శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 25 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ మాసం 15 సోమవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 55 సెకండ్లు. శుభోదయం.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి.
1: ధర్మో రక్షతే రక్షిత అను సూక్తి అందరికీ తెలిసినదే. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షించునని అర్థం. ఈ వాక్యము రెండు విషయములను తెలియచేస్తున్నవి. మొదటిది ధర్మాన్ని మనం రక్షించాలి, రెండవది ధర్మము మానవులను రక్షించును. ముందుగా మొదటి విషయమును గురించి చెప్పుకుందాం. ఇంతకు ధర్మము అనగా ఏమి? సర్వజనుల సంక్షేమమును న్యాయపరముగా కోరున్నదే ధర్మం. ఈ ధర్మము కులధర్మము, జాతిధర్మము, మతధర్మము, స్థూల శరీర ధర్మము, స్వధర్మము మొదలగు మార్గములతో ఆచరించబడుతున్నాయి. జీవహింస మహాపాపము, కానీ మాంస దుకాణాదారులు వారి కులధర్మమును అనుసరించి మాంసము నమ్ముచున్నారు. తిలాపాపం తలాపిడికడు అను సూత్రం మేరకు ఇక్కడ ఆ యొక్క హింస వలన కలిగిన పాపమును ఆ మాంసము తిన్న ప్రతివారికి పంచబడుతున్నాయి. ధర్మవ్యాధుడు కులాచారం మేరకు కటిక వృత్తిని చేపట్టినా అతడు మహాకర్మయోగి, అటువంటి వారికి కర్మలంటవు. జాతిధర్మము అనగా మానవజాతి మనుగడకు కొన్ని కట్టుబాట్లు ఏర్పరచబడినవి. అవి కుటుంబము, సంఘము, స్త్రీ పురుషుల వావి వరుసలు, బంధుత్వములు మొదలగునవి. కుటుంబ వ్యవస్థలో భార్యధర్మము, భర్తధర్మము, బిడ్డల ధర్మము భాగమై ఉండును. అలా జరుగునప్పుడు జంతువులతో సమానముగా ఉండవలసినదే కదా. మతధర్మము అనగా మన పూర్వీకులు అనుసరించిన పద్ధతులను, పండుగలు మరియు ఆచార వ్యవహారములను పాటించుట. స్థూల శరీరము జాయతే, అస్థి, వర్ధతే, విపరిణిమతే, అపక్షీయతే, వినశ్యతే అను షడ్భావ వికారములను కలిగి ఉండును. అనగా పుట్టుట, జీవించుట, వృద్ధి చెందుట, పరిణామం చెందుట, క్షీణించుట మరియు నశించుట. ఇటువంటి శరీరము కొన్ని ధర్మములను నిర్వర్తించవలసి ఉండును. జీవితములో సంపాదన ఏర్పడిన తరువాత తల్లిదండ్రుల ఆలనాపాలన, వారి చివరి శ్వాస వరకు నిర్వర్తించుట, పెద్దలకు సంవత్సరికములు చేయుట మొదలగునవి. వయస్సు మీరిన తల్లిదండ్రులను నిర్లక్ష్యపరచిన, మనములను కని పెంచి పెద్ద చేసిన ఈ స్థూల శరీరం యొక్క మూలధర్మమునకే విఘాతమేర్పడును. మానవుడు అన్ని జంతువులలాగా పుట్టి పెరిగి మరణించుటేనా? ఇంతకన్నా మరేమీ లేదా? ఉత్తమమైన మానవజన్మలో సాధించవలసినది, చేరవలసిన గమ్యం ఏమిటి? అదే శ్రీ యోగి అచ్యుత భగవాన్ రమణ మహర్షి చేసిన మహాబోధ, నిన్ను నీవు తెలుసుకో. అదే స్వధర్మము. నిన్ను నీవు తెలుసుకోవాలనన్న ఆధ్యాత్మిక జీవన విధానమును ఎంచుకోవలసినది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. తత్వమును దర్శించిన జ్ఞానులను సేవించి వారి నుండి అటువంటి విద్యను ఉపదేశముగా పొందుమని అర్థం. ఈ కాలములో గురువులుగా చెప్పుకునేవారు కోకొల్లలు, కానీ తత్వమును దర్శించిన సద్గురువులు చాలా అరుదు. స్వామి వివేకానంద తన గురువు శ్రీరామకృష్ణ పరమహంస కొరకు వెతికినట్లు అట్టి గురువులను కనుగొని వారి నుండి యోగ విద్యను నేర్చుకునవలేను. సాధన చేయను చేయను పరిపక్వత చెంది స్వస్వరూప దర్శనమగును. దీనినే నిన్ను నీవు తెలుసుకో అనే స్వధర్మము. స్వధర్మము అనుసరిస్తున్నవారు పరబ్రహ్మము వేరు కాదు. తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి మొదలగు మహావాక్యములకు అర్థమిదే. స్వధర్మమే సనాతన ధర్మం. ఇక రెండవ భాగమైన ధర్మము మనల్ని రక్షించును.

0: అనే విషయమును పరిశీలిస్తాం. మనము ధర్మబద్ధులమై ధర్మమును పాటించినచో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగములందునూ అవతరిస్తానని భగవంతుడే స్వయంగా చెప్పాడు. ధర్మమును రక్షించువారి రక్షణ భారము భగవంతుని ధర్మం. నిండు కౌరవ సభలో ద్రౌపదిని ఆదుకునేందుకు శ్రీకృష్ణుడే పూనుకున్నాడు. ఇక ప్రహ్లాదుని కొరకు నరసింహ అవతారమును ధరించను. కృతయుగములో ధర్మము 4 పాదములతో, త్రేతాయుగములో 3 పాదములతో, ద్వాపరయుగంలో 2 పాదములతో నడిచినదిని, కలియుగములో ధర్మము 1 పాదముతో నడుచుచున్నదిని ఆర్యుల మాట. ధర్మము ఈ భూమిపై పూర్తి స్థాయిలో స్థాపించబడినప్పుడే ప్రకృతి అష్టదిక్పాలకులు వారి వారి ధర్మములను చక్కగా వినియోగిస్తారు. కలికాలములో ధర్మము అతి తక్కువ శాతం ఉన్నందున ప్రకృతి విలయతాండం వలన మానవ జీవితము అస్తవ్యస్తమగుచున్నది. భగవంతునికి అతి ప్రీతిపాత్రమైన ధర్మమును అందరము పరిరక్షించు ప్రయత్నం చేద్దాం.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ చిత్తూరు వేణుగోపాల్, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: రైతు సోదరులకు నమస్కారం, కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో పెసరా మినుములో వైరస్ తెగుళ్ల సమగ్ర యాజమాన్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వైరస్ తెగుళ్ల తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగుల ద్వారా కలుపు మొక్కల నుండి పంట మొక్కలకు, పంటలో ఒక మొక్క నుండి ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతాయి. ఈ వైరస్ల నిర్మూలనకు ఎలాంటి క్రిమిసంహార మందులు లేవు కాబట్టి తెగులు వ్యాప్తి కారకాలైనటువంటి తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగులను అరికట్టడం ద్వారా మాత్రమే ఈ తెగులు నివారించగలం. పల్లాకు తెగులను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. పెసర ఎల్జీజీ 460, 407, డబ్ల్యూజీజీ 42, మినుము ఎల్బీజీ 787, పియు 31, టీబీజీ 104, T9 ఈ రకాల్ని సాగు చేసుకోవాలి. విత్తన శుద్ధి విషయానికి వస్తే పంట విత్తుకునే 20 నుంచి 45 గంటల ముందుగా 1 కిలో విత్తనానికి ఇమిడాక్రోఫ్రిడ్ 600 FS 5 మిల్లీలు లేదా థయోమిథాక్సిన్ 5 గ్రాములు మరియు మెంకోజబ్తో విత్తన శుద్ధి చేసినట్లయితే రసం పీల్చే పురుగులు మరియు వేరు తీగుళ్ల బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. పంట విత్తుకునే సమయంలో పొలం చుట్టూ 4 వరుసల్లో జొన్న, మొక్కజొన్న, సజ్జ పంటలను కంచి పంటగా విత్తుకుంటే పక్క పొలాల నుండి తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక పురుగులు రాకుండా నివారించుకోవచ్చు. ఇంకా పొలంలో గట్ల మీద కలుపు మొక్కలను, పిల్లి పెసర వంటి ఇతర మొక్కలను పీకి మనం వాటిని తగలబెట్టాలి. పొలంలో తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే వాటిని పెరికి నాశనం చేయాలి. ఎకరాకు అక్కడక్కడ తెల్లదోమకు 20 చొప్పున పసుపు రంగు జిగురట్లు, తామర పురుగుల నీలి రంగువి ఉంచడం ద్వారా ఆయా పురుగుల ఉనికిని మరియు ఉధృతిని మనం అంచనా వేసుకోవచ్చు. విత్తిన 15 నుంచి 20 రోజులకు ఒకసారి వేపనూన 5 మిల్లీలు 1 లీటర్ నీటికి కలిపి లేదా 5% వేపగింజల కషాయం పిచికారి చేసినట్లయితే పంటను రసం పీల్చే పురుగులు ఆశించకుండా కాపాడవచ్చు. పురుగులు, గ్రుడ్లు, పిల్ల పురుగులను నాశనం చేయవచ్చు. తెల్లదోమ నివారణకు ఎసిపేట్ 1 గ్రాము, థయోమిథాక్సిన్ 0.3 గ్రాములు, ప్రొఫెనోఫాస్ 1.5 మిల్లీలు ఏదైనా ఒకదాన్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుంటే మంచిది. తామర పురుగుల నివారణకు పేనుబంక నివారణకు ఎసిపేట్ 1 గ్రాము లేదా ఇమిడాక్రోఫిడ్ 0.4 మిల్లీలు లేదా థయోమిథాక్సిన్ 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే పెసరా మినుములో వైరస్ దిగుళ్ళ నుంచి రైతు సోదరులు కాపాడుకొని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. విత్తనం ఎంపిక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అధిక దిగుబడి సాధించడానికి మంచి రకం, మంచి విత్తనం ఎంపిక ముఖ్యమైనదిగా భావిస్తున్నాం. యథాబీజం తదా సస్యం అని పెద్దలు ఏనాడో చెప్పారు. పూర్వపు రోజుల్లో రైతులు తమ కావాల్సిన విత్తనాన్ని తమ పొలాల నుండే తాము ప్రత్యేక జాగ్రత్తతో తీసి భద్రపరుచుకునేవారు. ఇప్పుడు రైతు సోదరులు సొంత విత్తనాన్ని తీసిపెట్టుకోవడం మర్చిపోయారు. విత్తనం తీసిపెట్టుకునే ఓపిక తీరిక లేకుండా పోయింది. పండించిన పంటనంతా అమ్ముకోవడం, తీరా సీజన్ వచ్చి వర్షాలు పడినప్పుడు లేదా కాలువలకు నీళ్లు వచ్చినప్పుడు విత్తనం కోసం పరిగెత్తడం జరుగుతుంది. ఎక్కడ దొరికితే దాన్ని ఎవరో చెప్పిన మాట నమ్మి విత్తనం తెచ్చుకుంటున్నారు, అధిక ధర పెట్టుకుంటున్నారు. అవి సరిగా మొలకెత్తకపోయినా, సరైన దిగుబడి ఇవ్వకపోయినా రైతు తీవ్రంగా నష్టపోతాడు. నమ్మకమైన విత్తనం దొరకనందున విత్తన ఖరీదు నష్టపోవడమే కాక సీజన్ కూడా దాటిపోతుంది. రైతు

అవసరాన్ని గుర్తించి మేలైన విత్తనం పేరుతో ఏదో ఒక విత్తనాన్ని మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. రైతులు మోసపోయే అవకాశం ఉంది కనుక రైతు సోదరులు సాధ్యమైనంత వరకు వారి విత్తనం వారే తయారు చేసుకునే విధంగా అవగాహన కలిగి ఉండాలి. మంచి విత్తన లక్షణాలు ఏంటి అనే విషయానికి వస్తే, మంచి పంట రావడానికి మంచి విత్తనం కావాలి. మంచి విత్తనం నాలుగు ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉంటుంది. ఒకటి, జన్యు స్వచ్ఛత. ఆ రకానికి ఉండాల్సిన సహజమైన ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆ విత్తనం వేసినప్పుడు అదే రకమైన పంట రావాలి. ఒక స్వచ్ఛమైన రకం వేసి 100% అదే విత్తనం పొందడం జన్యు స్వచ్ఛత అంటారు. ఇక రెండవది భౌతిక స్వచ్ఛత. విత్తనానికి ఉండాల్సిన రంగు ఉండాలి. తాలు, సగం నిండిన గింజలు ఉండకూడదు. మట్టి బెట్టలు, ఇసుక, దుమ్ము, దూగర మొదలైన జడ పదార్థాలు ఉండకూడదు. కలుపు విత్తనాలు, వేరే రకం విత్తనాలు కూడా ఉండకూడదు. దీన్ని భౌతిక స్వచ్ఛత అంటారు. మూడవది తేమ శాతం. 13% తేమ ఉన్నప్పుడు విత్తనం బాగా మొలకెత్తుంది. 14% మించి ఉంటే నిల్వ చేయడానికి కూడా అది పనికిరాదు. ఇక నాలుగవ లక్షణం విత్తనం మొలక శాతం. వరి, మొక్కజొన్న, నువ్వులు కనీసం మొలక శాతం 80% వరకు ఉండాలి. జొన్న, పప్పుధాన్యాలు 75% ఉండాలి. పొద్దుతిరుగుడు, ఉల్లిలో 70%, ప్రత్తిలో 65%, మిరపలో 60% కనీస మొలక శాతంగా ఉండాలని నిర్ధారించారు. ఇక చెరుకు విషయానికి వస్తే, ఆయా ప్రాంతాలకు అనువైన రకాన్ని ఏ రైతు నుండైనా సేకరించవచ్చు. 6 నెలల వయసు ఉన్న గడల నుండి విత్తనం వాడుకుంటే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక విత్తన వర్గీకరణ అనే విషయానికి వస్తే, రైతు సోదరులు మంచి విత్తనాలు మంచి ప్రమాణాలతో ఉత్పత్తి చేసి అందించాల్సి ఉంది. విత్తనాలు 4 తరగతులుగా వర్గీకరించవచ్చు. 1, బ్రీడర్ విత్తనం. విత్తనం రూపొందించిన పరిశోధన స్థానంలోనే శాస్త్రజ్ఞుల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు. జన్యు స్వచ్ఛత 100% ఉంటుంది. విత్తనపు సంచులు పసుపు రంగు ట్యాగ్ ఉంటుంది. ఇక ఫౌండేషన్ విత్తనం 2వది. అంటే బ్రీడర్ విత్తనం నుండి పరిశోధన స్థానాల్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విత్తనాభివృద్ధి క్షేత్రాల్లో సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు. ఇవి కూడా ఉత్తమ ప్రమాణాలు కలిగి ఉంటాయి. విత్తనపు సంచులు తెలుపు రంగు ట్యాగ్ ఉంటుంది. ఇక 3వది సర్టిఫైడ్ విత్తనం. ఇదే ఫౌండేషన్ విత్తనం నుండి రైతులు పొలాల్లో సీడ్ సర్టిఫికేట్ వారి పర్యవేక్షణలో ఉత్పత్తి చేయబడినవి. ప్రయోగశాలలో పరీక్షించి నిర్దేశించిన ప్రమాణం కలిగిన వాటికి ధృవీకరణ విత్తనం అంటే సర్టిఫైడ్ విత్తనం లేబుల్ ఇస్తారు. దీనికి నీలిరంగు ట్యాగ్ ఉంటుంది. ఇక 4వ రకం ట్రూత్ఫుల్ టేబుల్. అంటే మార్కెట్లో ఈ తరగతి చెందిన విత్తనాలు కూడా లభ్యమవుతున్నాయి. ఉత్పత్తిదారులు సొంత పూజీతో ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనం అనే ట్యాగ్ వేసి మార్కెట్లో పలు వంగడాలు, హైబ్రిడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి లేత ఆకుపచ్చ రంగు ట్యాగ్ వాడతారు. ఇవి విత్తన ధృవీకరణ కిందకు రావు. ఉత్పత్తిదారుని నమ్మకం పైన కొనాల్సి ఉంటుంది. విత్తనం కొనుగోలులో రైతులు పాటించాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలి. నాణ్యత లోపం గుర్తిస్తే పరిహారం చెల్లిస్తామని అవగాహన ఒప్పందంతో చేసిన డీలర్ దగ్గర నుండే కొనుగోలు చేయాలి. విత్తన డీలర్ నుండి బ్రాండ్ పేరు, లాట్ నెంబరు, ధర, తేదీ, రైతు పూర్తి చిరునామా, డీలర్ సంతకం, రైతు సంతకం, బిల్లు తీసుకుని భద్రపరచుకోవాలి. ఇక విత్తన ఉత్పత్తిదారులు, శాస్త్రజ్ఞులు లేదా వ్యవసాయ అధికారులు తెలిపిన యాజమాన్య పద్ధతులు పాటించాలా. కొనుగోలు చేసిన విత్తనాల్లో మొలక శాతం తక్కువ అని తెలిస్తే, విత్తిన 10 రోజుల లోపలే జన్యు స్వచ్ఛత లోపమని తెలిస్తే 50% పూర్తి సమయంలో, 30 రోజుల లోపల తెలిస్తే లిఖితపూర్వక ఫిర్యాదును సంబంధిత మండల వ్యవసాయ అధికారికి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వరకు అందజేయాలి. విత్తన అవగాహన ఒప్పందంలో చేరని కంపెనీల విషయంలో రైతులు జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చు. ఇక విత్తన అవగాహన ఒప్పందం అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే, విత్తన నాణ్యతకు విత్తన కంపెనీల జవాబుదారీ చేస్తూ 2001 ఖరీఫ్ నుండి ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో విత్తనాలకు ఉండాల్సిన నాణ్యత ప్రమాణాలు, విత్తన నమూనా సేకరణ, విశ్లేషణ, నాణ్యత నియంత్రణ, విత్తన చట్టాన్ని ధిక్కరించిన వారికి శిక్ష అనే అంశాలు రూపొందించబడినవి. ఇక రైతులకు సకాలంలో నష్టపరిహారం చెల్లించడానికి వీలు కలుగుతుంది. విత్తనం కొనడంలో మరిన్ని సూచనలు కొన్ని తెలుసుకుందాం. పంట దిగుబడి నాణ్యమైన విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. కనుక విత్తనం ఎంపిక, కొనుగోలు విషయంలో మెలకులు రైతు సోదరులు శ్రద్ధగా వహించాలి. రైతు తమ అనుభవాన్ని బట్టి కానీ, ఆ ప్రాంతపు వ్యవసాయ అధికారిని సంప్రదించి కానీ రకాన్ని ఎంచుకోవాలి, విత్తనం కొనాలి. తప్పనిసరిగా 3 సంవత్సరాలకు ఒకసారి తమ వద్ద ఉన్న విత్తనాన్ని మార్చి ధృవీకరించిన విత్తనం వాడాలి. విత్తనాన్ని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వారి స్టోర్ నుండి కానీ, గుర్తింపు పొందిన డీలర్ నుండి కానీ కొనాలి. విత్తనం కొనేటప్పుడు దానికి ఉన్న ట్యాగ్ రంగుతో పాటు లాట్ నెంబరు, రకము, తేదీలు కూడా మనం చూసుకోవాలి. విత్తనానికి నిర్దేశించిన శాతం మొలకెత్తే గుణం ఉండాలి. ఈ విత్తనం గట్టితనం కలిగి మంచి రంగు కలిగి ఉండాలి. చిన్న దబ్బనంతో సంచికి రంధ్రం చేసి గింజలు తీసి మొలక

ముందుగానే పరీక్షించుకొని తర్వాత పొలాల్లో చల్లాల. ఇప్పుడు చెప్పిన మేలైన యాజమాన్య పద్ధతులను పాటించి రైతు సోదరులు తమ పంటల్లో అధిక దిగుబడి పొందాలని కోరుకుంటూ మళ్ళీ కలుసుకుందాం.

పొలం కబుర్లు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల ఉంటుంది. 6 పద్ధతిలో వరి సాగుకు సూచనలు. డాక్టర్ కె మధుకుమార్ శాస్త్రవేత్త, వీరి ప్రసంగాన్ని వినవచ్చు. విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 6:45. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. అలాగే రేపు జరిగే వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించే బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికారులు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల సమయంలో మున్సిపల్ పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్దంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలు బ్లాక్ స్పాట్లపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీరిలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి నిన్న పరామర్శించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ,
1: పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. చాలా సార్లు చెప్తా ఉన్నాము, నీళ్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సాయం మనం చేస్తాము. 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి అక్కడితో కాకుండా ఇంకా ఇంకేమైనా చేయించా ఆలోచిస్తాం తప్పకుండా. దాంతో పాటుగా ఈ కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అందగా ఉండే విధంగా ఎవరికైనా ఇల్లు లేకపోతే కూడా శాంక్షన్ చేసే బాధ్యత తీసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటిస్తూ తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే ఈ ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వే 14 జూలై వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో, గుర్తింపు కార్డు

0: నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏసు సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు త్వరలో ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాటు నైతిక విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు, ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ రాష్ట్రంలో పౌర సరఫరాల రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
3: ఫస్ట్ టైం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ అని తీసుకొచ్చాం. ఏ రేషన్ షాప్లనే తీసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డ్స్ డిజైన్ చేసాం. కొత్త రేషన్ కార్డ్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అండి. ఇప్పుడు ఈ రోజున మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్లో మీరు చేసుకోవచ్చు. స్థానికంలో మన స్వర్ణ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు గ్రామంలో కానీ వార్డు కానివ్వండి, మీరు నమోదు చేసుకుంటే మీకు 15 రోజుల లోపే మీకు కార్డ్ డెలివరీ అయ్యే విధంగా సరఫరా చేస్తున్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో 1,29,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయగలిగాం. సుమారు 30,831 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి మేము జమ చేశాం.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంచిర్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. ఓటర్ జాబితాలో పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన ధృవపత్రాలు సమర్పించి పేర్ల నమోదు సవరణ ప్రక్రియను సులభతరం చేయాలని అన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని, మరో 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశముందని పేర్కొంది. ప్రముఖ తెలుగు అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీగా ప్రసిద్ది చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు. 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యంలో గొప్ప కవితా సంకలనాలతో పాటు తెలుగు చలనచిత్ర గీతాలను, రేడియో నాటికలను రచించారు. ఆయన రచించిన మహాప్రస్థానం ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నంగా పేరు పొందింది. తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా మహాప్రస్థానం ప్రసిద్ధిగాంచింది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 1974లో శ్రీశ్రీ రాసిన పాటకు జాతీయ పురస్కారం లభించింది. 20వ శతాబ్దపు ఆధునిక తెలుగు కవితకు చుక్కానిగా నిలిచిన శ్రీశ్రీ 1983 జూన్ 15న తుదిశ్వాస విడిచారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో అమలవుతున్న తాలిమే హునర్ పథకం కింద ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ ఇంటర్ విద్యకు ఎంపికైన విద్యార్థులకు విజయవాడలో నిన్న అడ్మిషన్ పత్రం

అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తాలిమే హునర్ పథకం కింద నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించిందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాత రేఖల కార్యక్రమంలో 1000 పడగలు నాటిక ధారావాహిక 3వ భాగం ప్రసారమవుతుంది. నవల మూలం శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్లంరాజు సరోజ నిర్మలా గారు. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 రత్న దీపికావళి. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం. భారత జాతీయవాది ఇంకా దౌత్యవేత్త రాజకీయ నాయకులు శ్రీ వికే కృష్ణా మీనన్ గారి వీరి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలు ప్రసారమవుతాయి. 9:00 హలో ఆకాశవాణి, అలాగే చరిత్రలో ఈరోజు. 10:00 ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ఉంటాయి. ఈ మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, అనంతరం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం కాబోయే తెలుగులో వార్తలు ఈ మధ్యాహ్నం 12:30 ఉంటాయి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు, ఆ తర్వాత 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. ఈ మధ్యాహ్నం 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి, ఆ తర్వాత 3:10 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారం చేస్తాం. 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఈరోజు నామినీ సుబ్రహ్మణ్యం గారి కథల్లో బాలల జీవిత చరిత్ర, డాక్టర్ ఎస్ మాధవీలత గారి ప్రసంగం, ఆ తర్వాత ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం గురించి కొన్ని వివరాలుంటాయి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన ప్రత్యేక కార్యక్రమం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:30 కేరఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇస్తున్న కార్యక్రమం. సమాధానాలు ఇచ్చేవారు శ్రీమతి జే నిర్మల. 7:05 తెలుగులో వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: 7:15 ఈరోజు రాత్రి వ్యవసాయ పాఠశాల. 6:30 వరి పద్ధతుల్లో వరి సాగుకు సూచనలు అందిస్తారు డాక్టర్ కె మధుకుమార్, శాస్త్రవేత్త ప్లాంట్ బ్రీడింగ్ ఆర్ఏఆర్ఎస్ మారుటేరు, వెస్ట్ గోదావరి జిల్లా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే, హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. విజయవాడ కేంద్ర సమర్పణ 8:00 చిత్రకుసుమాలు, 8:15 కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం. ఆ తర్వాత రాత్రి 11:00 దేశభక్తి గీతాలు, 11:10 కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్లపై ప్రత్యేక కార్యక్రమం. ప్రసార విశేషాలు విన్నారు. 7:05 సమయం. తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా అధ్యక్షుడు రాబర్ట్ ఫీకో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడత ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి మోదీ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. ఈ పర్యటన భారత స్లోవేకియా సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలు అన్వేషించేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మోదీ అన్నారు. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోలతో జరగబోయే సమావేశాల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ సోషల్ మీడియాలో తెలియజేశారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గత 7 ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే 7 ఫిబ్రవరిలో AI ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో మోదీ స్లోవేకియా పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో భారతదేశానికి ఉన్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే మోదీకి ఘన స్వాగతం లభించిందని, సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం ఇచ్చారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. నిన్న ప్రధానమంత్రికి స్లోవాక్ విదేశాంగ మంత్రి జురాజ్ ప్లనర్ స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లుచ్నికా ఆన్సాంబుల్కు చెందిన స్లోవాక్ సంగీతకారులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ప్రధానమంత్రికి ఈరోజు అధికారికంగా స్వాగతం లభించనుంది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన ఫ్రాన్స్ పర్యటన మొదటి విడతను ముగించారు. ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి అంశాలపై ఒక ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను ఇరు దేశాలు ఆవిష్కరించడంతో ప్రధానమంత్రి పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన ముందడుగ్గా నిలిచింది. రాబోయే సంవత్సరాల్లో కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారానికి మార్గదర్శకంగా నిలిచే భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030ని కూడా ఆమోదించడం ప్రధానమంత్రి పర్యటనలో ఒక ప్రధానమైన మైలురాయి. అంతకుముందు ప్రధానమంత్రి భారత్ ఇన్నోవేట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 120కి పైగా భారతీయ అంకుర పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,
2: ఆజ్ భారత్ మే ఏక్ స్టార్టప్ రివల్యూషన్ హో రహా హై. ఇస్ రివల్యూషన్ మే భారత్ కా నౌజవాన్ ఏక్ నయే మైండ్ సెట్ కే సాథ్ మానవ్

0: जनता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स। आप सबको 100 सवा 100 स्टार्टअप दिख रहे हैं, लेकिन भारत में ऐसे 2 लाख से ज्यादा स्टार्टअप का मेगा पूल है और अब ये सारे स्टार्टअप्स एक नई ऊर्जा के साथ भारत और वर्ल्ड इकोनॉमी की ग्रोथ में कंट्रीब्यूट कर रहे हैं।
1: ఏఐ గవర్నెన్స్ పై ఉమ్మడి భారత్ ఫ్రాన్స్ ఏఐ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును 2 దేశాలు ప్రకటించాయి. అదేవిధంగా ఆర్థిక భద్రతా చర్చలను కూడా ప్రారంభించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యం కోసం ఒక ఉన్నత స్థాయి వార్షిక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడానికి భారత ఫ్రాన్స్ దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ఆయన జరిపిన చర్చల వివరాలపై నీస్ నగరంలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించింది. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030 ఈ పర్యటనలో కీలకమైన ఫలితమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అభివర్ణించారు. 52వ G7 శిఖర అగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియోన్ నగరంలో ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను అవుట్ రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. G7 సదస్సులో భారత్ ఒక భాగస్వామ్య దేశంగా పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్ రీచ్ సెషన్లలో పాల్గొంటారు. G7 సదస్సులో ప్రధానమంత్రి మోదీ పాల్గొనడం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిఫలిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జవార్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఉదయం ప్రారంభమవుతున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన మొదటి విమానం ఉదయం 7:05 లక్నో నుంచి బయలుదేరి 8:05 నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలాగా షెడ్యూల్ చేశారు. నోయిడా నుంచి బెంగళూరుకు మొదటి సాధారణ వాణిజ్య విమాన సర్వీస్ కూడా ప్రారంభమవుతుంది. జవార్ విమానాశ్రయం నుంచి లక్నోకు బయలుదేరే మొదటి విమానం ఉదయం సమయానికి టేక్ ఆఫ్ కానుంది. ఈ తొలి విమానంలో జవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్తో పాటు 20 మంది మహిళలతో కలిపి మొత్తం 172 మంది రైతులు ప్రయాణిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునః పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసుతో ప్రమేయం ఉన్నట్టు అనుమానం వచ్చిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని నిన్న 9 గంటల పాటు విచారించింది. నిన్న భవానీ భవన్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అభిషేక్ బెనర్జీలను దర్యాప్తు సంస్థ విచారించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నిన్న హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో జర్మనీ టోర్నమెంట్లో తొలిసారిగా ఆడుతున్న కురకౌను 7-1 గోల్స్ తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో టెక్సాస్లోని డల్లా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎఫ్ ప్రారంభ మ్యాచ్లో జపాన్, నెదర్లాండ్స్ అట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్తో డ్రాగా ముగిసింది. ఈరోజు గ్రూప్ ఎఫ్ మ్యాచ్లో టునీషియా, స్వీడన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది.

మరొక మ్యాచ్లో స్పెయిన్ జట్టు క్యాబోవర్డేతో తలపడుతుంది. మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో నిన్న రాత్రి ఎడ్బాక్స్టన్లో జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు 171 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆల్అవుట్ అయింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈవేళ ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది.

0: విషయాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈవేళ ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 14 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: ఈనాటి ప్రభాతరికల కార్యక్రమంలో వెయ్యి పడగలు నాటిక ధారావాహిక 3వ భాగం ప్రసారమవుతుంది. నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణరావు, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్లందాజు సరోజ నిర్మలా గారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వేయి పడగలు ధారావాహిక నాటకం మూడవ భాగం. నవలామూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజా నిర్మల. జరిగిన కథ: సుబ్బన్నపేట ఆలయ ధర్మకర్త రామేశ్వర శాస్త్రి, జమీందారు కృష్ణమ నాయనిం వారు పరస్పరం అభిమానించుకుంటూ ఉంటారు. శాస్త్రి వేణుగోపాలస్వామి ఆలయంలో ధ్యానంలో ఉండగానే కాలం చేస్తారు. దాతృత్వంతో ఆయన చేసిన అప్పుల్ని కృష్ణమ నాయనిం వారు తీరుస్తారు. రామేశ్వర శాస్త్రి కుమారుడు ధర్మారావు భారత భాగవతాల్ని జమీందారుకు చదివి వినిపిస్తూ ఆయనకు చేరువవుతాడు. ధర్మారావు చదువు బాధ్యతను కృష్ణమ నాయనిం వారు స్వీకరిస్తారు. వినండి, వేయి పడగలు ధారావాహిక నాటకం మూడవ భాగం.

0: ముందు ధర్మారావుకి రుద్ర పాదాలనివ్వండి, ఆ తర్వాతే నాకు.
1: తీర్థం స్వీకరించండి ప్రభు.
0: ముందు ధర్మారావుకు ప్రసాదం కూడా అంతే. ఈనాడే కాదు, మేమిద్దరము కలిసి వచ్చినట్టయితే ఆలయ మర్యాదలు ముందుగా ధర్మారావుకే జరపాలి, గుర్తుంచుకోండి.
1: చిత్తం చిత్తం, తమ ఆజ్ఞ శిరోధార్యం.
0: పదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళదాం.
2: అలాగే ప్రభు. ప్రభువుల కన్నుల్లో ఇందాక కనిపించిన రాజసం కానీ రాజ టీవీ కానీ లేదు. చిన్ని బాలునిలా అమాయకంగా తండ్రి కొరకు తాపత్రయపడే 5 ఏళ్ల బాలునిలాగా ఆయన కనిపిస్తున్నారు.

0: ఇలా సుబ్రహ్మణ్యేశ్వరుని కరుణామూర్తి కనిపించి ఎన్ని సంవత్సరాలైందో. నీ శ్లోకం నన్ను ఏవోహలోకాలకు తీసుకుపోయింది. ఒక ధర్మం మీద 1000 సంస్థలు వెలిసినట్లు స్వామి ఏక శరీరంపై 1000 శిరస్సులు ప్రకాశిస్తూ కనిపించాయి ధర్మారావు.
1: ప్రభు,
0: నిర్వీచి అయిన క్షీరసాగరమున శయనించిన ఆదినారాయణుని మోయిచున్నట్టు నా స్వామి శిరస్సులు నిశ్చలముగానున్నప్పటికీ కించిత్ కదలికలు తణుక్కుమని మెరిసినట్లయింది.
2: ఏ నాడిది మహావిచిత్రంగా ఉంది, అందరికీ తెలుస్తుందా లేక నాకేలా? సుబ్రహ్మణ్యేశ్వరుడు, జమీందారు గారు, ధర్మారావు, ఈ ముగ్గురు ఒకే రకంగా ప్రకాశిస్తున్నారు.
0: బాబు ధర్మ,
1: ప్రభు,
0: ఈరోజున నేను కొత్త జన్మనెత్తాను. పోయి ఆత్మలో అనిర్వచనీయమైన సౌఖ్యమేదో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇది అని చెప్పలేను, కానీ ఇది సుబ్రహ్మణ్యేశ్వరుని దయాపయోదేశమా?
1: కృష్ణమనాయని వారు, ప్రభు, నేను కూడా చెప్పలేని ఆనందాన్ని అనుభవించాను. స్వయంగా నా తండ్రి వేలు పుచ్చుకొని వచ్చి దైవ దర్శనం చేసుకున్నట్లు, ఆ దైవం నన్ను 1000 కన్నులతో నవ్వుతూ చూస్తున్నట్లు.
0: గోపాలదేవుని వేణువు రారమ్మని పిలుస్తోంది. ఎప్పుడూ వేణువును ఊదుకునే ఆ చిలిపి కృష్ణుని కన్నులలోకి సత్యభామాదేవి శృంగార దృక్కులు పరంపరగా సంధిస్తూనే ఉంటుంది. పిచ్చిల్లాలు రుక్మిణమ్మ ఆ ఇద్దరిని చూసి మురిసిపోతూనే ఉంటుంది. ఈరోజు వేణుగోపాలుడు ఎంత ప్రసన్నంగా ఉన్నాడు
1: బాబుగారు.

0: తమ వంటి ఉత్తమ పురుషులను ఎప్పుడూ శుభదృష్టులతోనే వీక్షిస్తాడు ఆ భగవంతుడు.
1: ధర్మ, నేనెంతో ఉత్సాహంగా ఉన్నాను, కానీ నీ కళ్ళల్లో ఏదో దైన్యం.
0: లేదు లేదు, దిగుల తమ సన్నిధిలో ఇలా సుబ్రహ్మణ్యేశ్వరుని, నాగేశ్వరుని, వేణుగోపాలుని దర్శించుకోవటం, ఈ ఆలయ మర్యాదలు, నా తండ్రిని ఆలింగనం చేసుకున్నంత ఆహ్లాదంగా ఉంది బాబుగారు.
1: ధర్మ,

0: బాబు గారు, నాకు ఒక ఊహ తోచింది, చెప్పవచ్చునా?
1: తప్పకుండా చెప్పు ధర్మ. ఇక నీకు నాకు నడిమి దూరమే లేదు.
0: గత రాత్రి స్వప్నంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు సహస్ర ఫణాలతో దర్శనమొసగాడా తమకు అని నాకెందుకు అనిపిస్తోంది.
1: ఎందుకు అలాంటి ఊహ కలిగింది?
0: లేకుంటే మీ కనులలా వెలిగిపోవు బాబుగారు, మీకంత తాదాత్మ్యం కలగదు.
1: ధర్మ, నీ నిశిత దృష్టి, నీ అలౌకిక భక్తి సంపత్తి ఏం చెప్పను. నువ్వు చెప్పింది 100కి 100 పాళ్ళు సత్యం, సత్యం, సత్యం. మనం తరచూ కలుస్తూ ఉండాలి. నీ వంటి యువకుడు భక్తి ధర్మశాస్త్రాలపై ఇంతటి పట్టు సాధించడం గొప్ప గర్వకారణంగా ఉంది. ప్రాణమున్నన్నాళ్ళు నీతోటి సాన్నిహిత్యాన్ని నేను వదులుకోదలుచుకోలేదు ధర్మ.
0: నాకిది మహాభాగ్యం ప్రభు, అవశ్యం తమని కలుస్తూనే ఉంటాను.

0: రామేశ్వర శాస్త్రి గారి బాకీలను ఆయన ఆస్తితోనే తీర్పించాను. ఇల్లు వాకిలి అన్నీ పోయాయి. ఇంతకు నేను మాట సాయమే చేశాను. ఇంకా ఏమైనా చెయ్యాలనుంది. కనీసం వారి ఇంటిని వారికి ఇప్పిస్తే అప్పటికి ధన్యుడనవుతాను. ఇందుకు నాగన్నను ఎలాగైనా ఒప్పించాలి. చూద్దాం దైవేచ్ఛ.
1: ప్రభు,
0: ఏం గోపన్నా?
1: నాగన్న కొడుకు పెళ్లి చేస్తున్నాడట.
0: ఎప్పుడో?
1: ఇంకా 10 నాళ్లుందట.
0: అంటే పని పూర్తయ్యేసరికి 10 రోజులు ఆలస్యం అన్నమాట.
1: ఏమంటున్నారు బాబు?
0: నాగన్న మన కోటలోని ఏనుగును ఒకసారి అప్పివ్వమన్నాడు. ఏనుగునిస్తే ఏమిస్తావు అన్నాను. బాబు, తాము ఏదడిగితే అది అన్నాడు. ఇంకా అడగడానికి 10 రోజులుందన్నమాట అంటున్నాను.

0: ఇలా ఇక్కడ ఆశీనులు కండి.
1: నాకన్నా ముందు ఆలయ ధర్మకర్తలు ముఖ్యం.
0: చిత్తం చిత్తం, ధర్మారావు బాబు నువ్వు ఈ ఆసనంలో కూర్చో, త్వరగా ప్రభువులు వారు మీ పక్కనే కూర్చుంటారు.
2: అలాగే నాగన్న గారు.
0: ఈ పానీయం స్వీకరించండి. అన్నట్లు ఒరే చందనాది సుగంధ ద్రవ్యాల పైడి పళ్ళను పట్టుకురండి, ఇలా ఇవ్వు. ప్రభు స్వీకరించండి.
1: ముందు ధర్మారావును సత్కరించు.
0: అలాగే స్వీకరించి ధర్మారావు బాబు, తమ చేయిని ఇలా ఇయ్యండి ప్రభు.
1: జమీందారు గారి చేతులు అంత త్వరగా వస్తాయా
0: బాబు? తమ మనసులో ఏదో ఉంది.
1: నాకు వట్టి తాంబూలం ఎందుకయ్యా?
0: తమకేది కావలసినా అది
1: ఇస్తాను అంటావు, మరి మాట తప్పవు కదా?
0: ప్రాణం పోయినా తప్పను.
1: రామేశ్వర శాస్త్రి గారి ఇల్లు వదిలిపెట్టు. ఎంతైనా వ్యాపారవేత్తవు,
0: కనకడుగు వెయ్యను.
1: ఊరికే వద్దులే, న్యాయమైన ధరే ఇస్తాను, 5,000 ఇస్తాను, సరేనా?
0: అలాగే ప్రభు. ఆ ఇల్లు 2,000 కన్నా చేయదు.
1: ఇప్పుడు ధర్మారావుకి చందన తాంబూలాదులను ఇచ్చిన తర్వాత నీ జమీందారుకి కూడా ఇచ్చుకోవచ్చును.
0: మహాసంతోషం. ఎల్లుండి వారింటిని వారికి తిరిగి రిజిస్ట్రీ చేయిస్తాను.
1: ధర్మారావు, అలా విస్తుబోకు. వీరిని ఎలా బిగించాలో అలా బిగించాలి. బంధుమిత్రుల భార్యాపిల్లల నడుమ ఇచ్చిన మాట కాదనడు. జమీందారు పెళ్లికి వస్తే పరపతి పెరుగుతుందనుకున్నవాడు ఇప్పుడు అన్నమాట నిలబెట్టుకున్నందుకు ఇంతకింత పరపతి పెరిగిపోతుంది. నాగన్నకి ఏమీ అన్యాయం జరిగిపోలేదు. ఇది యుక్తి, మోసం కాదు. అతనికి ఏం నష్టం లేదు. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు మన కోటలోని ఏనుగంబారి ఎక్కి ఊరేగుతాడు. తండ్రి తన పరపతి పెరిగిపోయిందని ఏనుగెక్కినంత సంబరపడిపోతాడు. మా రామేశ్వర శాస్త్రి గారి ఇల్లు నిలిపానని ఈ జమీందారుకి ఏనుగెక్కినట్లే ఆనందంగా ఉంటుంది.
2: బాబు గారు,
1: రేపు కొడుకు కోడలు సొంత ఇంట్లో సంసారం చేసుకుంటుంటే సావిత్రమ్మ తల్లి పొంగిపోతుంది.

0: ఇక ఇక నువ్వు ఎంత ఆనందిస్తున్నావో చెప్పు.
1: బాబు గారు, కృతజ్ఞతలతో మాటలు రావటం లేదు బాబు గారు.
0: ధర్మ,
1: రాజులంటే ఇలాగే ఉండాలి, తమ పాలితులను స్వంత బిడ్డలాగా చూసుకోవాలి అంటే ఇదేనని అర్థం చేసుకున్నాను ప్రభు.
0: నువ్వు కూడా మంచి అమాత్యుడవేనయ్యా. త్వరలో బయలుదేరి వెళ్ళి కాలేజీలో చేరుతున్నావు. ఇక్కడ సంగతులు నీకు అక్కరలేదు, దివాణం నుంచి కావలసినవన్నీ వస్తాయి. బాబు, నువ్వు వెళ్ళే వరకు కోటకి రోజూ వస్తావు కదూ?
1: తప్పకుండా బాబు గారు, రోజూ వస్తాను. మీరు ఇన్ని మార్లు నన్ను ఇలా అడగనక్కర్లేదు. మీ వద్దకు రావటం నాకెంతో ఆనందకరమైన విషయం.

0: ముందు ఆ పద్మనయనాలను నా హృదయంలో ముద్రించుకొని నీలిమేఘ ఛాయకు మెరుపులీను నేత్రాలకు ఒక్కమారు శ్రావణ మేఘాలను గుర్తు తెచ్చుకొని తండ్రి, ఇంత చూస్తే మన వేణుగోపాలస్వామి నన్ను ఎన్నిసార్లు చూసినా మర్చిపోతూనే ఉంటావా అని నవ్వుతున్నట్టు అనిపిస్తోంది.
1: అవును బాబుగారు, మన వేణుగోపాలస్వామి పోతన్న గారు వర్ణించిన నల్లనివాడు పద్యంలో లాగానే ఉంటాడు.
0: సత్యం చెప్పావు, ఈయనకి ఆయనకి భేదం లేనే లేదు. ఆ ధర్మ, నువ్వు రేపు బందరు వెళ్ళినప్పుడు వీడి వెర్రి నవ్వులను కూడా కాస్త గుర్తుంచుకో బాబు.
2: చిన్న జమీందారు రంగారావు నాయనింగారికి నమస్కారాలు.
1: నమస్కారం చిన్నబాబు గారు. వీళ్ళ పిచ్చి మరీ ముదిరిపోతోంది. ఇద్దరికి ముగ్గురు తోడయ్యారు. గుళ్ళో ఏ రాతి విగ్రహమైనా నల్లగానే ఉంటుంది. పోతన్న గారు కొత్తగా రాసింది లేదు, వీళ్ళకి తెలిసింది లేదు.
3: ప్రభు, ఈ పద్యం వినండి. నిజమైన చోద్యం అంటే ఇదేనట.
0: చదువు చదువు, నాకు చోద్యాలంటే సరదా సుమి.
3: మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము.
0: ధర్మ, ఈ మచ్చికను ఛందస్సు కోసం మనకు పచ్చికలాగా పరిచారా? బహుమాత్రము చోద్యము అంటే చాలా కొంచెం చోద్యమనా ఎక్కువ చోద్యమనా?
2: బాబుగారు, చంటి బిడ్డల్లాగా అడ్డం వస్తారేమిటి? ధర్మన్నను చెప్పనీయండి.
3: దేహి పుట్టుచున్ చచ్చుచునుండజూచెదరు చావున కొల్లక డాగవచ్చునే.
0: మృత్యువుకు దొరక్కుండా దాక్కోవడం ఎవరికి సాధ్యం?
3: చచ్చినవారి కేడ్చెదరు చావక మానడి వారి భంగి నెచ్చట బుట్టె నచ్చటికేగుట నైజము ప్రాణికోటికిన్.
0: నిజమే, అన్నీ తెలుసు. పుట్టినవారు గిట్టక, గిట్టినవారు పుట్టక తప్పదు. మనతో ఇన్నాళ్ళు గడిపి వెళ్ళిన వారి కోసం ఏడవకుండా బాధపడకుండా ఉండగలగడం కూడా అసాధ్యమే. ధర్మ
1: బాబు గారు,
0: చివరి పాదం మళ్ళీ అను.
3: ఎచ్చట బుట్టె నచ్చటికేగుట నైజము ప్రాణికోటికిన్.
0: సజాతో జీవదాయుషం అంటే?
3: సజాతో అంటే పుట్టినవాడు యావత్తు ఆయుష్తో జీవిస్తాడు అని.
0: ఆయుష్ ఉన్నంతకాలం జీవిస్తాడు. ఈ మాట బహు చమత్కారంగా ఉంది. ఎవరైనా తమ ఆయుష్ ఎంతుంటే అంతే బతుకుతారు. ఎక్కువ ఉంటే తక్కువ జీవించరు, తక్కువ ఉంటే ఎక్కువ జీవించరు. ఇంకా పంచాగ్ని విద్యలంటే?
3: బాబుగారు, ఈ లోకము, పర్జన్యము, పృథివీ, పురుషుడు, స్త్రీ, వీటిని ఐదింటిని అగ్నులనే అంటారు. ఇవి ఇందాక చెప్పుకున్నాం కదా.
0: పంచభూతాలలో కూడా ఇంచుమించు ఇవే అగ్నిలుంటాయేమో కదా బాబు.
3: ఇది చాలా

0: లోతైన విషయం ప్రభు. సూక్ష్మంగా చెప్పాలంటే ఈ సృష్టిలో ప్రతి జీవి దేని నుండి పుట్టి పెరిగి చివరకు దేనియందు లయమవుతుందో అదే బ్రహ్మము, పరబ్రహ్మము. సృష్టికి పూర్వము ఉన్నది బ్రహ్మము ఒక్కటే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, మొదలు తుది కూడా బ్రహ్మమే. బ్రహ్మము నుండి బ్రహ్మము వరకు ప్రయాణమే ఇన్ని జన్మల రహస్యం బాబుగారు.
1: ఎందుకోగాని బ్రహ్మ పదార్థాన్ని భరించగల శక్తి ఈ వృద్ధునికి లేదు. కానీ ధర్మారావు, మగువల మానధనాన్ని దొంగిలించిన గజ దొంగ కథలకే హృదయం ఉప్పొంగిపోతుంది సుమా.
0: ప్రభు, భక్తి గాని జ్ఞానము గాని గత జన్మల సంస్కారం వల్లనే మనం ఆకర్షితులమవుతాం. తాము పరమ భాగవతోత్తములు కనుకనే వేణుగోపాలుని పాలపడ్డారు.
1: అవునవును, ఆయనకు పాలంటే పరమ ప్రీతి, అందుకనే అందరినీ తన పాలపడేసుకుంటాడు.
0: తమ శ్లేషలకి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను ప్రభు.
1: గోపా, నువ్వు నన్ను కూడా ఉక్కిరి బిక్కిరి చేయదలుచుకున్నావా ఏమిటి? కాస్త మెల్లిగా ఊపు. పిల్లగాలి పీలుస్తున్నట్టుగా కాక సుడిగాలిలో తిరుగుతున్నట్టుగా ఉంది.
2: క్షమించండి ప్రభు, ఏదో యోచిస్తున్నానండి. పుట్టటం చావటం ఇవన్నీ వింటూ ఉంటే ఏదో చెప్పలేని భయం కలుగుతోందండి.
1: ఒక నూతి మీద నులక మంచం వేసుకుని అవ్వ బొంత కుట్టుకుంటుంటే సూది నూతిలో పడిపోయిందిట.
2: ఆ తర్వాత కథ నాకు తెలుసండి బాబు. ఏం చేసినా ఊ అన్నా ఆ అన్నా వస్తుందన్నా రాదన్నా ఏమన్నా ఆ సూది రాదు, అంతేగా బాబు.
0: కొన్ని విషయాలనే అపరిహార్యం అంటారు. అట్లాగే ఈ చావు పుట్టుకలు కూడా గోపన్న. భయపడినా ఏం పర్వాలేదనుకున్నా, స్వామి నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అన్నా అది అలా జరిగిపోతుంది.
1: ధర్మారావు, ఈసారి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠికి నువ్వెక్కడున్నా ఇక్కడికి రావాల్సిందే సుమా.
2: ఎక్కడుంటాడు బాబు, బందర్లోనేగా. రాకపోతే సావిత్రమ్మగారు మాత్రం ఒప్పుకుంటారా ఏంటి?
0: అవునవును, ఆనాడే కదా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ సుబ్రహ్మణ్యపేటకు ఏం చేసింది.
1: వేణుగోపాలస్వామి కళ్యాణం ఒక ఎత్తు, సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణం ఒక ఎత్తు. గోపాల కళ్యాణానికి కవులు, కళాకారులు, పౌరాణికులు, గాయకులు వంటి పెద్ద పెద్దవారు వస్తారు. కానీ సుబ్బన్న పెళ్లికి సాముగరడీల వాళ్ళు, తప్పెట్ల వాళ్ళు, గారడీవారు, కొమ్మాయి దాసర్లు, పిట్టల దొరలు వంటి ప్రజా కళాకారులు పల్లె పల్లెల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి కూడా వస్తారు. కోయదొరలు అడవుల్లో దొరికే అపురూపమైన వస్తువులను అమ్మకానికి తెస్తారు.
0: అవును బాబుగారు, ఆ రంగుపూసలు, ఆ కొమ్ముగాజులు ధర తక్కువే అయినా ఆడవాళ్ళనందరినీ ఆకర్షిస్తాయి. ఆ జాతర మన దేశ ఐకమత్యానికి ఒక నిదర్శనంగా ఉంటుంది. మా ఇల్లు చుట్టాలతో కిటకిటలాడిపోతుంది. నేను వచ్చి తీరాలి. మా అమ్మగారికి వారిని సంభాళించుకోవటం సాధ్యమయ్యే పని కాదు కదా.
2: అయ్యా, అసలు వింతేమిటంటే ఏ రైతు గోవు ఆ అరణ్యాలలో ఉన్న పుట్టల్లో తనంత తాను సుబ్రహ్మణ్యేశ్వరుడికి పాలు పోసిందో ఆ రైతు కుటుంబానికి ఆనాడు ఒక్కటే ఆవు. ఆ తర్వాత తరాల్లో మందలు మందలుగా గోవృద్ధి జరిగింది. కానీ ఈనాడు ఆ కుటుంబానికి ఒక్క ఆవు కూడా లేదు.
0: నిజమే గోపన్న, ఆ రైతుకు అప్పుడు ఒక్కతే ఆడపిల్ల. ఆ పిల్లకి పెళ్లి చేయాలంటే వద్దు వద్దు అంటూ విరుచుకుపడేది. అప్పటినుంచి ఆ కుటుంబానికి ఒక్కతే ఆడపిల్ల పుట్టడం, ఆమె గణాచారి కావటం జరుగుతోంది. ఈసారి గణాచారితో ఆ సంప్రదాయం అంతమవుతోంది. ఆ రైతుకు కుమార్తె పుట్టలేదు.
1: ఆ రైతు ఎంత అదృష్టవంతుడో, 1000 పడగలనెత్తుకొచ్చి ఆదిశేషుడు కలలో కరపడి గోమాత పాలనెక్కడ విడిచిందో అక్కడ తనకొక గుడి కట్టమని ఆదేశించాడు. పుట్టలో పాము పుట్టలో ఉండగానే ఎన్నో మహత్తులను చూపాడు.
2: మహత్తంటే మహత్తా, జనం తీర్థప్రజ అయిందట. రామేశ్వర శాస్త్రి గారు చెప్పారు కదా, తన పూర్వీకుల్లో అత్యంత ధనవంతుడైన వానికి సంతానం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వరునికి మొక్కుకున్నాడని, ఆ మరుసటి సంవత్సరమే పండంటి కొడుకు పుడితే నాగేశ్వర శాస్త్రి అని పేరు పెట్టుకుని తన యావదాస్తితో వచ్చి ఆలయ నిర్మాణానికి ఎంతో కృషి చేశారని చెప్పారు.
1: పరమ పూజనీయులు, ప్రాతస్మరణీయులు అయిన 2 వంశాల వారిని తలుచుకున్నాం. మా పూర్వవంశీకులను కూడా నేనీనాడు స్మరించి వందనాలు అర్పించుకుంటాను.
0: ప్రభు, ఆ మహాత్ముల ఆత్మ ప్రకాశం మనపై ఎందుకో కరుణ చూపిందనుకోవాలి.

0: అందుకే మనం వారందరినీ తలుచుకుంటున్నాం. అవశ్యం తమ పెద్దల్ని గురించి కూడా చెప్పండి ప్రభు.
1: దేవాలయాన్ని కట్టించిన బ్రాహ్మణుడు కాలధర్మం చెందాడు. స్వామి పూజాఫలమైన నాగేశ్వర శాస్త్రి దేవాలయ సంరక్షకుడైనాడు. మొదటి నాయకుడు వీరన్న నాయుడు, ఆయన తర్వాత నాగన్న నాయుడు. నాగేశ్వర శాస్త్రి వంశం వారు ప్రచారకులు, వీరన్న నాయని వంశం వారు ప్రతినిధులు, రైతు కుమార్తె గణాచారి. ఇలాగా భూమ్యాకాశాల మధ్య చక్కని బంధం ఏర్పడింది. పైన భగవంతుడు, క్రింద రాజు బ్రాహ్మణుడు, త్రెంచరాని లంకె గణాచారి స్వామి. వీరు నలుగురు, నాలుగు స్తంభాలు. వీరిలో మీ తండ్రిగారి దాతృత్వం చెప్పుకుని తీరాలి. అప్పుడు గోపన్నకు 25 ఏళ్ళుంటాయి. పరిగెత్తుకొచ్చాడు, ప్రభూ, గుంపులు గుంపులుగా వచ్చి దొంగరు పాత్రలు తవ్వి వడ్ల బస్తాలను ఎత్తుకుపోతున్నారని మొత్తుకున్నాడు. వెంటనే రామేశ్వర శాస్త్రి గారిని రావించాను. కృష్ణమా, ఏం పని అన్నాడు. చెప్పాను. ఆయన పెద్ద విలుకాడు. ఆయన్ని చూసి అందరూ విల్లు అమ్ములు పట్టుకుని, ఆ నుంచుంది రావణాసురుడా రాముడా అని తబ్బిబ్బుపడ్డారు. ఆయనతో యుద్ధానికి సిద్ధమై 5-6 గూడాల వారు వచ్చారు. అడుగు వేశారా, అంబు పడిందే అన్న శాస్త్రి గారి దగ్గరికి పరుగు పరుగున వచ్చి కాళ్ల మీద పడ్డారు అన్ని ఊళ్ళ జనమును.
2: ఇంకేముంది, శాస్త్రి గారు తవ్వుకోండ్రా పాత్రలు అన్నారు.
1: నాకు ఆగ్రహం వచ్చింది. ఇదేమిటయ్యా దివాను అన్నాను. ఆయన అన్నమాటలు చెవిలో మార్మోగుతాయి. నేను పాతర వదలకపోతే ఎన్ని ప్రాణాలు పోతాయో, ఆ పాతకమంతా నాదా మీదా. అంతగా అయితే ధాన్యం వెల కట్టించండి, రేపీపాటికి చెల్లిస్తాను అంటూ వెళ్ళిపోయారు.
0: నాన్నగారి వదాన్యత వింటుంటే అందున స్వయంగా తమ వంటి పెద్దల నోట నా శరీరం గగురు పొడుస్తోంది.
1: నువ్వు ఈ కాలపు అడివి కావు, లేకపోతే శివో కర్ణుడో దధీచో అన్నట్టు ఆస్తి హారతి కర్పూరం చేస్తే ఏ కొడుకు ఊరుకుంటాడు?
0: లేదు బాబుగారు, ఎప్పటికీ అలా భావించను. అంతటి పెద్ద మనసు గలవాని కొడుకుగా పుట్టడం ఎంత అదృష్టం.
3: ఒరే నాన్న.
0: అమ్మా.
3: ఇందాక నీకోసం ఆ పిల్ల వచ్చి వెళ్ళిందిరా.
0: ఏ పిల్లమ్మా?
3: అదే రత్నగిరి కూతురు, దేవదాసి లేదు అది.
0: ఓహో, గిరికి వచ్చి వెళ్ళిందే.
3: ఆ, ఈ సమయంలో అన్న ఇంట్లోనే ఉంటాడుగా, ఇద్దరం కలిసి దేవళానికి వెళ్ళాలిగా అందిరా.
0: అవునమ్మా, జమీందార్ గారితో మాట్లాడుతూ గిరికి సంగతి మర్చిపోయాను.
3: దాని పేరు దేవదాసి అయితే గిరిక అంటావేమిట్రా?
0: ఏమోనమ్మా, నాకు తనను చూడగానే అలా పిలవాలనిపిస్తుంది. వసుచరిత్ర నాయిక గిరికే కదా.
3: వసుచరిత్ర నాయికనా, లేక రత్నగిరి కూతురు కాబట్టి గిరికే అని తల్లి పేరును కలిపావా?
0: అమ్మో అమ్మా, నీ దగ్గర కూడా సాహితీ సంపద చాలా ఉందే.
3: ఏదో మీ నాయనగారు మీ అక్కయ్యలిద్దరికి ప్రబంధాలు చెబుతూ ఉంటే నేను అటు ఇటు వచ్చి 2 ముక్కలు చెవిన వేసుకునేదానిరా. అదేమిటో, ఎంత చెప్పినా హేమలత చెవికి ఎక్కించుకునేది కాదురా. నాంచారమ్మ మాత్రం ఇట్టే గ్రహించుకునేది.
0: ఏమోనమ్మా, అక్కయ్యలకు ఎలా ఉన్నా బావగారులకు కూడా సాహిత్యాభిరుచి లేదు.
3: ఎంతైనా వాళ్ళు సంసారపక్షం వాళ్లేరా నాన్న. చూడు నాయన, ఒక్క మాట, మీ నాయనగారి పరువు నిలపాల్సిన వాడివి నువ్వే, గుర్తుంచుకో. అది సరే, మీ పెద్దన్న ఆ రంగాజమ్మ కొడుకు తల్లిని చూడటానికి వస్తానంటున్నట్ట. వాడిని ఎప్పుడో చిన్నప్పుడు చూశానురా. రామచంద్రుడు ఇప్పుడు చాలా పెద్దవాడై ఉంటాడు.
0: రామచంద్ర అన్నయ్య వస్తున్నాడా? అయితే అన్నదమ్ములం 3 సుబ్బన్నపేట వాస్తవ్యులమే అన్నమాట.
3: మరి సుబ్బన్న పిలిస్తే రాక తప్పుతుందా ఏమిటి? ఎంతైనా స్వామి తలుచుకుంటే గాని ఈ ఊరిలో అడుగు పెట్టగల వారెవ్వరూ లేరురా ధర్మం.
4: రామ్మ గిరికేరా, ఇందాక వచ్చేవాడు కదా, దేవళానికి వెళ్ళావా?
5: లేదన్నా, నువ్వు లేవుగా, ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను.
4: అలాగా, పద పద, త్వరగా వెళదాం.
5: తొందరెందుకన్నా?
4: తొందరెందుకంటావేమిటమ్మా, అవతల ఆయన ఎంతగా ఎదురు చూస్తున్నాడో ఏమో.
5: ఏయనా?

0: ఈయన మా బావగారు తల్లి ఆ వేణుగోపాలస్వామి.
1: పో అన్నా, ఆలు లేదు చూలు లేదు అన్నట్టు ఓ పక్క మాకు చూపులే జరగలేదు, బావగారు అంటూ వరసలు కలిపేస్తున్నావు. నువ్వేమో ఆయన అంతవాడు ఇంతవాడు అని నన్ను ఊదరగొడుతున్నావు గాని నాకాయన ఎంతటివాడో ఇంకా బోధపడలేదు.
0: ఆయనే కాదు, నువ్వు కూడా దొంగవవుతున్నావు. అంత అర్థం కాకుండానే ఆయన చుట్టూ తిరుగుతున్నావా? పద దేవళానికి వెళదాం.
2: ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 3వ భాగం విన్నారు. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్మాణ సహకారం శ్రీ ఎం సత్యనారాయణ. ఇందలి పాత్రలు పాత్రధరులు కృష్ణమ్మ నాయనిం వారు శ్రీ బి అమరేంద్ర, ధర్మారావు శ్రీ యు సుబ్బరాయ శర్మ, గోపన్న శ్రీ సిహెచ్ సురేందర్రాజు, నాగన్న సేటు శ్రీ జి పెరుమాళ్ళు, సావిత్రి శ్రీమతి కె ఇందిర, గిరిక శ్రీమతి జి శిల్ప, ఇంకా శ్రీయుతులు ఎస్ కామేశ్వర శర్మ, ఎన్ దీనబాంధవాచారి మొదలైన వారు పాల్గొన్నారు. పద్యాలు డాక్టర్ వివి రామారావు, గానం శ్రీమతి ఎం హేమ, శ్రీమతి ఎస్ జయంతి, వేద పఠనం శ్రీ వేమూరి భాస్కర శర్మ బృందం, నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజ నిర్మల. ఈ నాటకం తర్వాయి భాగం వచ్చే వారం ఇదే సమయానికి వినవచ్చు.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. ముందుగా హరే రామ్ సినిమా కోసం హారిష్ రాఘవేంద్ర కళ్యాణి పాడిన ఈ పాట విందాం. ఈ పాటకు సీతారామశాస్త్రి గీతం, మిక్కీజీ మేయర్ సంగీతం.

విన్న పాట జైలవ కుష సినిమా కోసం జస్ప్రీత్ శేష్ రెండన్న రెడ్డి కలిసి పాడిన పాటది. ఈ పాట రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కార్యక్రమంలో తర్వాత మరొక పాట విందాం. హార్ట్ అటాక్ సినిమా నుంచి పాట అనూప్ రూబెన్స్ టిప్పు కలిసి పాడిన భాస్కర్ భట్ల గీతం. అది సంగీతం అనూప్ రూబెన్స్.

0: ఈ ఉదయం 8:35 రత్నదీపికావళి కార్యక్రమంలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ వికే కృష్ణ మీనన్ గారి గురించి వారి జీవిత విశేషాలు వింటాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో తర్వాత కళాశాల సినిమా నుంచి ఈ పాట విందాం. హరిచరణ్ పాడిన వనమాల గీతం, జాషువ శ్రీధర్ సంగీతం.
2: కలయా ఇది నిజమా, కలయా ఇది నిజమా, ఈ తపనల వరసలు మనసుకు

విన్న పాట కాళీచరణ్ సినిమా కోసం వినయ్ పాడిన వనమాలి గీతం, నందన్ రాజ్ సంగీతం. ఉదయరాగం సినిమా పాటలు వింటున్నారు 107.5 103.2 మెగా హెడ్స్ పై శ్రోతలు. చివరిగా మీరు వినబోతున్న పాట ఐస్ ఐస్ సినిమా కోసం పవన్ చరణ్ పాడిన, విజయేంద్ర గీతరచన, మురళీ లైన్ సంగీతం సమకూర్చిన ఈ పాట ఇప్పుడు విందాం.

ఉదయరాగం సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:15 అవుతోంది. ఇక కొంచెంసేపట్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

0: నందమూరి తారక రామారావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారదముని మాట్లాడుతూ, తెలుగు ప్రజలందరూ అభిమానంతో అన్నగారు అని పిలిచే నందమూరి తారక రామారావు 1923 మే 28న కృష్ణాజిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించి కష్ట నష్టాలను అధిగమిస్తూ చిన్ననాటి నుంచే నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్నారని తెలిపారు. అనంతరం సినీ రంగంలో ప్రవేశించి రాముడు, కృష్ణుడు, భీముడు, అర్జునుడు, భీష్ముడు, రావణుడు వంటి పౌరాణిక పాత్రలను అద్భుతంగా పోషించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అలాగే రాజకీయ రంగంలో కూడా తన ప్రత్యేక ముద్ర వేసి పేద ప్రజల సంక్షేమం కోసం కిలో 2 రూపాయల బియ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. జనతా వస్త్రాలు, పేదవారికి పక్కాళ్ల నిర్మాణం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేతగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును గత నెల 30వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. చెత్తను ఎలా వేరు చేస్తారు, దాన్ని ప్లాంట్లో ఎలా శుద్ధి చేస్తారు, దేనికి ఉపయోగిస్తారనే విషయాలను ప్లాంట్ అధికారులు వివరించారు. ముఖ్యంగా చెత్తను బాయిలర్లలో మండించడం ద్వారా విద్యుత్ తయారీ ఎలా జరుగుతుందో, చివరకు బూడిదను ఇటుకల తయారీకి ఎలా వినియోగించవచ్చో అధికారులు క్షుణ్ణంగా ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పల్నాడు జిల్లాలోని విద్యాసంస్థలను నెట్ జీరో కార్బన్ ఉద్గారాల రహిత శూన్య వ్యర్థాల పాఠశాలలుగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తేదీన పెద్ద తురకపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ, నెట్ జీరో సాధన దిశగా అన్ని పాఠశాలల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించుకోవాలని, మన వల్ల పర్యావరణానికి ఎలాంటి చెత్త వ్యర్థాలు చేరకూడదని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. గత నెల 30వ తేదీన జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్ నందు జిల్లా ఎస్పీ బి కృష్ణారావుతో కలిసి జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఫలౌడీ యాక్సిడెంట్ కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం జాతీయ రహదారుల క్యారేజ్ వేలు లేదా పేవ్డ్ షోల్డర్లపై భారీ వాణిజ్య వాహనాల అక్రమ పార్కింగ్ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. అధునాతన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, జీపీఎస్ మానిటరింగ్, ఈ చలనాల ద్వారా దీనిని పర్యవేక్షించాలన్నారు. రహదారుల వెంట ఉన్న అనధికారిక దాబాలు, తినుబండారాల దుకాణాలు, అక్రమ కట్టడాలను కంట్రోల్ ఆఫ్ నేషనల్ హైవేస్ యాక్ట్ 2022 ప్రకారం 60 రోజుల్లోగా తొలగించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలో 400 కోట్ల రూపాయల వ్యయంతో 21,000 కుటుంబాలకు పీఎం సూర్యగారి పథకం ద్వారా విద్యుత్ కాంతులు అందిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నకరేకల్ మండలం కండ్లకుంట గ్రామంలో ఈ నెల 1వ తేదీన జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి తదితరులతో కలిసి మంత్రి పలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. దీంతోపాటు కండ్లకుంట గ్రామంలో స్వర్ణ గ్రామ పంచాయతీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, త్రీఫేస్ విద్యుత్ పథకం, డంపింగ్ యార్డులను ప్రారంభించడంతో పాటు స్థానిక ఎస్సీ కాలనీలో ఇళ్లకు అమర్చిన పీఎం సూర్యఘర్ సోలార్ వ్యవస్థలను ప్రజాప్రతినిధులు పరిశీలించి ప్రారంభించారు. యోగాను జీవితంలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఆశా ఏఎన్ఎంలతో యోగాంధ్ర కార్యక్రమం జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కాసు కన్వెన్షన్ హాల్లో జరిగింది. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 7 నుంచి జూన్ 21వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో యోగా ట్రైనర్ మాస్టర్లచే యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మీరింతవరకు పల్నాడు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన కొత్తపల్లి శ్రీను. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు

0: அபபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரால்கா மீ ஆரோக்யானிக்கு சிரே ஓபிலாஷி சைபால்
3: இனாட்டி రత్న దీపికావళి కార్యక్రమంలో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన ప్రత్యేక కార్యక్రమం ఇది. ఇందులో భారత్ జాతీయవాది ఇంకా దౌత్యవేత్త రాజకీయ నాయకులు శ్రీ వికే కృష్ణ మీనాన్ వీరి గురించిన జీవిత విశేషాలు తెలుసుకుంటూ దేశభక్తి గీతాలు విందాం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందామా?

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి రత్న దీపికావళి కార్యక్రమంలో పద్మవిభూషణ్ గ్రహీత, అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ వికే కృష్ణమీనన్, వీరి గురించిన విశేషాలు తెలుసుకుందాం. వికే కృష్ణమీనన్, ఈయన పూర్తి పేరు వెంగళిల్ కృష్ణన్ కృష్ణమీనన్. వీరి గురించిన విశేషాలు తెలుసుకుందాం. వీరు ఒక భారతీయ విద్యావేత్త, స్వాతంత్ర్యకర్త, అంతేకాదు రాజకీయవేత్త, న్యాయవాది, రాజనీతిజ్ఞుడు. మీనన్ గారు భారత స్వాతంత్ర ఉద్యమానికి, ఇంకా భారతదేశ విదేశీ సంబంధాలకు ఆయన ఎంతో దోహదపడ్డారు. భారత విదేశాంగ విధాన రూపకర్తల్లో ముఖ్యులలో ఒకరు అని చెప్పచ్చు. యునైటెడ్ కింగ్డమ్కు భారతదేశపు మొదటి హై కమిషన్గా ఆయన, యునైటెడ్ కింగ్డమ్కు ఆ తర్వాత భారత రక్షణ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. వివరాలకి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఆయన గురించి. 1928 భారత ఉపఖండంలో బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరుతూ మీనన్ గారు లండన్లో ఇండియా లీగ్ను స్థాపించారు. బ్రిటన్లో ఉన్నప్పుడు అతను సంపాదకుడిగా పనిచేశారు. అలాగే పెలికాన్ బుక్స్, ఇవంటి మీకు తెలుసో లేదో, పెలికాన్ బుక్స్ చాలామందికి తెలుసు. వీటి స్థాపనకు సహాయం చేసిన వారు వీరన్నమాట. 1940 ఆ సంవత్సరం చివర్లలో వీరు ఇండో బ్రిటిష్ వ్యవహారాలకు అధ్యక్షత వహించారు. భారతదేశపు చివరి బ్రిటిష్ వైస్రాయ్ లూయిస్ మౌంట్ బాటన్ వీరి ఎంపికకు కారణమయ్యారు కూడా. భారత స్వాతంత్ర యంత్రాంగాన్ని రూపొందించడానికి వీరు నెహ్రూ, మౌంట్ బాటన్, సర్దార్ పటేల్, అలాగే విపి మీనన్లతో కలిసి పనిచేసిన గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విన్న తర్వాత వీరి గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

వికే కృష్ణమీనన్ గారు, 1897 మే మాసం 3వ తారీఖున క్యాలికట్లో ఆయన జన్మించారు. ప్రస్తుతం ఈ క్యాలికట్ కోజికోడ్ అంటాం కదా, అక్కడ జన్మించారన్నమాట. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్న తర్వాత మీనన్ గారు మిడిల్ టెంపుల్లో న్యాయవాదిగా అర్హత పొందారు. ఆయన తీవ్రమైన సోషలిస్టుగా మారి 1934 నుండి 1947 వరకు సెయింట్ ప్యాన్క్రాస్ బరో కౌన్సిల్లో లేబర్ సభ్యుడిగా పనిచేశారు. అయితే ఇంగ్లాండ్లో ఆయన ప్రాథమిక రాజకీయ ఆసక్తి భారతదేశ స్వాతంత్ర పోరాటంపై కేంద్రీకృతమై ఉండేదన్నమాట. ఆయన 1929 నుండి ఇండియా లీగ్ కార్యదర్శిగా ఈ లక్ష్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. జాతీయవాది ఇంకా స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూతో ఆయనకు ఆ కాలంలోనే సుదీర్ఘమైన సన్నిహిత సంబంధం ప్రారంభమైంది. ఆ తర్వాత ఏమైంది? ఈయన ఒక భారత జాతీయవాదే కాదు, భారత

రత్నదీపిక వాళ్ళు వింటున్నారు కదా. ఓకే, ఇప్పుడు భారతదేశం ఉపఖండంలో బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరుతూ మీనన్ లండన్లో ఇండియా లీగ్ను స్థాపించారు. బ్రిటన్లో ఉన్నప్పుడు ఆయన సంపాదకుడిగా పనిచేసి పెలికాన్ బుక్స్ స్థాపనకు సహాయం చేశారు. పెలికాన్ బుక్స్ అంటే చాలా పెద్ద, మరి అందరికీ ఈజీగా చదవడానికి, అన్నిటికీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. పెలికాన్ బుక్స్ చాలా అందంగా కూడా ఉంటాయి. ఈ బుక్స్ని మనము చాలా, మరి చాలా దగ్గర చూసుంటాం కూడా, ఈ ప్రస్తుతానికి అంతగా కనబడవు. ఈ పెలికాన్ బుక్స్ స్థాపనకి ఆయన ఎంతగానో కృషి చేశారన్నమాట. వీటి ఉద్దేశం ఏంటంటే, ఈ పెంగ్విన్ బుక్స్ అంటారు వీటిని, పెలికాన్ బుక్స్ని, ఇది విస్తృతమైనటువంటి ప్రేక్షకులకు మరి చేరువ అవ్వాలనే ఉద్దేశంతో విద్యా సంబంధమైన అంశాల మీద మాత్రమే చవకైన అంటే తక్కువ పేపర్ బ్యాగ్లను ప్రచురిస్తుంది. ఈ ముద్రణ మొదట మొత్తం 1937 నుండి 84 వరకు పనిచేసింది అన్నమాట. సరే, అలాంటి బుక్స్ స్థాపనకు ఆయన సహాయం చేశారు. 1940 చివరిలో ఆయన ఇండో బ్రిటిష్ వ్యవహారాలకు అధ్యక్షత వహించి భారతదేశపు చివరి బ్రిటిష్ వైస్రాయ్ లూయిస్ మౌంట్ బాటిన్ ఎంపికకు కారణమయ్యారు.

0: భారత స్వాతంత్ర యంత్రాంగాన్ని రూపొందించడానికి వారు నెహ్రూ, మౌంట్ బాటెన్, సర్దార్ పటేల్ ఇంకా విపి మీనన్లతో కలిసి పనిచేశారు. భారతదేశ స్వాతంత్ర్యం తరువాత ఆయన సూయెజ్ సంక్షోభం, కొరియా యుద్ధం, హంగేరి అలాగే సైప్రస్, ఇండోచైనా, తైవాన్లపై దండయాత్ర, అలాగే అమెరికన్ వైమానిక దళ సిబ్బందిని చైనా బంధించడం, ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ దౌత్యం పరిష్కారాలకు సులభతరం చేశారు వీరు గొప్ప వ్యక్తి అన్నమాట. అదే సమయంలో వారు చివరికి అలీనా ఉద్యమం అని పేరు పెట్టినటువంటి దాని యొక్క వలస వ్యతిరేక స్ఫూర్తికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఒక పాట విందాం.
1: Ladies and gentlemen, do you love me?
2: Yeah!
1: Do you love your mommy and daddy?
2: Why not?
1: So that

స్వాతంత్రం వచ్చిన తర్వాత మీనన్ గారు భారతదేశంలో ఆయన ఎంతో బాధ్యతాయుతమైన పాత్రలు పోషించారు. యునైటెడ్ కింగ్డమ్కు హై కమిషనర్గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఐక్యరాజ్య సమితిలో భారత ప్రధాన

మరి భారతదేశం తరపున ప్రతినిధిగా ఆయన వ్యవహరించారు. దౌత్యం మరియు అలిన విధానాన్ని ఆయన మరి అని పిలిచేవారు. అప్పుడు నెహ్రూ విదేశానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు అందుకు ఆయన ఎంతో ఉపకరించారన్నమాట. తర్వాత చైనా ఇంకా ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయన ఉన్నారు. అణు నిరాయుధీకరణ విషయంలో ఆయన వారికి వ్యతిరేకించి వాటి వ్యాప్తికి వ్యతిరేకంగా తన పోరాటంలో చాలామందితో భాగస్వామిగా ఉన్నారు. ఇక సూయజ్ సంక్షోభం వచ్చినప్పుడు ఆయన పాత్ర ఎనలేనిదని చెప్పాలి. ఇంకా ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయండి. వాటికంటే ముందుగా ఆయన 1953లో మద్రాసు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడు రక్షణ మంత్రిగా ఉన్నారు. అంతేకాకుండా కాంగో సంక్షోభం వచ్చింది. అప్పుడు ఆయన సంక్షోభంలో ఆయన చేసిన పాత్ర వర్ణనాతీతం. తర్వాత పోర్చుగీస్ని భారతదేశ విలీనంలో ఆయన ఎంతో కృషి చేశారు. మరి చైనా భారత్ యుద్ధంలో కూడా ఆయన పాత్ర ఎన్నైందని చెప్పాలి. చివరికి ఆయన సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఆయన ఎంతో కాలం పనిచేశారు. తర్వాత ఆయన మీనన్ గారు, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే పొగాకు, మద్యం, మాంసం ఇవేమీ తీసుకునేవారు కాదు. రోజుల తరబడి ఉపవాసం ఉండేవారు. లండన్లో తన అధికారిక పదవీ కాలంలో మరి కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్లో విలాసవంతమైన టౌన్ హౌస్ వదులుకొని భారత హైకమిషన్లో ఒకే గదిలో బస చేశారు. హైకమిషనర్గా మీనన్ నెలకు 1 రూపాయి మాత్రమే జీతం తీసుకునేవారు. ఆ తర్వాత జీతాన్ని పూర్తిగా తిరస్కరించారు. మీనన్ గారు బహిరంగంగా ప్రత్యేకంగా కుట్టించినటువంటి సూట్లను ధరించేవారు. దీనివల్ల ఆయనకు సావిల్ రో షూటింగ్ మేనిఫెస్టో ఫెల్స్ను అనే బిరుదు ఆయనకి ఇచ్చారన్నమాట. మెఫిస్టో ఫెల్స్ అనే గొప్ప బిరుదు అనమాట వీరికి సొంతమైంది. ఇంకా ఎన్నో అవార్డ్స్ అందుకున్నారండి. 1954లో మెననన్కు పద్మ విభూషణ్ పురస్కారం వీరికి లభించింది. 1968లో సిరియా అధ్యక్షులు నూరుద్దీన్ ఆల్ అటాసీ ఆయనకు సిరియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2008లో ఆయనకు మరణ అనంతరం ఆర్డర్ ఆఫ్ ద కంపానియన్స్ ఆఫ్ ఓఆర్ టాంబో ఈ పురస్కారాన్ని ఆయనకి లభించడం జరిగింది. ఇలా భారతదేశం పద్మ విభూషణ్ 1954లో మరి సత్కరించడం ఎంతో మనము గర్వించదగ్గ విషయం. ఇలాంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు మరి రత్న దీపికావళి కార్యక్రమంలో జ్ఞాపకం చేసుకొని ఆయన గురించి చాలా విశేషాలు వింటామనేది ఇంకా గొప్ప విశేషం.

ఇంతవరకు పద్మ రత్న దీపికావళి కార్యక్రమంలో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంతవరకు మీరు భారత జాతీయవాది, అలాగే దౌత్యవేత్త, రాజకీయ నాయకులు శ్రీ వికే కృష్ణ మీనన్ గారి గురించిన విశేషాలు విన్నారు. దాంతోపాటుగా కొన్ని దేశభక్తి గీతాలు కూడా విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు మన స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ ఎల్ మురుగన్ గారు ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆకాశవాణి శ్రోతల కోసం అందించిన సందేశం ఇప్పుడు విందాం.
1: I came with our Tamil Nadu Prabhari, Arvind Manan ji,

0: அண்ட் அவர் போர்டு மெம்பர் திரு பானுபிரகாஷ் வெண்டிடி, அவர் ஸ்டேட் பிரசிடென்ட் திரு நயினார்ஜி, அண்ட் ஆல் வி கேம் ஹியர் அண்ட் வி டுக் எ தர்சன் அண்ட் வி ப்ரே டு தி லார்டு வெங்கடேஸ்வரா, லார்ட் பாலாஜி, டு த ப்ராஸ்பரிட்டி ஆஃப் த நேஷன் அண்ட் குட் ஹெல்த் ஃபார் லாங் லைஃப் ஆஃப் அவர் ஹானரபிள் பிரைம் மினிஸ்டர் ஸ்ரீ நரேந்திர மோடிஜி. பிகாஸ் ஆஃப் அவர் ஹானரபிள் பிரைம் மினிஸ்டர் இஸ் கண்டினியூஸ்லி எலெக்டட் பிரைம் மினிஸ்டர் இஸ் சர்விங் ஆல்மோஸ்ட் 4,405th டே டுடே. It's continuing 12th year achievements. The people are everywhere. They are praying, the devotees, the cadres of the party, and the general people. They are all going to the temples. They are praying for the nation's prosperity, for the Swarna India, and for the Viksit Bharat. For that, I prayed, we team prayed to Lord Balaji for the Viksit Bharat and Swarna Bharat. And also, I prayed for the well-being of Tamil Nadu people and Tamil Nadu general.
1: ఇంతవరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి వర్యులు ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆకాశవాణి శ్రోతల కోసం అందించిన సందేశం ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో హలో ఆకాశవాణి. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు డైల్ చేయవలసిన నెంబర్స్ 224-6605, 224-6606. ఈ కాలర్స్తో పాటు కాలర్స్తో మాట్లాడుతూ పాటలు వింటూ ఇందులో చరిత్రలో ఈరోజు కూడా మధ్య మధ్యలో తెలుసుకుంటాం. ఓకేనా? మరి ఫస్ట్ కాలర్ని పలకరించేద్దాం. హలో హలో హలో
2: హలో గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను దర్బార్ ఖాన్ మేడం, కలికినండి మేడం.
1: కలికిని నుండి?
2: అవును మేడం.
1: చెప్పండి, కలికిని నుంచి దర్బార్ ఖాన్ గారు, ఏం పాట కావాలండి
2: మేడం? మురారి సినిమాలో పాట కావాలి మేడం.
1: ఏ పాట అండి?
2: దాంట్లో బామ్మ బామ్మ బంగారం అనే పాట ఉన్నది మేడం, ఆ పాట విని మేడం.
1: ఓకే, తప్పకుండా వేస్తామండి. ఓకే, పాట విందాము మరి.
2: విందా మేడం.
1: ఓకే, బాయ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో ఆకాశవాణిలో నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో ఆకాశవాణి అండి. హలో హలో హలో హలో
2: హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం.
1: ఏమన్నా అడిపెట్టేసి వెళ్ళిపోతారా మీరు? ఎడన్నా
2: మేడం,
1: ఎంతసేపు పర్వాలా హలో హలో అని ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళిపోతారా బ్లాక్ చేసేసి?
2: లేదు మేడం, నేను టచ్ చేయండి మేడం.
1: చెప్పండి, ఏ పేరండి మీ పేరు?
2: నా పేరు వేమల పరశురామ్ మేడం. మా తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచన.
1: ఓకే, చెప్పండి ఏ పాట అండి
2: మేడం? జయసింహ సినిమా పేరు.
1: జయసింహ
2: మేడం, అందులోంచి ఈనాటి ఈ హాయ్ అని ఉంటుంది మేడం, ఆ పాట వినిపించండి.
1: ఓకే అండి, పేర్లు చెప్పేస్తారా శ్రోతల పేర్లు?
2: మేడం, చీర్ల వంచన నుండి వేమల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, భోగరవి, రేష్మ, రేష్వన్, రేయాన్స్, లక్కీ మేడం.
1: ఓకే, పాట విందామా?
2: విన్నాం మేడం, ధన్యవాదాలు.

నెక్స్ట్ కలర్తో మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? బాగున్నాం అండి. ఏ పాట కాల్? అవును, కూల్ అయిపోయినారు. అవునవును, ఓకే. ఇందాలు మగధీరుడు, ఓకే అండి. అందులో ఓకే ఓకే, ధన్యవాదాలు. శ్రోతల పేర్లు ఏమి లేవంటారా? శ్రోతల పేర్లు ఏం లేవా? ఓకే అండి, మరి పాట విందామా? ధన్యవాదాలు. ఓకే శ్రోతలు, మరి పాట వినే ముందుగా చరిత్రలో ఈరోజు కూడా తెలుసుకుందాం. ఈరోజు జూన్ మాసం 15వ తారీఖు. ఈరోజు జరిగిన సంఘటనలు, జన్మదినాలు, మరణదినాలు కొన్ని మధ్యలో తెలుసుకుందాం పాట మధ్యలో.

1752 సంవత్సరంలో వర్షం సమయంలో వచ్చే, అంటే వర్షం వచ్చే సమయంలో మనకు మెరుపులు కనిపిస్తుంటాయి. కనిపించే ఈ మెరుపులు కరెంట్ అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ రుజువు చేశారు. ఎవరు ఈయన బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటే, ఈయన అమెరికాకు చెందిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, శాస్త్రవేత్త, ఆవిష్కర్త, రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త.

రుజువు చేశారు. ఎవరు ఈయన? బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటే ఈయన అమెరికాకు చెందిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి రచయిత, శాస్త్రవేత్త, ఆవిష్కర్త, రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, ప్రింటర్, ప్రచురణకర్త, ఇంకా చెప్పుకోవాలంటే రాజకీయ తత్వవేత్త. ఫ్రాంక్లిన్ గారు ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క వ్యవస్థాపక పితామహులలో ఒకరు. అయితే భౌతిక శాస్త్ర చరిత్రలో విద్యుత్తుకు సంబంధించిన వారి ఆవిష్కరణలు, సిద్ధాంతాలకు ప్రధాన వ్యక్తి అని చెప్పాలి. ఒక ఆవిష్కర్తగా వేరు మెరుపు రాడ్, బైఫోకల్స్, అలాగే ఫ్రాంక్లిన్ స్టవ్ వంటి ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందినవారు. వీరు లైబ్రరీ కంపెనీ, ఫిలడెల్ఫియా యొక్క మొదటి అగ్నిమాపక విభాగం, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో దాంతోపాటు అనేక పౌర సంస్థలను స్థాపించినవారు అన్నమాట. ద ఫస్ట్ అమెరికన్ అనే బిరుదు కూడా సంపాదించినటువంటి గొప్ప వ్యక్తి వీరన్నమాట. వీరు ఫస్ట్ మొదటగా ఆయన కనుక్కున్నారు ఏంటి అంటే, మొదటగా ఆయన అందరికీ తెలియజేయడం ఏంటంటే, వర్షం సమయంలో వచ్చే ఆ కనిపించే మెరుపులు దాన్నే కరెంట్ అని రుజువు చేసేసారు. ఓకే అండి, క్లుప్త విశేషం విన్నాం కదా. తర్వాత 1667 సంవత్సరం ఇదే రోజున మొట్టమొదటిసారిగా గొర్రె నుండి మనిషికి రక్త మార్పిడి చేసిన ఎవరు అంటే కనుక డాక్టర్ జీన్ బాప్టిస్టే డెనిస్ గారు మొట్టమొదటిగా 15 సంవత్సరాల బాలుడికి మనిషికి, అంటే గొర్రె నుండి మనిషికి రక్తం మార్పిడి చేసిన మరి ఆ సందర్భం అన్నమాట, ఆయనే మొట్టమొదటిగా చేశారు. అది జరిగింది ఎప్పుడు అంటే 1967 సంవత్సరం ఇదే రోజున జరిగింది. ఓకే, కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శ్రోత అడిగిన పాట విని తర్వాత ఒక ప్రకటన కూడా విందాం. పాట విందాం మరి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466 05. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: హలో ఆకాశవాణి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే మేడం, మాది సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ నుంచి. నా పేరు అభిలేష్ మేడం.
0: అభిలేష్ గారు చెప్పండి, ఏ పాట కావాలి
2: మేడం? మధుర గీతం నుంచి నాకు సాంగ్ కావాలి మేడం.
0: ఏం సినిమా?
2: మధుర గీతం.
0: సినిమా పేరు మధుర గీతం?
2: అవును మేడం. అందులో నుంచి మేడం ఉందా మేడం?
0: ఉందండి.
2: అందులో నవ్వులలోను పువ్వుల పైన అనే సాంగ్ ఉంటుంది మేడం, పాట వినిపించండి మేడం.
0: ఓకే ఓకే, పాట విందాం.
2: ఓకే మేడం, ధన్యవాదాలు మేడం.
0: శ్రోతల పేర్లు ఉన్నాయా?
2: ఏం లేదు మేడం, మా కుటుంబ సభ్యులు మాత్రమే.
0: ఓకే, మరి పాట విందామండి.
2: ఓకే మేడం, ధన్యవాదాలు.
0: బాయ్ బాయ్.

0: పది లక్షల లాటరీ నాకు.
1: హలో ఆకాశవాణి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో
2: హలో, కదర్ నుంచి బాదల్ ఖాన్ వచ్చి మాట్లాడుతున్నాను మేడం.
1: ఓకే, చెప్పండి కాదర్ భాష గారు.
2: బాదల్ ఖాన్ బక్షు మేడం.
1: బాదర్ ఖాన్ బక్షు?
2: అవును మేడం.
1: ఓకే అండి, బాగున్నారా?
2: బాగున్నా మేడం.
1: ఓకే, ఏం చేస్తుంటారు మీరు?
2: ఏం లేదు, ప్రస్తుతానికి ఫ్రీగా ఉన్నా మేడం.
1: ఫ్రీగానే ఉన్నారా? ఏం పని చేయరా?
2: చేస్తాను మేడం, ఫ్రీగా ఉంది ఈరోజు.
1: ఈరోజు పనికి పోలా?
2: అవును మేడం.
1: సరే, ఏ పాట కావాలండి?
2: ఏ మేడం,
1: ఏ పాట కావాలి?
2: గూడు పుట్టాని మేడం.
1: గూడు పుట్టాని,
2: తనువే తీరాలేదు.
1: ఓకే అండి.

0: పేర్లు చెప్తాను మేడం.
1: చెప్పండి పేర్లు.
0: సదరి మచ్చానంపేట, బాదల్ ఖాన్ వీధి నుండి బాదల్ ఖాన్ బక్సు, రహమతు నిసా, బాబాజాన్, షాజహాన్, గౌసియా, మున్ని, షాజు, బక్సు, రహమతు నిసా.
1: చెప్పండి.
0: మహోదయం మేడం.
1: ఓకే.

0: ఇప్పుడు చరిత్రలో ఈ రోజులోకి వెళ్ళిపోదాం. ఈ రోజులో కొంతమంది జన్మదినాలు కూడా తెలుసుకుందాం. 1884 సంవత్సరంలో తారక్నాథ్ దాస్ వీరు జన్మించిన రోజు. వీరు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసులు వీరు. 1897 సంవత్సరం జూన్15 తారీఖున పల్లె పూర్ణ ప్రజ్ఞాచారులు వీరు జన్మించిన రోజు. వీరు గొప్ప కవి, పండితులు, అవధాని వీరు. ఆంధ్ర సంస్కృత భాషలలో ప్రవీణులు వీరు. ఎన్నో రచనలు చేశారు. శ్రీరామ కళ్యాణము, ఆంధ్ర కాదంబరి, అలాగే ద్విపద మేఘదూతము, హంస సందేశము, హైమవతి విలాసము, ఇలాంటివి ఎన్నో చెప్పలేమండి. చాలా చేశారు రచనలు. వారి జన్మదినం ఈరోజు. అలాగే 1916 సంవత్సరం ఇదే రోజున హెర్బర్ట్ సైమన్ వీరు జన్మించిన రోజు. వీరెవరు అంటే ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హెర్బర్ట్ ఏ సైమన్. వీరు ఒక అమెరికన్ పండితులు. అతని కృషి కంప్యూటర్ సైన్స్, అర్థశాస్త్రం, కాగ్నిటివ్ సైకాలజీ ఈ రంగాలను ప్రభావితం చేసింది. సంస్థలలో నిర్ణయం తీసుకోవడం అతని ప్రాథమిక పరిశోధన ఆసక్తి. ఇంకా బౌండెడ్ రేషనాలిటీ అలాగే సాటిస్టైఫింగ్ సిద్ధాంతాలకు ప్రసిద్ధి చెందాడు. ఆయన అలెన్ న్యూబెల్ 1975 ఏసీఎం చూరింగ్ అవార్డును అందుకున్నారు. అలాగే 1978 ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ మెమోరియల్ బహుమతిని కూడా అందుకున్న గొప్ప వ్యక్తి. వారి జన్మదినం, పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు పుట్టినరోజు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక శ్రోతతో పలకరించిన తర్వాత మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నెక్స్ట్ శ్రోత ఎవరు చూద్దాం. హలో
1: హలో
0: హలో, ఆకాశవాణి అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం బుజ్జ వెంకటరమణయ్య మేడం, మనుబోల్ నుంచి, నెల్లూరు జిల్లా.
0: ఓకే, మనుబోల్ నుంచి. వెంకటరమయ్య గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నాం అండి. చెప్పండి, ఏ పాట కావాలి?
1: మేడం చిరంజీవి గారు నటించిన ఇంద్ర మేడం, అందులోంచి రాధే గోవింద అని సాంగ్ ఉంది మేడం.
0: ఆ పాట కావాలి
1: మేడం, కోరుతున్నా శ్రోతలు మేడం.
0: ఓకే చెప్పండి.
1: బుజ్జ వెంకటరమణయ్య, గబ్బర్ సింగ్, చింతపూడి శివకుమార్, చింతపూడి పరమేశ్వరయ్య, తుపాకుల రవీంద్ర మేడం.
0: ఓకే, మరి పాట విందామా?
1: ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.
0: ఓకే బాయ్.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హలో ఆకాశవాణి 107.5 103.2 మెగా హెడ్స్ పై మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 9:45 దాటి 8 సెకండ్లు. ఓకే, మనం ఇప్పుడు చరిత్రలో ఈ రోజులోకి వెళ్ళిపోదాం. కొంతమంది జన్మదినం తెలుసుకుంటున్నాం కదా, అందులో భాగంగా 1924 ఇదే రోజున ద్వారం భావనారాయణరావు గారు జన్మించిన రోజు. వీరు వయలిన్ విద్వాంసులు, అంతేకాకుండా ద్వారం వెంకటస్వామి నాయుడు గారి దగ్గర వారి కుమారుడు అన్నమాట. ఓకే.

0: ఇక మనం కొంతమంది మరణదినాలు కూడా తెలుసుకుందామా? 1942 ఇదే రోజున ఈడ్పు గంటి రాఘవేంద్రరావు గారు మరణించిన రోజు. వీరు ఎవరు అని అనుకుంటున్నారా? భారత స్వాతంత్ర సమరయోధులు, జాతీయవాది, బహుభాషా కోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి. మనం అనుకుంటాం చరిత్రలో ఈరోజు వింటం ద్వారా చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది స్వాతంత్ర సమరయోధుల పేర్లు కొత్తగా వింటుంటామండి. వాళ్ళు దేశానికి చేసిన సేవ చాలా అమూల్యమైంది. ఆ సేవకు గుర్తుగా మనం వారి గురించి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం అనేది ఇంకా చాలా ముఖ్యమైన విషయం. వీరు భారత స్వాతంత్ర సమరయోధులుగా, తర్వాత కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. వీరు సెప్టెంబర్ 11 వరకు 1936 రాఘవేంద్రరావు గారి మధ్య పరగణాలు, అంటే సెంట్రల్ ప్రావిన్సెస్, ఇప్పటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, విదర్భ ఈ ప్రాంతం, అక్కడ బేరర్ యొక్క ఆపద్ధర్మ గవర్నర్గా కూడా పనిచేసిన గొప్పవారు. ఆయన దేశానికి చేసిన సేవ మితిలేనిదని చెప్పాలి. తర్వాత ఆయన బ్రిటిష్ ప్రభుత్వం తరఫున ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా పౌరరక్షణ వ్యవహారాల సభ్యునిగా నియమితులయ్యారు. చివరిదాకా పాలనా వ్యవహారాలలో తలమునకలై అధివృక్క గ్రంథి ఆగిపోవటం వలన అక్కడ ఆయన ఆరోగ్యం క్షీణించిపోయి తర్వాత ఆయన మరణించడం జరిగింది. సో ఇంత గొప్ప దేశభక్తులు మనం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈడుపు గంటి రాఘవేంద్రరావు గారు. సరే అండి, ఇప్పుడు నెక్స్ట్ కాలర్ని ఒకసారి పలకరించేద్దాం. హలో హలో హలో, ఆకాశవాణికి స్వాగతం. నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మస్తాన్ మేడం.
0: మస్తాన్ గారు, ఏ ఊరండి మీది?
1: ఇలగనూరు.
0: ఎక్కడ?
1: పెట్టమేడ మండలం, ఇలగనూరు, పెట్టమేడ మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్ మేడం.
0: ఓకే, చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు?
1: నేను టైలరింగ్ చేస్తాను మేడం.
0: టైలరింగా?
1: అవును మేడం.
0: ఓకే, బాగా బిజీగా ఉన్నారా?
1: ఇప్పుడు యూనిఫారాలు వస్తున్నాయి మేడం.
0: వెరీ గుడ్, బాగా కుట్టండి.
1: మేడం
0: చెప్పండి, ఏ పాట కావాలి? మేము బాగున్నామండి. ఇంకే పాట కావాలి? ఏ పాట కావాలి?
1: హలో బ్రదర్లు, ప్రియ రాగాలే కోరుకున్నాం అనే పాట.
0: ప్రియ రాగాలే అనే పాట కదా?
1: అవును మేడం.
0: ఓకే అండి, చూస్తున్నాం. మీరు ఎక్కువగా రేడియోలో ఏ కార్యక్రమం బాగా ఇష్టపడతారు?
1: నేను ఉదయం నుంచి అన్ని కార్యక్రమాలు వింటాను మేడం.
0: వాటిలో ఒకటి పేరు చెప్పండి.
1: న్యూస్ వింటాను మేడం.
0: న్యూసా?
1: న్యూస్ అంటే నాకు చాలా ఇష్టం మేడం.
0: ఓకే,
1: గంట గంటకి వస్తుంది కదా మేడం. గంట గంటకి మళ్ళీ న్యూస్ కంటిన్యూ వింటాను మేడం.
0: ఓకే అండి, మరి పాట విందామా ఇప్పుడు? సరే, బాయ్.
1: థ్యాంక్ యూ.
0: శ్రోతల పేర్లు ఏం లేవా? సరే అండి, బాయ్.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈరోజు స్పెషల్ డే, ప్రపంచ పవన దినోత్సవం. అంటే ప్రపంచ పవన దినోత్సవం, దీన్ని ప్రతి సంవత్సరం జూన్ 15వ తారీఖున అంతర్జాతీయంగా నిర్వహిస్తాం. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ వారు సంయుక్తంగా దీన్ని ప్రారంభించి ప్రత్యేక దినంగా జరుపుకుంటారు. ఈ విండ్ ఎనర్జీ, పవన శక్తి, గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పడం, సాంప్రదాయ ఇంధన వనరుల వాడకాన్ని తగ్గించి పర్యావరణ హితమైనటువంటి పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మానవాళిని ప్రోత్సహించడం కోసం ఈరోజు ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఒక గొప్పగా జరుపుకొని అనేకులకు ఈ యొక్క రోజు యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ ఉంటారు. ఆధునిక మానవ నాగరికత ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో గ్లోబల్ వార్మింగ్, అలాగే గ్లోబల్ వార్మింగ్తో పాటు వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం అత్యంత ప్రమాదకరమైనవి. అంతేకాకుండా బొగ్గు, పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడటం వల్ల కూడా భూ వాతావరణం వేడెక్కిపోతుంది. ఇటువంటి క్లిష్ట తరుణంలో ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి గాలి, ఈ పవనశక్తి ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తుంది. కాబట్టి గాలి ఎప్పటికీ తరిగిపోని కాలుష్యరహితమైన స్వచ్ఛమైన ఇంధన వనరు. భారీ పవన విద్యుత్ కేంద్రాల ద్వారా గాలి మరలను తిప్పుతూ పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చన్నమాట. కాబట్టి జూన్ 15 కేవలం గాలి గురించి మాట్లాడుకునే రోజే కాదు, అది మన భూగోళాన్ని మరి హరితమయంగా మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి అభినందించే రోజుగా మనం వర్ణించుకోవచ్చన్నమాట. సో ఈరోజు పవన దినోత్సవాన్ని గురించి మనం చెప్పుకుంటున్నామంటే అది ఒక నిజంగా ఒక గర్వకారణం అని చెప్పుకోవాలి. సో ఇది ఈరోజు యొక్క ప్రత్యేకత. సో మరి ఈరోజు ఇంతవరకు మనం అనేక విషయాలు తెలుసుకున్నాం కదా. హలో ఆకాశవాణిలో మరొక ప్రకటన విందాం.
2: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
3: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
2: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
3: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
2: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి, ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
1: ఇంతవరకు హలో ఆకాశవాణి శ్రోతల టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. సమర్పణ శ్రీమతి జి నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10:00 ఇక ప్రకటించిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి మరికొద్ది క్షణాల్లో విందామా.

ఆకాశవాణి 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, సామాజిక రంగాలలో

0: కీలక మార్పులకు దారితీసిన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ది, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, యువతకు లభిస్తున్న అవకాశాలు, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ అవకాశాలపై చర్చించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్.
1: నమస్కారం అండి గిరీష్ గారు.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఎన్డీఏ ప్రభుత్వం 12 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ధిని మీరు ఎలా విశ్లేషిస్తారు?
1: గత 12 సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలో ఒక సమూలమైనటువంటి మార్పు, అంటే ఒక పరివర్తనాత్మకమైనటువంటి కాలంగా నిలిచినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ ప్రపంచంలో ఒక అతిపెద్దవ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదగటం మనందరం కూడా సాక్ష్యంగా నిలిచాం. అదేవిధంగా మౌలిక వసతులు కానివ్వండి, డిజిటల్ సేవా రంగంలో కానివ్వండి, విదేశాంగ విషయాల్లో కానివ్వండి, రక్షణ సంక్షేమం లాంటి ప్రతి రంగంలో కూడా అపూర్వమైనటువంటి ప్రగతిని ఇవాళ సాధించింది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన కానివ్వండి, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆలోచన సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ దేశంలో ఉండేటటువంటి అభివృద్ధిని చివరి వ్యక్తికి కూడా తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానిలో చాలా వరకు కూడా ఇవాళ సఫలీకృతమైనటువంటి పరిస్థితి మనం గత 12 ఏళ్లలో చూసాం.
0: సార్, గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రధాన సంస్కరణలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో మీ దృష్టిలో అత్యంత ప్రభావవంతమైనవంటే ఏం చెప్తారు?
1: నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన 12-13 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి సమయంలో ప్రజల యొక్క సాధక బాధలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో ఈ దేశం గత 75-80 సంవత్సరాలుగా ఏవైతే లోపించినాయో అధికారం వచ్చినటువంటి 75-80 సంవత్సరాల దాకా కూడా దేశంలో ఉన్నటువంటి సామాన్య వ్యక్తులకి అందవలసినటువంటి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల కూడా దృష్టి పెట్టడం, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలిపే విధంగా వారు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మనం దీనిలో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు అడిగినట్లుగా చెప్పవలసినటువంటి పరిస్థితి కనుకొస్తే ముఖ్యంగా జన్ధన్ యోజన పేరుతోటి మహిళలకు ఏ రకమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇవాళ బ్యాంకులు అకౌంట్ల ద్వారా చేయటం కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద మహిళలందరికీ కూడా కనీస గ్యాస్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితిలో అనేకమైనటువంటి నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉజ్వల పథకం మీద ఇచ్చినటువంటి గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం మనందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా, దాని ద్వారా ఆయుష్మాన్ భారత్ అన్న ఒక పథకం ద్వారా ఏ రకంగా చేశారో మనందరం కూడా చూసాం, అదేవిధంగా రైతులు కానివ్వండి, రైతులకి పిఎం కిసాన్ యోజన కానివ్వండి, జల్ జీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైనటువంటి నీరు కల్పించేటువంటి అవకాశం, ప్రతి గ్రామానికి కూడా ఇవాళ జల్ జీవన్ మిషన్ ద్వారా నీరు ఏ రకంగా వస్తా ఉందో మనందరం కూడా చూస్తా ఉన్నాం. గతంలో చూసినటువంటి పరిస్థితి అయితే కనుక ఆ కుంటల్లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కెనాల్స్ లో వాటర్ ను తీసుకుని తాగేటటువంటి పరిస్థితి, ఇవాళ ప్రతి ఇంటికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్వచ్ఛమైనటువంటి నీరు వచ్చేటటువంటి అవకాశం కానివ్వండి, అదేవిధంగా మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా ఎంతో మంది వాళ్ళందరికీ కూడా బాత్రూమ్లు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వటం కానివ్వండి, ఇవాళ స్వచ్ఛ భారత్ లాంటి పథకాల ద్వారా కోట్లాది ప్రజల యొక్క జీవితాలు కూడా మార్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం, అదేవిధంగా ఇండస్ట్రియల్ రంగంలో చూసుకున్నట్లయితే ఇవాళ జిఎస్టీలు చేసినటువంటి జిఎస్టీ కానివ్వండి, డిజిటల్ గవర్నెన్స్ కానివ్వండి, అదేవిధంగా పేదవాడికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో గతంలో చూసినట్లయితే కనుక పేదల యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా వారికి దగ్గర చేర్చే క్రమంలో వారందరికీ చేరవలసినటువంటి బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో రాకపోతే ఇవాళ డిబిటీ స్కీమ్స్ అన్ని కూడా సంస్కరణలు చేసి పారదర్శకంగా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా చేరే విధంగా ఉండటమే మాత్రమే కాదు అవినీతిని కూడా తగ్గించేటటువంటి పరిస్థితి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పథకాలు సుమారుగా 180 పథకాలని ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
0: సార్, మీరు చెప్పిన పథకాలతో పాటు మనకి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, సో ఇటువంటి కార్యక్రమాలు యువతకు కల్పించిన అవకాశాలను మీరు ఎలా చూస్తున్నారు సార్?
1: ఇవాళ భారతదేశ వ్యాప్తంగా యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం గతంలో చూసినట్లయితే వారందరూ కూడా మనం ఒక వేరే దేశాలకి వెళ్ళో లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ద్వారానో ఉద్యోగాల కోసం వెతికే విధంగా భారత యువత ఉండేది. ఇవాళ భారత యువత మీరు చెప్పినటువంటి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా ఇటువంటి

0: పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువత కూడా ఉద్యోగాలు వెతుక్కోవడం కాదు, ఉద్యోగాలు సృష్టించే వారిగా ఇవాళ తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలు అనేక రకంగా మీరు చెప్పినటువంటి పథకాలన్నీ కూడా పనిచేస్తామన్నాయి. అదేవిధంగా మనం ఇవాళ చూసినట్లయితే స్టార్టప్ లో 2014 కంటే ముందు కనుక మనం చూసినట్టయితే స్టార్టప్ లో భారతదేశం ఎక్కడో అట్టడుగు స్థాయి ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ ని భారత్ లో ఏర్పడిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఒక సుస్థిరమైనటువంటి లక్ష్యం పెట్టుకుని చేసేటటువంటి విధానం. లక్షలాది మంది యువత ఇవాళ కొత్త అవకాశాలు పొందారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ 12 సంవత్సరాల్లో ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
1: సర్ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత విదేశాంగ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో అనేక గుర్తింపులు లభించాయి సార్. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్?
0: ఇవాళ మనం చాలా పెద్ద మార్పు ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం చూస్తా ఉన్నామండి. గతంలో మనం చూసినట్లయితే భారతదేశం అంటే సంక్షోభాల దేశంగా, భారతదేశం మీద ఏదన్నా దాడులు జరిగినాయంటే భారతదేశం యొక్క వాణిని ప్రపంచ వేదికల మీద వినిపించేదానికి కూడా మనం సంకోచం పడేటటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ప్రపంచ వేదికపై భారత ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించిందంటే దానికి ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం యొక్క గొప్పతనం అని చెప్పి చెప్తా ఉన్నాను. అదేవిధంగా మనం చూసినట్లయితేనండి, మీరు చూడండి, G20 అనే ఒక పెద్ద సంస్థని ఒక పెద్ద ఆర్గనైజ్ చేసి భారీ ఎత్తున చేసి ఆర్గనైజ్ చేయటం మాత్రమే కాదు దానికి అధ్యక్షత వహించినటువంటి పరిస్థితి కూడా ఇవాళ భారతదేశానికి లభించింది. అదేవిధంగా అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి అనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి. మనం చూసినట్లయితే ప్రపంచ వేదిక మీద గతంలో భారతదేశం యొక్క పాస్పోర్ట్ యొక్క విలువ ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి యువత కానివ్వండి, విదేశాల్లో ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులు కానివ్వండి, భారతదేశం తరఫున వెళ్ళినటువంటి వారికి ప్రపంచ వేదికల మీద ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైనటువంటి స్వాగతం లభిస్తా ఉందంటే భారతదేశం యొక్క విదేశాంగ విధానం అంతర్జాతీయ స్థాయిలో ఏ రకమైనటువంటి గుర్తింపు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.
1: సర్, ఆత్మ నిర్భర్ భారత్ ఈ కార్యక్రమం ద్వారా రక్షణ రంగంలో భారత్ సాధించిన పురోగతి దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు భద్రతకు ఏ విధంగా దోహదపడింది?
0: గణనీయమైనటువంటి అభివృద్ధి అండి రక్షణ రంగం కనుక మనం చెప్పుకున్నట్లయితే. గతంలో రక్షణ రంగంలో మనం చూసాము, గత 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా కూడా స్వాతంత్రం వచ్చినట్టు నుంచి కూడా భారతదేశం ఎప్పుడు కూడా రక్షణ రంగంలో కావాల్సినటువంటి అన్ని అంశాల మీద కూడా మనం దిగుమతుల మీద ఆధారపడేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దిగుమతుల మీద ఆధారపడే దేశం నుంచి ఇవాళ ఎగుమతులు చేసే దేశంగా భారతదేశం ఎదుగుతా ఉంది. స్వదేశీ యుద్ధ విమానాలు కానివ్వండి, క్షిపణులు కానివ్వండి, డ్రోన్లు కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా ఇవాళ భారతదేశంలోనే తయారవుతున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ లో కానివ్వండి, అదేవిధంగా కర్నూలు జిల్లాలో కానివ్వండి, ఇటీవల కాలంలో వెరీ రీసెంట్ గా రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినటువంటి సందర్భంగా కూడా కర్నూలు గురించి చెబుతూ వారు ఓరవకుల గురించి చెబుతూ అదొక డ్రోన్ సిటీగా మారిపోయేటటువంటి పరిస్థితి వచ్చిందని, క్షిపణులు మనం దిగుమతి కాదు ఇది అనంతపురం నుంచి మనం ఎగుమతి చేయబోతా ఉన్నామని చెప్పి చెప్పటం కానివ్వండి, ఈ రకంగా ఎంతో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఇది దేశ భద్రతతో పాటుగా ఉపాధి పరిశ్రమల అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడుతుందని చెప్పి భావిస్తా ఉన్నాను.
1: సార్, మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ప్రస్తావించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి వివరిస్తారా?
0: 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆనాడు మనం రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం దగ్గర నుంచి మొదలు పెడితే మనం జాతీయ ప్రాజెక్టు గా గుర్తింపు తీసుకొచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టుకి భారీగా ఇవాళ నిధులు ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ రహదారుల యొక్క విస్తరణ ఏ రకంగా జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నాం, మనందరం కూడా చూస్తా ఉన్నాం. అదేవిధంగా రైల్వేల అభివృద్ధి, పోర్టుల ఆధునీకరణ, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనకి అదృష్టవశాత్తు ఉమ్మడి ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తా ఉంది, అది వేరే అంశం. అయినప్పటికీ కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ఆపేక్ష లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకమైనటువంటి పథకాలు ఇచ్చారో, ఈ పోలవరం ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, అమరావతికి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఇవాళ దశాబ్దాల కాలం నాటి రైల్వే ఏదైతే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఉందో దాన్ని ప్రకటించడం మాత్రమే కాదు దానికి కావాల్సినటువంటి నిధులు కూడా బడ్జెట్ లో కూడా దానికి కేటాయించడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళి

0: మన ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసుకునేటటువంటి పరిస్థితి ఇది వచ్చింది. రాష్ట్ర అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక ప్రాధాన్యమైనటువంటి అంశంగా నిరంతరం కూడా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉంది.
1: సార్, విశాఖపట్నం కేంద్రం గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు కావడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందనున్నాయంటారు?
0: ఎన్నో దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని తీసుకురావాలనేది. గతంలో ప్రభుత్వాలు అనేక రకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ దీనికోసం పట్టుబట్టడం మాత్రమే కాదు, ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఇవాళ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం ఆ కలని, ప్రజల యొక్క ఆకాంక్షని ఇవాళ సాకారం చేసే విధంగా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దీని ద్వారా రైల్వే యొక్క మౌలిక వసతుల అభివృద్ధితో పాటుగా అనేక మందికి, లక్షలాది మందికి దీని ద్వారా ఉపాధి అవకాశాలు లభించడం కానివ్వండి, అదేవిధంగా విశాఖపట్నం యొక్క ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే మ్యాపుల్లో పెరిగేదానికి కూడా ఒక మంచి అవకాశంగా ఉంది. ఇక్కడ నుంచి మనం ఎగుమతులు చేసుకునేదానికి కూడా ఇవాళ కొత్త రైల్వే ట్రాక్, రైల్వే లైన్స్ కానివ్వండి, లేకపోతే మనకున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లను కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసుకునే దిశగా ఈ దీని ద్వారా మన అందరికీ కూడా లభించేటటువంటి అవకాశం. ముఖ్యంగా ఈ మనం అనుకునేటటువంటి విశాఖపట్నం లాంటి ఒక జియోగ్రఫికల్లీ ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతం నుంచి ఇవాళ మనం చూసినట్లయితే కనుక ఎక్స్పోర్ట్స్ ఎంతో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సహకరించే విధంగా ఇవాళ ఇక్కడ కోస్తా రైల్వే జోన్ రావటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్ అవడంతో పాటుగా విశాఖపట్నానికి అనేకమైనటువంటి విషయాల్లో ప్రాధాన్యత వచ్చేటువంటి అవకాశం ఉంది.
1: సార్, రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులు కానివ్వండి, ఐటీ రంగ విస్తరణ కానివ్వండి, కొత్త పరిశ్రమల స్థాపన కానివ్వండి, సో వీటికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఒక అనుకూలమైనటువంటి స్థావరంగా ఉండేది గతంలో. కానీ గత 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని డీవియేషన్ చేసినటువంటి పరిస్థితిలో, ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడిదారులందరూ కూడా భయపడేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైనటువంటి గమ్యస్థానంగా, పెట్టుబడులకి అనుకూలమైనటువంటి ప్రాంతంగా రావడం జరిగింది. అదేవిధంగా ఇటు ఐటీలో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ రంగంలో కానివ్వండి, డేటా సెంటర్, ఇప్పుడు ఏఐ డేటా సెంటర్స్ కూడా అక్కడికి వస్తా ఉన్నాయి. అదేవిధంగా తయారీ రంగాల్లో కొత్త అవకాశాలు కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇండస్ట్రియలైజేషన్ కనుక చూసినట్టయితే ఈ రాష్ట్రంలో అత్యంత అనుకూలమైనటువంటి ప్రాంతంగా విశాఖపట్నం ఉండటం, ఆంధ్రప్రదేశ్ దానిలో ఆంధ్రప్రదేశ్ ఉండటం, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, వీటన్నిటికీ కూడా తిరుపతి, మన కొప్పర్తి, అదేవిధంగా అనంతపూర్ బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి. ఇది యువతకు రాబోయేటటువంటి రోజుల్లో భారీగా ఉపాధి అవకాశాలు వాళ్ళందరికీ కూడా లభించేటటువంటి అవకాశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత వేరే ప్రాంతాల మీద ఆధారపడకుండా మన స్వశక్తితోటి ఆంధ్ర రాష్ట్రంలోనే మనందరం కూడా బ్రహ్మాండమైన పరిశ్రమలు స్థాపించుకునేటువంటి అవకాశం దీని ద్వారా వస్తా ఉంది.
1: సార్, ఇదివరకు మీరు ఓర్వకల్ డ్రోన్ సిటీ అని చెప్పి ప్రస్తావించారు సార్. సార్, మరి ఈ ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ కానివ్వండి లేదా డ్రోన్ సిటీ వంటి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయని చెప్పి అనుకుంటున్నారు?
0: ఈ ప్రాజెక్టులు రాయలసీమ మాత్రమే కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో మొత్తానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాయలసీమను ఒక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే సామర్థ్యం ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులకు ఉంది. అటు ఒక పక్క పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంతీయ అసమానతలు కూడా దీని ద్వారా తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఈ డ్రోన్స్, ఇండస్ట్రియల్ హబ్ ఇటువంటి మాత్రమే కాకుండా హిందూపూర్ కానివ్వండి, ఈ ప్రాంతాలన్నీ కూడా మనం చూసినట్లయితే మదనపల్లి, ఈ ప్రాంతాలు కూడా ఒక హార్టికల్చరల్ హబ్ గా కూడా మారేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మనం ఊహించిన దానికంటే కూడా రాయలసీమ ఒక అద్భుతమైనటువంటి రత్నాల సీమగా మారేటటువంటి అవకాశం. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాము జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ కూడా ఇక్కడ రీసెంట్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని ద్వారా కూడా రాబోయేటటువంటి రోజుల్లో సుమారుగా 1 సంవత్సరం తర్వాత కాలం నుంచి 200 కేజీలు గోల్డ్ అక్కడి నుంచి తీసేటటువంటి అవకాశం ఉందని, ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి బంగారం పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ ఎక్స్కవేషన్ చేసేటువంటి ప్లేసెస్ ఉన్నాయో, వాటిలో గోల్డ్ స్కేర్సిటీ ఉన్నటువంటి రీత్యా ఈ రాయలసీమలో ఐడెంటిఫై చేసినటువంటి జేజీఎఫ్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో, దీని ద్వారా రాబోయేటటువంటి రోజుల్లో కూడా రాయలసీమ ఒక రతనాల సీమగా మారేటటువంటి పరిస్థితి ఉండటంలో ఎటువంటి అనుమానం లేదు.
1: సార్, కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలిగాయంటారు?
0: ఇంతకుముందే మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో మనం కొన్ని పథకాల గురించి మనం మాట్లాడుకున్న ముఖ్యమైనటువంటి పథకాలు ఉజ్వల కావచ్చు, అదేవిధంగా

0: జల్ జీవన్ మిషన్ కావచ్చు, పిఎం ఆవాస్ యోజన కావచ్చు, పిఎం కిసాన్ వంటి పథకాల ద్వారా ఇవాళ గ్రామీణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF కూడా ఇదే అంశాన్ని ప్రత్యేకంగా తన రిపోర్ట్ లో కూడా వాళ్ళు పొందుపరచడం కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ప్రత్యక్ష లబ్ధి బదిలీ ద్వారా DBTs ఏవైతే ఉన్నాయో దాని ద్వారా పారదర్శకంగా ప్రయోజనాలు కూడా ప్రతి ప్రాంతానికి కూడా అందుతా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీని ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు కలిగేటటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉండటం అనేది నిజంగా ఇది నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గత కొన్ని దశాబ్దాలుగా వాటన్నింటినీ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్లక్ష్యంతో ఉన్నటువంటి పరిస్థితి ఉందో ఇవాళ వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసే విధంగా పథకాల ద్వారా మనందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అగ్రగామి ప్రదేశ్గా నిలబడటంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉందని చెప్పి తెలియజేస్తాం.
1: సార్, యువతకు ఉపాధి అవకాశాల కల్పన

0: వాటన్నింటినీ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్లక్ష్యంతో ఉన్నటువంటి పరిస్థితి ఉందో, ఇవాళ వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసే విధంగా పథకాల ద్వారా మనందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అగ్రగామి ప్రదేశ్గా నిలబడటంలో, అగ్రజ ప్రదేశ్గా నిలబడటంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉందని చెప్పి తెలియజేస్తాం.
1: సర్, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కానివ్వండి, స్వయం ఉపాధి ప్రోత్సాహకానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
0: ఇవాళ దేశంలో ఉన్నటువంటి మనకి భారతదేశం ప్రపంచంలోనే యువతకి ఎక్కువ మంది ఉన్నటువంటి యువత కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. ఇవాళ 40-30 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి యువకులు ఈ దేశం వ్యాప్తంగా కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఆ యువతనంతా కూడా ఒక సరైనటువంటి విధానంగా వాడుకునే దానికోసం అని చెప్పి నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన వెంటనే ప్రారంభించినటువంటి అంశం స్కిల్ ఇండియా. స్కిల్ ఇండియా పేరుతోటి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అనేక మంది యువకులకి ఇవాళ ట్రైనింగ్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా స్టార్టప్ ఇండియా ఇండియా ద్వారా కానివ్వండి, అదేవిధంగా మహిళలకి కానివ్వండి, చిన్న స్థాయి వ్యాపారస్తులకు కానివ్వండి, ముద్రా రుణాలు కానివ్వండి, డిజిటల్ ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే జరుగుతా ఉన్నాయో వాటి ద్వారా కానివ్వండి, ఇవాళ యువతను, భారతదేశ యువతను ఒక శక్తివంతమైనటువంటి యువతగా మార్చేటటువంటి ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేపడతా ఉంది. ఈ యువతే దేశ భవిష్యత్తు అనే నమ్మకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విశ్వసిస్తుంది. కాబట్టి ఇవాళ యువత కోసం అనేకమైనటువంటి పథకాలను కూడా చేపట్టడం జరుగుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశం యొక్క యువత కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాదు, ఉద్యోగాలు కల్పించడంతో పాటుగా పారిశ్రామికంగా కూడా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా యువత నిలబెడుతుందన్న ఒక నమ్మకాన్ని, దాని ద్వారా ఈ పథకాల ద్వారా వారందరూ ఉపయోగించుకునేటటువంటి పరిస్థితులు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ ఏర్పాటు చేస్తా ఉంది.
1: సరే, ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, సో వీరు ఏ విధంగా పనిచేయాలని మీరు భావిస్తూ ఉన్నారు?
0: ఎక్కడైనండి, ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలన్నా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలన్నా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇవాళ అవసరం. అటువంటి నాయకత్వం భారతదేశ ప్రజలు గత 3 పర్యాయాలుగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపరిచినటువంటి అంశాన్ని మనందరం కూడా చూసాం. ఇవాళ అటువంటి నాయకత్వం, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం భారతదేశానికి లభించింది. కాబట్టి కింద స్థాయిలో కూడా ప్రధానమంత్రి దిగువ స్థాయిలో కేంద్ర మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రజా నాయకుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, మొట్టమొదటి అంశం ఇది. అదేవిధంగా ఒక ట్రాన్స్పరెన్సీ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. నాయకత్వాన్ని కేవలం నాయకత్వంగా చూడట్లా, ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి నాయకత్వంగా, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి బాధ్యతయుతమైనటువంటి పరిపాలన అనాలి. అదేవిధంగా అభివృద్ధి లక్ష్యాలతోటి పనిచేసేటటువంటి నాయకత్వాన్ని ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల యొక్క విశ్వాసమే ప్రజాస్వామ్యానికి బలం. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత ఆ ప్రజాస్వామ్యం ఎంత పెద్ద ప్రజాస్వామ్యమైనా నిలబడేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి ప్రతి అంశంలో కూడా ఒక ట్రాన్స్పరెన్సీతోటి, ఒక బాధ్యతతోటి కలిసి పనిచేయాలి.
1: సార్, రాబోయే రోజులలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమైన రంగాలు ఏంటి సార్?
0: ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతోటి మనకి ఏర్పడిన తర్వాత సుమారుగా ఈ 20 నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క సమర్థమైనటువంటి పాలసీలు, అదేవిధంగా ఈ రాష్ట్రం పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, గత 5 సంవత్సరాల పాటు రాష్ట్రం ఒక అవినీతి పాలనలో మగ్గిపోయింది. అందులోనూ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా మనం తెలంగాణలో కొంత వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఇవాళ రాబోయేటటువంటి కాలంలో ముఖ్యంగా పారిశ్రామికీకరణ, అదేవిధంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వ్యవసాయ రంగం, అదేవిధంగా ఆక్వారంగంలో కూడా విశాఖపట్నం కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వీటన్నింటిని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా పోర్టులు కూడా మనం ఇవాళకే శాంక్షన్ చేయడం జరిగింది. అటు ఒక పక్క విమానాశ్రయాలు, అదేవిధంగా పోర్టులు, అదేవిధంగా డిఫెన్స్ కు సంబంధించినటువంటి రంగాలకు కూడా ఎన్డీఏ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఆంధ్రప్రదేశ్కి ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి లక్ష్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు.
1: సార్, కార్యక్రమంలో చివరిగా ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు

0: మరియు మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించాలనుకుంటున్న సందేశం.
1: గత 12 సంవత్సరాల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై ఉంచినటువంటి విశ్వాసానికి ముందుగా వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా అభివృద్ధి, పారదర్శకత, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ప్రజల నుంచి వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సహకారాన్ని నిరంతరం కూడా కోరుకుంటా ఉన్నాను. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనల కోసం మనందరం కూడా కలిసి కట్టుగా మన మధ్య ఎటువంటి కుల వైషమ్యాలు, అదేవిధంగా మత వైషమ్యాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్గా, వికసిత్ భారత్ లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండే లక్ష్య సాధన కోసం మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి శ్రోతలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
0: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు గిరీష్ గారు, చాలా సంతోషం. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి మీ ద్వారా నా యొక్క ఆలోచనల్ని, కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి అనేకమైనటువంటి అంశాలని ప్రజల ముందుకు తీసుకురావడం అనేది కూడా నాకు కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ధన్యవాదాలండి.
0: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను.

0: కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ప్రేమ అంటే ఇద్దరు నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని చిత్ర గారు పాడగా సిరివెన్నెల సీతారాం దాస్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:32 దాటి 35 సెకండ్లు గా వస్తుంది. మనవనం అరవిల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, నేను 3 అంకెల సంఖ్యను, నా 2వ అంకె మొదటి అంకె కంటే 4 రెట్లు పెద్దది, అలాగే నా 3వ అంక మొదటి అంకె కంటే 3 రెట్లు పెద్దది. ఇంతకీ నేను ఎవరిని అని అడిగితే చాలా మంది ఆన్సర్స్ పంపించారు. హాయ్ అజయ్ సౌజ్ఞ గారు, శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి 999 అని పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. రేడియో మిత్రులకు శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను ఇంతకుముందే చెప్పాను లెక్కలంటే భయం అని అంటూ దేవసేన నుంచి, దేవసేన తిరుపతి నుంచి పంపించారు. ఆన్సర్ అయితే చెప్తాలి. అయితే ఇంకా సాయి మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ విత్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనేరు విష్ణు అయ్యప్పనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరికి తెలియదు అనుకుంటే చాలా తక్కువ మెసేజ్లు అయితే పంపించారు. ఆన్సర్ ఏంటి అంటే 143 అనమాట. అంటే 1 దానికన్నా 4 రెట్లు 2వ నెంబర్ అని చెప్పాను కదా, 2వ అంకె 4 రెట్లు, 3వ అంకె 3 రెట్లు ఉంటుంది అనమాట ఫస్ట్ దానికన్నా. సో అందుకనే 143 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక కోడి 3 రోజుల్లో 3 గుడ్లు పెడుతుంది, మరి అలాంటప్పుడు 12 కోళ్ళు 12 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక కోడి 3 రోజుల్లో 3 గుడ్లు పెడితే 12 కోళ్ళు 12 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి అని అడుగుతున్నాను అనమాట. మీకు ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866 2488 14 కి అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు జోన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజీ సౌజన్యం. మీరు అది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, హ్యాపీ మూవీ నుంచి. మరి ఎవరు పాడారంటే కనుక ఎస్పీ చరణ్ పాడగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్.

మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:46 వస్తుంది మనం హరివిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. ఎవరెవరు ఆన్సర్స్ పంపించారు అంటే కనుక అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అబ్దుల్ కలాం గారు కరెక్ట్ ఆన్సర్, సారీ అండి. ఇంకా మేడం నా ఆన్సర్ ఏంటి అంటే అంటూ ఎర్మిళి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు 143 అని. ఇందాక చదవలేదండి, చదివినట్టే గుర్తు, ఓకే సారీ. ఇంకా మురళి లక్ష్మి బట్టిప్రోల్ నుంచి ఆన్సర్ ఈజ్ అంటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్కి మాత్రం రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రాంగ్ ఆన్సర్ అండి. చిన్న కాకాన్ నుంచి సుమ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. సాయి కుమారి ఫ్రమ్ రామ్నగర్ నుంచి 120 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. సాయి మంగళగిరి నుంచి 144 అంటూ పంపించారు, రాంగ్ ఆన్సర్. రామ్ వీరంపల్లి నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం దగ్గర నుండి రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సాయి గణేష్ కుండల్ మార్కెట్ నుండి జవాబు అంటూ 12 గుడ్లు అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అక్కర్పాక నుండి మను 12 ఎగ్జామ్ అని పంపించారు, గుడ్ మార్నింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ అండి. సంగారెడ్డి జిల్లా విలేజ్ భీమరా రమేష్ లక్ష్మి జ్ఞానేశ్వరి అండ్ స్వప్న స్వాతి 12 కోళ్ళు 124 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ సౌజ్ని గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు 144 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తామర నుంచి చెన్నై నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు 144 అండు. గుడ్ మార్నింగ్ సౌజ్ని గారు. లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి 144 అని పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకా పోలవరం నుండి భాస్కర్ రావు రాణి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఫన్నీగా పంపించారు. మల్లికార్జున గారు విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. పెడన జగనందన్ కాలనీ అప్పలరాజు గారు క్వశ్చన్ వినలేదు మేడం అంటూ మెసేజ్ చేశారు. క్వశ్చన్ ఏం లేదండి, ఒక కోడి 3 రోజుల్లో 3 గుడ్లు పెడుతుంది, మరి అలాంటప్పుడు 12 కోళ్ళు 12 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి అని అడిగాను అనమాట. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866-2488-14 కదా మెసేజ్ చేసేయండి. ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

विविध भारती FM 101.3 మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారతీయ FM 101.3. నేను మీ అజయ్ సౌజ్ఞ. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక శంకర్ మహాదేవన్ పాడగా సిరివెన్నెల్లి సీతారాం సజ్జ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:55 దాటి 32 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్వీల్లో. ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు, పోరంగ్ నుంచి వీరరాఘవమ్మ రేఖ సాయి మౌనిక మెసేజ్ చేశారు. ఇంకా పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపించారండి. హాయ్ సౌజ్ఞ అంటూ పేరైతే పంపించలేదు. మురళి గారు హాయ్ సౌజ్ఞ అంటూ పంపించారు. ఇంకా సంగారెడ్డి జిల్లా విలేజ్ నుంచి భీమరా రమేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ మల్లికార్జున విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణ్యం గారు రాంగ్ ఆన్సర్ పంపించారండి. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తామర నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 48 అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:56 దాటి 23 సెకండ్లు అయిపోయింది. ఈనాటి హర్విల్కి బాబే చెప్పారు.

చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఈనాటి నా షో కూడా బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ఈరోజు సమావేశమయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను, ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామని ముఖ్యమంత్రి ఆయనకు తెలిపారు. ముస్లిం విద్యార్థులకు తాలిమే హునర్ పథకం కింద ఇంటర్తో పాటు జేఈఈ, నీట్ కు ఉచిత రెసిడెన్షియల్ కార్పొరేట్ విద్య అందించడం చారిత్రాత్మక నిర్ణయమని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. తాలిమే హునర్ పథకం కింద ఎంపికైన 250 మంది విద్యార్థులకు విజయవాడలో నిన్న ఆయన ధృవీకరణ పత్రాలు అందించారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొత్తం 46,397 మంది బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలవనున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించుతూ శాంతి ఒప్పందంపై అమెరికా ఇరాన్ ప్రకటన చేస్తున్న నేపథ్యంలో చమురు ధరలు భారీగా తగ్గాయి. దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1200 పాయింట్ల వరకు ఎగిసింది. ఈ ఉదయం 9:28 సమయంలో సెన్సెక్స్ 1069 పాయింట్లు లాభపడి 79,597 వద్ద

అవుతోంది. నిఫ్టీ 327 పాయింట్లు పుంజుకుని 23,950 వద్ద ఉంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 94.68 రూపాయలకు చేరింది. అనంతనగర్లోని పలు కాలనీలు రోడ్లను వరద నీరు ముంచెత్తింది. శనివారం రాత్రి కురిసిన వర్షాలకు జిల్లాలోని పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. అత్యధికంగా రాప్తాడు మండలం అనంతపురం రూరల్ పరిసరాల్లో కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు రహదారులు జలమయమయ్యాయి. రాప్తాడు మండలంలో 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివారం నిన్న పిడుగులు ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీరిలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:09 పిన్ని క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ వరకు కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ తో, మంచి ఇన్ఫర్మేషన్ తో మీకోసం అయితే చాలా మంచి అప్డేట్స్ తో రెడీగా ఉంది. ఇంకెందుకు లేట్. ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ RX 100 నుంచి వినేశాం కదా, తర్వాత సినిమా కబుర్ల గురించి మాట్లాడుకుంటూ మంచి సాంగ్స్ కూడా వింటూ ఎంజాయ్ చేద్దాం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం నగమోము తారలే అంటూ సిట్ శ్రీరామ్ వాయిస్ లో వచ్చేస్తుంది రాధేశ్యామ్ సినిమా నుంచి. స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: Bharti FM 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను. వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, ఇందాక రాధేశ్యామ్ సినిమా నుంచి సాంగ్ వినేశాం. సో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి, మళ్ళీ ఆయన చేయబోతున్న సినిమాల గురించి ఏం తెలుసు, కొత్త న్యూస్ ఏమన్నా వస్తున్నాయి?

లేదా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళందరికీ కోసం ఒక న్యూస్ అనమాట. సో ఆయన ప్రజెంట్ అయితే ఫౌజీ మూవీ చేస్తున్నారు కదా, అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఆ మూవీ వచ్చేసి ఈ సంవత్సరం December 3rd రిలీజ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి అది ఎంతవరకు నిజం అనేది మాత్రం కొంచెం మనకి క్లారిటీ రావాల్సి ఉంది. సో త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేస్తారు, అలాగే ఇంకొన్ని వారాల్లోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది అని కూడా న్యూస్ బయటకు వచ్చేసింది. మరి చూడాలి ఇది ఎంతవరకు నిజం అనేది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ తెలుసు కదా, హను రాఘవపొడి మూవీ డైరెక్టర్ అనమాట, హను రాఘవపొడి డైరెక్షన్.

చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ పడిపడి లేచే మనసు మూవీ కానీ, సో ఇలా. అండ్ ఇందులో కొత్త హీరోయిన్ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్నారు. అండ్ ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే సోల్జర్ క్యారెక్టర్ అనమాట. మరి ఎలా ఉండబోతోంది, విజయాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్ లో రాబోతున్న ఈ ఫౌజీ మూవీ గురించి తెలుసుకోవాలి అంటే ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
3: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
4: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
2: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
4: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
5: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
6: ఫైవ్ థౌజండ్?
7: ఏంట్రా 5000?
6: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
7: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
6: అవునా, అదేలాగా?
7: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
6: హే, సూపర్ ఐడియా రా.
8: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: ఎస్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇందాక నాసామి రంగ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా రామ్ మిర్యాల వాయిస్ లో. 11:28 దాటి 50 సెకండ్లు అవుతోందన్నమాట క్లాక్ లో టైం చూస్తే. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. అండ్ సూర్య గారు నటించిన రీసెంట్ హిట్ మూవీ వీరభద్రుడు, తెలుగులో వీరభద్రుడు అండ్ తమిళ్లో కరుప్పు. మరి ఆల్రెడీ ఈ మూవీ ఎంతటి సక్సెస్ సాధించిందో తెలుసు కదా. అండ్ ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. అండ్ నేను కూడా చూశానన్నమాట మూవీ. అండ్ కొత్త కాన్సెప్ట్ తో బాగుంది కదా. అండ్ ఈ సినిమా హిట్ తర్వాత ఇప్పుడు సూర్య చేతిలో బోల్డ్ అని స్టోరీస్ తో రెడీగా ఉన్నారు, బోల్డ్ అని సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. సో నెక్స్ట్ వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో ఒక మూవీ అయితే చేయబోతున్నారు, విశ్వనాథ్ అండ్ సన్స్ అనమాట. సో ఈ మూవీ టైటిల్ ఇది 14th రిలీజ్ చేయబోతున్నారట. అలాగే ఇంకొక మూవీ జీతు మాధవ్ దర్శకత్వంలో సూర్య గారు తన 47th మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ పార్ రంజిత్ డైరెక్షన్ లో ఒక మూవీ కూడా ఉంది లైన్ లో. అండ్ ఇంకొకటి ఇక మన సూర్య గారు తన 50వ మూవీ గురించి కూడా మనం న్యూస్ తెలుసుకోవచ్చు అనమాట. ఏంటంటే నెల్సన్ గారు, డైరెక్టర్ నెల్సన్ గారు ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నారట. మరి దీని గురించి మనకి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. అంతా ఓకే అనుకుంటే సో నెల్సన్ గారు రెడీ చేస్తున్న ఆ స్క్రిప్ట్కే మన సూర్య గారి 50th మూవీ అయిపోతుంది. సో దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ త్వరలో తెలుస్తాయని చెప్పి మనం కూడా ఆశిద్దాం. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ మీకోసం ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, తర్వాత సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफएम 101.3।
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూనే చేస్తున్నారు బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ ఛాంపియన్స్ ఇన్ మనించి సాంగ్ వినేశారు కదా. సో నేను మీ ఆర్జే తేజు. 11:41 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే వాల్ తెరు వేరేయక మించిన లెవెల్ లో ఒక మూవీ అయితే రాబోతోంది అని డైరెక్టర్ బాబీ అయితే మెన్షన్ చేస్తున్నారు. మరి తెలుసు కదా, ఆల్రెడీ బాబీ గారి డైరెక్షన్ లో చిరంజీవి గారు నటిస్తున్న మెగా 158 ఫిల్మ్ షూటింగ్ అయితే శరవేగంగా జరుపుకుంటోంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ పొల్లాచిలో కంప్లీట్ చేసేసుకున్నారు. ఇక కొత్త షెడ్యూల్ కోసం ఎక్కడ షూటింగ్ ప్లాన్ చేయాలి అని వెయిటింగ్ అయితే జరుగుతోందన్నమాట. ఇంకా మనకి అభిమాన

లో హైప్ పెంచడం కోసం ఒక చిన్న అప్డేట్ కూడా ఇచ్చారనమాట డైరెక్టర్ బాబీ గారు. నో నాయిస్ నో డిస్ట్రాక్షన్స్ అంటూ మన మెగాస్టార్ తో సంథింగ్ స్పెషల్ రూపొందించడం మీదనే నేను స్పెషల్ ఫోకస్ పెట్టాను అని ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు. సో దీన్ని బట్టి వాల్టేర్ వీరయ్యక మించిన రేంజ్ లో ఈ సినిమా ఉండబోతోంది అని మాత్రం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెఫినెట్ గా. మరి చూద్దాం ఎలా ఉంటుందనేది. ఇక నెక్స్ట్ మీ అందరి కోసం వాల్టేర్ వీరయ్య నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: మచ్చా చేసేరతో ఎంజాయ్మెంట్ యువలో మన బతు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు
1: డోంట్ స్టాప్ డాన్సింగ్ పోనగాలు లోడింగ్
0: డోంట్
1: స్టాప్ డాన్సింగ్ పోనగాలు లోడింగ్.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

0: one more time, please.
1: చెత్తం కిరాకుంది ట్యూన్ అడాగిడా విన్న ఇదే రింగ్ టోన్ గిప్పి గిప్పి గప్ప గప్ప రాక్ అండ్ రోల్ ఈ పటాతో నీ పెట్ట మొత్తం అండర్ కంట్రోల్
2: Hey, don't stop dancing. Ponakalu loading. Don't stop dancing. Ponakalu loading. Hey, don't stop dancing. Ponakalu loading. Hey, don't stop dancing. Ponakalu loading.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

0: మీరు తీసుకోనంటావా?
1: తీసుకో.
0: మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్?
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్ పై వింటనే చేస్తూ ఉన్నారు కదా. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇష్క్ అలాగే గ్యాంగ్ లీడర్, 24, మనం లాంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అని మాత్రం న్యూస్ వస్తోంది. మరి ఇందులో హీరో ఎవరో తెలుసా? విజయ్ దేవరకొండ. సో విజయ్ దేవరకొండ హీరోగా విక్రమ్ కె కుమార్ కాంబోలో ఒక మూవీ అయితే రాబోతున్నట్లుగా కొంత న్యూస్ అయితే వచ్చేసింది. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది మాత్రం ఇంకా కొంత వెయిట్ చేయాల్సి ఉందన్నమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం. ఇదే నిజమైతే వీళ్ళిద్దరు కాంబోలో కొత్త ప్రాజెక్ట్ కదా, సో సూపర్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మీకోసం గీత గోవింద్ నుంచి ఒక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తూ ఇవాళ మన సినిమా కబుర్లకి బై బై చెప్పేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ఈరోజు సమావేశమయ్యారు. సింగపూర్ టెక్ అవసరాలు తీర్చేందుకు శిక్షణ కలిగిన రాష్ట యువతరం ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ ముందుందని తెలిపారు. రాష్టంలోని 1000 కిలోమీటర్ల సముద్ర తీరం వెంబడి తాటి చెట్లు నాటాలని సంకల్పించినట్లు రాష్ట బీజేపీ అధ్యకులు పివిఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిన్న జరిగిన బీజేవైఎం రాష్ట స్థాయి సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ, తుఫాన్ల నుంచి రక్షణ, సముద్ర తీరం కోతకు అడ్డుకట్ట, తాటి చెట్లను నమ్ముకుని జీవించే వర్గాలకు ఉపాధి అనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా ఉత్తమ మార్గమని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. కొత్తపట్నం మండల పరిధిలోని కే పల్లెపాలెం తీర ప్రాంతంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దాదాపు 700 మందితో యోగ సాధనను ఈరోజు నిర్వహించారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలవరం జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. రుతుపవనాల రాకతో రాష్టంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో నిన్న పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన 2 పిడుగుపాటుకు మృతి చెందారు. ఇదే జిల్లా డెంకాడ, నెల్లిమర్ల, గంట్యాడ మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. పార్వతీపురం, మన్యం జిల్లా వీరఘట్టం మండలం చేబియం వలస గ్రామానికి చెందిన 7 మహిళలు చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా సమీపంలో పిడుగుపడి అస్వస్థతకు గురయ్యారు. టర్కీ

ఆంటల్యాలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3 టోర్నీలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. మిక్స్డ్ టీం ఈవెంట్ తో పాటు పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలోనూ ధీరజ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

0: ஆர்த்தி எஃப்எம் 101.3.
1: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది, యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: యూఆర్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే మీకు తెలిసే ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. 12:04 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ప్రపంచంలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, మనందరికీ ఇష్టమైన ప్లేసెస్ ఉంటాయి. అండ్ కొంతమంది ఏంటంటే లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లి చూడాల్సిందేనబ్బా, ఈ ప్లేస్ కి మనం వెళ్లాల్సిందే అని అలా ఎప్పటి ఎప్పుడు టైం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండుంటారు. అండ్ మీకు తెలుసా ప్రపంచంలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ ఏంటి, ఏ సీజన్ లో వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ అన్నీ అందరం ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాం. కానీ ప్రపంచంలో మనం వెళ్లే ప్రదేశాలతో పాటుగా వెళ్లకూడని ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి తెలుసా. సో ఆ ప్లేసెస్ ఏంటి, ఆ ప్లేసెస్ లోకి మనం అడుగు పెట్టడానికి కూడా పర్మిషన్ ఉండదు. సో నిషిద్ధ ప్రదేశాలు అని చెప్పాలి తెలుగులో, అచ్చ తెలుగులో మాట్లాడాలంటే. సో ఈ నిషిద్ధ ప్రదేశాలు ఏమున్నాయబ్బా ఈ ప్రపంచంలో, ఎందుకు అలా నిషేధించారు, ఎవరిని వెళ్లనివ్వకుండా, ఆ డీటెయిల్స్ గురించి మనం ఈరోజు మీకు తెలుసాలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను రోబో సినిమా నుంచి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: This is Akashvani, the news read by Valsa Williams. Prime Minister Narendra Modi will hold talks with his Slovak counterpart Robert Fico in Bratislava, the capital of Slovakia, today. He will also meet Slovak President Peter Pellegrini. Prime Minister Modi arrived in Bratislava last night on a two-day official visit to Slovakia after completing the first leg of his visit to Nice in France. Mr. Modi said this visit provides an opportunity to deepen India-Slovakia relations and explore new avenues of cooperation between the two countries. In a social media post, Mr. Modi also said he is looking forward to productive meetings with Slovakia's President Peter Pellegrini and Prime Minister Robert Fico. The 52nd G7 summit will begin at Evian in France today. The three-day event is being attended by G7 members Canada, France, Germany, Italy, Japan, UK, US and the European Union. In addition to the members, France has invited India, Brazil, Egypt, Kenya, South Korea, Qatar, Saudi Arabia, Syria, Ukraine and UAE as outreach partner countries. This will be the 13th time that India will participate in the G7 summit as a partner country. Prime Minister Narendra Modi will participate in outreach sessions tomorrow, a report from our correspondent.
2: The G7 summit under the French presidency had chosen some key priorities for the current year. In broader terms, these include reducing excessive macroeconomic imbalances, fostering shared growth and renewing international partnerships. Discussions are also expected on strengthening the resilience of critical and mineral value chains, protecting miners online and settling major geopolitical crises. Prime Minister Narendra Modi will arrive in Evian tomorrow to participate in the summit. The Prime Minister is visiting the French city at the invitation of French President Emmanuel Macron. The visit holds immense significance, providing Prime Minister Narendra Modi a crucial platform to engage with world leaders on issues

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: శ్రీమిత్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూనే చేస్తూ ఉన్నారు కదా. మనమైతే మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఉన్నాం. 12 o'clock దాటి 11 minutes అయిపోయింది. క్లాక్ లో టైం చూస్తే సో మన ప్రపంచంలో కొన్ని నిషిద్ధ ప్రదేశాల గురించి, అంటే మనుషులు ఎవరూ అక్కడికి వెళ్లకూడదు అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన కొన్ని ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకుందాము అని చెప్పాను. మరి ఫస్ట్ అయితే ప్లేస్ వచ్చేసి ఒక ఐలాండ్ గురించి చెప్తాను, సర్ట్సీ ఐలాండ్ అనమాట. సో ఈ సర్ట్సీ ఐలాండ్ ఏంటంటే భూమి మీద కొత్తగా ఏర్పడిన దీవి అని చెప్పచ్చు. అట్లాంటిక్ సముద్రంలో ఉందన్నమాట ఈ దీవి. 1963 సముద్ర గర్భంలో సంభవించిన ఒక అగ్నిపర్వతం పేలడం వలన ఈ దీవి అనేది ఏర్పడింది. సో అగ్నిపర్వతం పేలడం వల్ల ఏర్పడిన దీవి అనమాట ఇది. ఐస్లాండ్ కి దగ్గరలో 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పడిందన్నమాట ఈ దీవి. ఇక ఐస్లాండ్ గవర్నమెంట్ ఏంటంటే దీన్ని ప్రకృతి సంరక్షణ కేంద్రంగా అనౌన్స్ చేశారు. అక్కడ మొక్కలు జంతువుల పెరుగుదలపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. 2008 అయితే యునెస్కో వారు ఈ ఐలాండ్ ని ప్రపంచ వారసత్వ స్థలంగా కూడా దీన్ని ప్రకటించడం జరిగింది. కానీ మనుషులెవరూ అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదనమాట, సో నిషేధించేశారు. కొన్ని రకాల రీసెర్చ్లు అయితే జరుగుతున్నాయి, కానీ ఇప్పట్లో అయితే మాత్రం అసలు ఈ దీవి మనుషులు ఉండడానికే

కరెక్ట్ గా కంఫర్ట్ గా ఉంటుందో లేదో దాని మీద కూడా స్టడీస్ జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకంటే అగ్నిపర్వతం పేలడం వలన ఏర్పడింది కాబట్టి అంత కంఫర్ట్ గా ఉండదు మనుషులు వెళ్ళి అక్కడ ఉండడానికి కూడా. సో అందుకే ఎవరిని కూడా అలో చేయరన్నమాట, స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. సో ఈ సర్ట్సీ ఐలాండ్ లో పర్యాటకులకు అస్సలు ప్రవేశమే లేదు, అట్లీస్ట్ చూసి వస్తాము అని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోరన్నమాట. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, దాని తర్వాత మన ప్రపంచంలో ఉన్న ఈ ఫోర్బిడెన్ ఐలాండ్స్ అంటే ఈ చూడని నిషేధించిన ఐలాండ్స్ అనమాట, ఎవరు పర్యాటకులు వెళ్ళకూడదు అలాంటి ప్లేసెస్ ఏమున్నాయో చూసుకుందాం. మరి తెలుసుకునే ముందు ఇంకొక సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

0: తెలుగుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల, దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
7: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
8: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
7: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं

0: परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: विविध भारती FM 101.3
2: ఎస్వింటూనేజేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు 12:23 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఒకవేళ ఏదైనా ప్రకృతి భీభత్సాల వలన కానివ్వండి యుద్ధాల వలన అలాగే ప్రపంచంలో ప్రళయాలు మనం 2012 ఎప్పుడైతే చిన్నప్పుడు మనకి ఉన్న ఒక పెద్ద భయం ఏదన్నా ఉందంటే 2012 ఏదో అయిపోతుంది అని అలా అనుకునే వాళ్ళం కదా యుగాంతం అని సో సక్సెస్ఫుల్ గా దాన్ని దాటేసాం ఒకవేళ ఏదైనా యుద్దాల వలన కానివ్వండి ప్రకృతి భీభత్సాల వలన కానివ్వండి ప్రపంచంలో ప్రళయాలు ఏమన్నా వచ్చాయనుకోండి మళ్లీ కొత్తగా ఏర్పడిన ప్రపంచంలో బ్రతకడానికి కావాల్సినవి తినడానికి కావాల్సినవి కొన్ని ఉండాలి కదా సో ఏం చేయాలి దీనికి అని చెప్పేసి అందుకే ముందు ఆలోచనతో ఒక ఐలాండ్ లో అతి పెద్ద విత్తనాల ఖజానాని ఏర్పాటు చేశారు తెలుసా మరి ఇది ప్రపంచ దేశాల విత్తనాల ఖజానా నార్వే దేశానికి దగ్గరలో మంచు కొండలతో నిండి ఉండే స్వాల్బర్డ్ ఐలాండ్ లో ఉందన్నమాట ఈ ఖజానా సో స్పెషల్ గా ఈ విత్తనాలని కావాల్సిన ఐటమ్స్ ని అంటే ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మళ్లీ కొత్తగా ఏర్పడిన ప్రపంచంలో మనం బ్రతకడానికి కొన్ని విత్తనాలు ఇవన్నీ కావాలి కాబట్టి సో వృక్షజాతులకు సంబంధించిన విత్తనాలు కానివ్వండి కొన్ని పంటలకు చెందిన విత్తనాలు అలాగే మనం తినడానికి కావాల్సిన గింజలు ఇవన్నీ కూడా ఈ ఐలాండ్ లో ఈ స్వాల్బర్డ్ ఐలాండ్ లో భద్రంగా దాచిపెట్టారనమాట కొంతమంది శాస్త్రవేత్తలు సో ఆ కొంతమంది శాస్త్రవేత్తలు అలాగే రక్షణాధికారులకు తప్ప ఇంకెవ్వరికీ ఈ స్వాల్బర్డ్ ఐలాండ్ లోకి అస్సలు ఎంట్రీనే లేదు వెరీ ఇంట్రెస్టింగ్ కదా సో వెళ్ళి చూస్తాము ఏం దాచిపెట్టారో ఏంటి అనేది అని మనం వెళ్ళి అడిగినా కూడా నో వే అనమాట అస్సలు పర్మిషన్ ఇవ్వరు సో కొంతమంది శాస్త్రవేత్తలకి ఆ రక్షణాధికారులకి మాత్రమే ఆ ఐలాండ్ లోకి వెళ్లే అవకాశం మాత్రమే ఉంటుంది సో అది మ్యాటర్ ఎంత ముందు ఆలోచన కదా సో ఇది ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మళ్ళీ మాట్లాడుకునేలోపు మీ అందరి కోసం మీకు ఒక సాంగ్ మీకు ప్లే చేస్తున్నాను పందెం కోడి సినిమా నుంచి ప్లే చేస్తాను తర్వాత తెలుగులో వార్తలు కూడా వింటాము ఎగ్జాక్ట్లీ 12:30 అనమాట సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.5. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్ లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, కొరత ఏర్పడే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. ఫ్రాన్స్ లో ఏవియన్ నగరంలో ఈవేళ నుంచి ప్రారంభం కానున్న 52వ G7 సదస్సుకు సర్వం సిద్దమైంది. ఈ సమావేశం గొప్ప సానుకూల పరిణామంతో ప్రారంభమవుతోంది. అమెరికా ఇరాన్ దేశాలు తమ మధ్య 107 రోజుల పాటు జరిగిన యుద్దానికి ముగింపు పలుకుతూ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. అలాగే ప్రపంచ చరుము సరఫరాలో 5వ వంతు రవాణాకు ఉపయోగపడే కీలకమైన జలమార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ను తిరిగి తెరిచాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీతో సహా G7 దేశాల నేతలు ఈ పరిణామం పట్ల హర్షం ప్రకటించారు. ఎటువంటి షరతులు పరిమితులు లేని నౌకాయాన స్వేచ్ఛతో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ను అత్యవసరంగా తిరిగి తెరవడం ఎంతో అవసరమని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం వరకు కొనసాగే G7 సదస్సు కోసం ఏవియన్ నగరంతో పాటు జెనీవా లేక్, జెనీవా ప్రాంతాన్ని ఒక అభేద్యమైన భద్రతా కోటగా మార్చారు. సదస్సు జరిగే వేదిక చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని రెడ్, బ్లూ జోన్లుగా విభజించారు. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత పాసల ద్వారా మాత్రమే ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఇంకొంతసేపట్లో G7 సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నేతలతో పాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులకు అధికారికంగా స్వాగతం పలుకుతారు. భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఈజిప్ట్ దేశాలను భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించారు. వీటితో పాటు యుక్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు కూడా ఆహ్వానం అందింది. ఫ్రాన్స్ అధ్యక్షతన జరుగుతున్న G7 సదస్సు ప్రస్తుత సంవత్సరానికి కొన్ని కీలక ప్రాధాన్యతనిచ్చుకుంది. మితిమీరిన స్థూల ఆర్థిక అసమతూకాన్ని తగ్గించడం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం ఈ ప్రాధాన్యతలు ఉన్నాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్స్ పటిష్ట

0: సురక్షతను బలోపేతం చేయడం, ఆన్లైన్లో మైనర్లు పిల్లల రక్షణ, ప్రధాన భౌగోళిక రాజకీయ సంకోభాల పరిష్కారంపై కూడా చర్చలు జరుగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏవియాన్ చేరుకుంటారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఏవియాన్లో పర్యటిస్తారు. భారత్కే కాకుండా మొత్తం అభివృద్ది చెందుతున్న దేశాలకు కీలకమైన అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 7వ సారి G7 సదస్సుకి హాజరవుతున్నారు. G7 సదస్సుల్లో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం అనేది శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ స్థిరత్వానికి సంబంధించిన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో మన దేశం పోషిస్తున్న పాత్రకు, అందిస్తున్న సహకారానికి లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిఫలిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవక్ అధ్యకుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడతను ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. భారత స్లోవేకియా సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు తన పర్యటన మంచి అవకాశం కల్పిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్టపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవక్ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మన దేశానికున్న నిబద్దతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రికి ఘనస్వాగతం లభించింది. సంప్రదాయ స్లోవక్ ఆతిథ్యం లభించిందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. స్లోవక్ విదేశాంగ మంత్రి స్వాగతం పలకడంతో పాటు ప్రవాస భారతీయులు కూడా సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో తగినంత మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని, ఎల్ నినో పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో ఆహారం కొరత ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మైండ్ మైండ్ సమ్మిట్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
1: But for farmers, it will have an impact because this year his income will be stressed out.
0: ఖరీఫ్ పంట కాలానికి సరిపడా మొత్తంలో ఎరువులు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే రాబోయే రబీ సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రారంభమవుతుందని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు, కానుకల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక వినతి పత్రం దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఉద్దేశించి అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనూప్ ప్రకాష్ అవస్థి ఈ వినతి పత్రం దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థతో స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమస్య కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిందని పేర్కొంటూ, రామాలయానికి చెందిన విరాళాల నిధుల్లో అక్రమాలు, దుర్వినియోగం లేదా నిధులు మాయమైనట్లు వస్తున్న ఇటీవలి నివేదికలు దేశ విదేశాల్లోని భక్తుల్లో ఆందోళన కలిగించాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా రిప్రజెంటేషన్లో గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారికంగా క్రిమినల్ విచారణ, ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం వల్ల ఈ విషయమై వ్యవస్థ స్పందించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఉత్తరప్రదేశ్లోని జవార్లో గల నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. దేశీయ పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణ ఛాయంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర

పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ది చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి ఈ విమానాశ్రయమే నిదర్శనమని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీ ఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో హిమాలయాల్లో సానుగుల దిగువ ప్రాంతంలో పశ్చిమ బెంగాల్లో, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్ మొదలైన చోట్ల విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నిన్న రాత్రి బర్మింగ్హామ్లో నెడ్బాక్స్టన్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు భారత్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆలౌటైంది. ఫీఫా ప్రపంచకప్ 2006 ఫుట్బాల్ స్టేడియంలో ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈ రోజు జరిగిన గ్రూప్ ఆఫ్ మ్యాచ్లో స్వీడన్ టునీషియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు జరగనున్న మరో మ్యాచ్లో గ్రూప్ హెచ్ పోటీలో స్పెయిన్ కార్పో వార్డీతో తలపడనుంది. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈ రోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అవుట్రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ పోటీలో భారత్ పాకిస్తాన్ను ప్రారంభ మ్యాచ్లో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: विविध भारती FM 101.3।
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
2: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
3: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
4: శవబాత్ తబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
5: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:41 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను ఒక ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి, అంటే మనుషులు ఎవరూ కూడా ఆ ప్లేసెస్ లోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, మన ప్రపంచంలో ఉన్న అలాంటి ప్లేసెస్ ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ అయితే ప్లేస్ వచ్చేసి స్నేక్ ఐలాండ్. సో బ్రెజిల్ కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఈ స్నేక్ ఐలాండ్. పేరు వింటుంటేనే తెలిసిపోతుంది ఆ ఐలాండ్ లో ఎక్కువగా స్నేక్స్ ఉంటాయి కాబట్టి ఆ పేరుతోనే పిలుస్తారు. అండ్ అసలు ఆ ఐలాండ్ లో అత్యంత ప్రమాదకరమైన పాయిజనస్ స్నేక్స్ ఉంటాయన్నమాట. అడుగడుగున ఏవో ఒక పాము కనబడుతుంది. సో ఆ కారణంతోనే అసలు ఆ ఐలాండ్ లో మనుషులు ఎవ్వరికీ కూడా నో ఎంట్రీ, అలా అంత స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేశారు. సో ఎటు అటువైపు ఎవ్వరు కూడా వెళ్లరన్నమాట ఆ భయంతో. సో అది ఆ స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఇంకా ఇలాంటి ప్రమాదకరమైన ప్లేసెస్ ఉన్నాయండి. నార్త్ సెంటినల్ ఐలాండ్, ఇది వరకు ఒకసారి నేను చెప్పాను.

ఇది నార్త్ సెంటినల్ ఐలాండ్ అని చెప్పేసి ఒక తెగకి సంబంధించిన ప్రజలు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ అక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే బయట మనుషులు, అంటే మనం ఆది మానవుల కాలంలో చూసినటువంటి అలాంటి కల్చర్ ని ఫాలో అవుతూ ఉంటారు. మన లాంటి వాళ్ళని చూశారు అంటే ఏదో ప్రమాదం ఉంది అని చెప్పేసి చంపేస్తారు కూడా మనల్ని. సో నార్మల్ పీపుల్ ఎవ్వరు కూడా అక్కడికి ధైర్యం చేయరనమాట వెళ్ళడానికి. సో వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది మాత్రం చాలా అడ్వెంచరస్ చేసే పీపుల్ కొంతమంది, డ్రోన్ కెమెరాస్తో అలా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా నివసిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అయినా ఆ కెమెరాస్ మీద దాడి చేయడం, సో ఇలా చాలా డేంజరస్ పీపుల్ అనమాట నార్త్ సెంటినల్ ఐలాండ్ పీపుల్. సో కాబట్టి అక్కడికి కూడా మనుషులు ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు, నిషిద్ధ ప్రదేశం అది కూడా. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయండి. మరి చెప్పుకుంటూ వెళ్తే కొన్ని మాత్రం మన టైం సరిపోయినంత వరకు కొన్ని ఈ షోలో నేను చెప్తాను, ఇంకా మిగతావి నెక్స్ట్ షోలో కూడా మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ ఇంకొక ప్లేస్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడతాను. ఒక సాంగ్ విన్న తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: 5000?
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

ఉయ్యాలు పిలిచింది సినిమా నుంచి సాంగ్ వినేశారు. 12:54 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మనం విన్నాం. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు కదా, నేను మీ ఆర్జే తేజు. అయితే ఫ్రాన్స్ దేశానికి ఈశాన్య ప్రాంతంలో దాదాపు 1200 చదరపు కిలోమీటర్స్ లో కొన్ని ప్రదేశాలున్నాయి. ఆ ప్రదేశాలని మొత్తం కూడా ఫ్రాన్స్ ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించేసింది. మరి కొంతమంది సైనిక సిబ్బంది తప్ప ఇంకా ఎవ్వరు కూడా ఆ ఏరియాలోకి అడుగు పెట్టకూడదు తెలుసా. సో ఆ ఏరియాలో ఇదివరకు బానే ఉండేది అంతా, ఆ ప్రాంతంలో గ్రామాలు ఉండేవి, పచ్చని పంట పొలాలతో కలగలలాడుతూ ఉండేదన్నమాట. అయితే ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందో ఆ యుద్ధం వలన ఆ ప్రాంతంలో బాంబుల దాడులు, ఫిరంగి దాడులు ఇవన్నీ జరిగాయి. దాంతో చెట్లు, జంతువులు అసలు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఇక అక్కడ పడిన బాంబుల్లో కొన్ని పేలనవి కూడా ఉన్నాయంట. సో ఇవి డేంజర్ ఎప్పటికైనా సరే అని చెప్పేసి అక్కడ నివసించే గ్రామస్తులు అందరినీ కూడా ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు పంపించేశారు. ఇక ఆ ప్రాంతాన్ని కూడా మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించేశారు. సో ఎవరికి కూడా ఎంట్రీ లేకుండా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేశారనమాట ఫ్రాన్స్ ప్రభుత్వం వారు. సో ఇంకా ఇలాంటి ప్లేసెస్ చాలానే ఉన్నాయని ఇందాక చెప్పాను కదా. సో మనం నివసించలేము, అట్ ద సేమ్ టైం కనీసం చూసి రావడానికి కూడా వెళ్ళి చూసి రావడానికి కూడా ఛాన్స్ లేదనమాట, పర్మిషన్ ఇవ్వరు. సో ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా ఈ డీటెయిల్స్ అయితే మీకోసం తీసుకొచ్చి షేర్ చేసేసాను కాబట్టి మరిన్ని విషయాలు నెక్స్ట్ షోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఈలోపు మీకోసం వెంకీ సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నానండి, వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ అతిపెద్ద మానవ వనరులను కలిగి ఉన్న దేశమని, ఆంధ్రప్రదేశ్లో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం అనుసరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు జల్ జీవన్ పథకం ద్వారా స్వచ్ఛమైన గోదావరి జలాలు అందించే పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పాలకొల్లు పట్టణానికి సురక్షిత తాగునీటి సరఫరాకు సంబంధించి 100 కోట్ల విజయేశ్వరం మంచినీటి పథకం పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రాష్టంలో గడిచిన 2 ఏళ్ల నుండి సమర్థవంతమైన పాలన అందిస్తున్నామని రాష్ట స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయ్ రాణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ 11,000 మందికి తమ శాఖ నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. విజయనగరం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైంది. జిల్లాలోని 1,847 పోలింగ్ బూత్ల పరిధిలోని సుమారు 15.79 లక్షల మంది ఓటర్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు తెలిపారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకు సాలకట్ల జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. జ్యేష్ఠాభిషేకాన్ని పురస్కరించుకుని ఈ నెల 28 తేదీన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేసినట్లు తెలిపింది. ఫీఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ ఈలో భాగంగా ఈ రోజు ఈక్వెడార్తో జరిగిన మ్యాచ్లో ఐవరీ కోస్ట్ 1-0 తేడా

లో విజయం సాధించింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో నిన్న పిడుగులు ఈదురుగాలితో వర్షాలు కురిశాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలోని మక్కువ, సీతంపేట, వీరఘట్టం, గురుగుబిల్లి తదితర మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే శ్రీకాకుళం జిల్లా జులుమూరు మండలం నగరికటకం గ్రామంలో నిన్న మధ్యాహ్నం పిడుగుపడి 5 మేకలు, 3 గొర్రెలు చనిపోయాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: Jyoti FM 101.3.
1: ఫైవ్ థౌజండ్ రా?
2: ఏంట్రా 5000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

ఎస్ యూఆర్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ధీరా ప్రోగ్రామ్ లో మనమున్నాము. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్రేమలేఖ నుంచి వినేశారు కదా, మరి ధీరాలో ఏం మాట్లాడుకుందాం? చాలా మంది లేడీస్ ఏంటంటే స్టడీస్ అయిపోగానే వెంటనే మ్యారేజ్, నెక్స్ట్ పిల్లలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇలా వాళ్ళు ఎప్పుడు కూడా బిజీగా ఉంటూ తమ ఇంట్రెస్ట్ లేంటి, ఏం సాధించాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. కానీ ఎంతటి బాధ్యతలతో ఎంత బిజీగా ఉంటున్నా సరే కొంచెం తమ కోసం కూడా టైం కేటాయించుకొని అనుకున్నది సాధించాలి అనే పట్టుదలతో ప్రెజెంట్ అయితే చాలా మంది మహిళలు ఇన్స్పైరింగ్ గా కూడా నిలుస్తున్నారు సాధించేసి. సో అలాంటి ఒక మహిళ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. పంజాబ్ కి చెందిన మహిళ అనమాట, ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ గా టైటిల్ కూడా అందుకున్నారు. మరి ఒక సామాన్య గృహిణి, సో ఒక సామాన్య గృహిణి ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ అనే టైటిల్ ఎలా గెలుచుకున్నారు, అసలు ఆవిడ ఏం చేశారు, ఈ విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Shakti FM 101.3. ఎస్వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఖైదీ నెంబర్ 150 నుంచి మిమ్మి సాంగ్ వినేశాం కదా. నెక్స్ట్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ అనే టైటిల్ అందుకున్న ఒక సామాన్య గృహిణి గురించి తెలుసుకుందాం అన్నాను కదా. మరి నీతి బన్సల్ అని చెప్పేసి ఒక గృహిణి, పంజాబ్ కి చెందిన తను 22 ఇయర్స్ గా మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత తీరిక లేని కుటుంబ బాధ్యతలు, ఇక అందరూ మిడిల్ క్లాస్ మహిళల్లాగానే ఆవిడకు కూడా భర్త పిల్లలే తన ప్రపంచం. అయితే తనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది, తను కూడా ఏదో ఒకటి సాధిస్తుంది అని ఆవిడ కూడా ఎప్పుడూ అనుకోలేదన్నమాట. కానీ సడన్ గా ఏం జరిగిందో తెలుసా, 2015లో అనమాట నీతి బన్సల్ గారికి ఒక యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల తన లైఫే చేంజ్ అయిపోయింది. ఈ ప్రమాదంలో వెన్నుముకకు తీవ్ర గాయాలయ్యాయన్నమాట. మళ్లీ మామూలుగా నడుస్తానో లేదో, మామూలు స్టేజ్ కి వస్తానో లేదో అని ఆవిడ కూడా డౌట్ ఉంది. ఇక డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారంటే ఆవిడకి సైక్లింగ్ ని ఒక ఎక్సర్సైజ్ లాగా, ఇక ఫిజియోథెరపీలో భాగంగా అడ్వైస్ చేశారనమాట. సో మీరు సైక్లింగ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు ఇంకా అని చెప్పేసి. దెన్ ఇంకా ఆవిడ స్లోగా సైక్లింగ్ పై దృష్టి పెట్టారు. ఇక స్లోగా ఆ సైక్లింగ్ అనేది తనకి ప్యాషన్ లాగా మారిపోయింది. దాంతో ఒక సంవత్సరంలోనే 2015లో యాక్సిడెంట్ అయింది, దెన్ సైక్లింగ్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1 ఇయర్లోనే 2016లో తను హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని, ఆ వెన్నెముక ప్రాబ్లం కానీ అంతా కూడా క్యూర్ అయిపోవడం, వెంటనే సైక్లింగ్ కాంపిటీషన్స్ లో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది తెలుసా. సో ఎందుకు అనిపించిందో తనకి ఆ సైక్లింగ్ మీద అంత ఇంట్రెస్ట్ రావడం, నేను కూడా ఏదైనా సాధించాలి అనిపించడం, సో పార్టిసిపేట్ చేయడం, దానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందన్నమాట బాగా. దెన్ ఆవిడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా సైక్లింగ్ లో గెలిచి ఎన్నో మెడల్స్ కూడా అందుకున్నారు. అలా ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ అనే టైటిల్ ని కూడా సాధించడం జరిగింది. సూపర్బ్ కదా. సో ఏదైనా సాధించడానికి ఏజ్ తో సంబంధం లేదు అనే దానికి ఈ నీతి బన్సల్ గారి స్టోరీ నిజంగా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది తెలుసుకుంటే. ఇంకా ఇప్పుడైతే ప్రెజెంట్ బిజినెస్ రంగంలో కూడా రావాలి అని ఆలోచిస్తున్నారనమాట. సూపర్బ్. అసలు ఇలా చాలా మంది మహిళలు కెరీర్ గ్యాప్ రావడం, లేకపోతే ఒక వయసులో ఉన్నప్పుడే మనం జాబ్స్ చేయగలుగుతాం, తర్వాత మన వల్ల కాదు అని ఫీల్ అయిపోతూ అలా ఖాళీగా ఉండకుండా ఏ ఏజ్ లో అయినా సరే మీకు అనుకున్నది సాధించడానికి ఏ మాత్రం అవకాశాలు తక్కువ అయితే ఏమి ఉండవు. సో ఏదో ఒకటి మీరు సాధించవచ్చు ఖచ్చితంగా అనే దానికి ఈ స్టోరీ మనకి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అండ్ మన గవర్నమెంట్ కూడా ఖేలో ఇండియా ప్రోగ్రామ్స్ ద్వారా మహిళలకి చాలా రకాలుగా చేయూతను అందిస్తున్నారు కదా. సో మన భారతదేశంలో సాధారణంగానే చాలా వరకు మహిళల కోసం క్రీడల్ని ప్రోత్సహించే విషయంలో చాలా రకాల మహిళల కోసం ఖేలో ఇండియా పథకాన్ని కూడా తీసుకొచ్చారు. యంగ్స్టర్స్ తో పాటుగా ఉమెన్ కి కూడా చాలా దీంట్లో అవకాశాలు ఉన్నాయి కదా. అండ్ ఆర్థికంగా కూడా

0: సహాయం కూడా అందిస్తారు. మనం ఎంచుకున్న స్పోర్ట్స్ కెరీర్ ని కెరీర్ ని బట్టి మనకి ఎంత వరకు ఆర్థిక సహాయం లభించవచ్చో అంతవరకు మన ప్రభుత్వం కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ విషయాలు కూడా అవేర్నెస్ తో ఉంటూ మీరు ఏదైనా స్పోర్ట్స్ లో రాణించాలి అనుకుంటే డెఫినెట్ గా రాణించవచ్చు, ఏజ్ తో సంబంధం లేకుండా. అండ్ ఫిట్ గా ఉంటే చాలు. అండ్ ఆడపిల్లలు మెయిన్ గా ఫిట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ అనే దాని మీద, అంటే ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కి సంబంధించింది, చాలా వరకు ఆడపిల్లల్ని ప్రోత్సహించడానికి చాలా రకాల ఫిట్నెస్ గురించి కూడా ప్రోత్సహించడం జరుగుతుందన్నమాట. సో అది మ్యాటర్. ఇక కాసేపట్లో మనమైతే ఒక 2 మినిట్స్ లో ప్రాంతీయ వార్తలు కూడా వింటాము. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడానికి ఇచ్చేయి, అంతే. నువ్వెక్క

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అనికి ఇచ్చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. గత 2 ఏళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని తెలిపిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. సింగపూర్ పర్యటనలో భాగంగా అంకుర సంస్థల పెట్టుబడిదారులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్క అంబులే, రాష్ట మంత్రి పొంగూరు నారాయణతో పాటు పలువురు పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త భూ సమీకరణ విధానాల ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టులకు వేగంగా భూములు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్టంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరుతూ,
1: ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏబుల్ టు ప్రొక్యూర్ ల్యాండ్ వెరీ ఇన్నోవేటివ్ వే. ఐ అక్వైర్డ్ నియర్లీ 33,000 acres ఆఫ్ ల్యాండ్ ఫర్ క్యాపిటల్ అండర్ ల్యాండ్ పూలింగ్. ఎవ్రీ ప్రాజెక్ట్ ఐఎమ్ ఏబుల్ టు ప్రొక్యూర్ ల్యాండ్ విత్ ఎ స్టిపులేటెడ్ టైం. నౌ గూగుల్ హాస్ కమ్ $15 billion. వీఆర్ ఏబుల్ టు అక్వైర్ ల్యాండ్ విత్ ఇన్ 3-4 months. లైక్ దర్ సో మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ కమింగ్. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ గ్రీన్ ఎనర్జీ. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ నౌ యూఆర్ సీయింగ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్. We wanted to make it self-sufficient on energy front. That is one more thing we are working.
0: కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందన్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. వికసిత భారత లక్ష్య సాధనలో దేశం మరింత వేగంగా ముందుకు సాగుతోందని తెలుపుతూ,
2: Prime Minister Narendra Modi ji is continuously elected Prime Minister. He is serving almost 4,405th day today. Is continuing 12th year achievements. The people are very aware. They are praying. The devotees, the general people, they are all going to the temples. They are praying for the nation's prosperity, for the Swarna India and for the Viksit Bharat. That I pray to Lord Balaji for the Viksit Bharat and Swarna Bharat.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో

0: ఆంధ్రప్రదేశ్ లో రైల్వే రంగం గణనీయంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో రైల్వే ప్రగతిపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ వందే భారత్ అమృత్ భారత్ రైళ్ల ప్రవేశం, ఆధునిక రైల్వే స్టేషన్ల అభివృద్ది, కొత్త రైల్వే కారిడార్ల నిర్మాణం, రాజధాని అమరావతికి మెరుగైన రైల్వే అనుసంధానం వంటి కార్యక్రమాలు రాష్ట రైల్వే రంగానికి కొత్త రూపునిచ్చాయని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటని తెలిపారు. నిధుల కేటాయింపులతో రైల్వే మౌలిక వసతులు బలోపేతం కావడంతో ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సురక్షితమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. తుర్కియా దేశంలోని అంటాల్యాలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ మూడవ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరస్ మెన్ సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్టానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు, దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణ పతకాలు గెలుచుకుని రాష్ట క్రీడా రంగానికి మరింత గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలు సాధించాలని పేర్కొన్నారు. గత రెండేళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, సమగ్ర రక్షణ భరోసా కల్పించామని పేర్కొన్నారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా మొదటి దశలో 10,000 కేంద్రాలకు 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. రెండో దశలో మిగతా కేంద్రాల అభివృద్ధిని పూర్తి చేస్తామని మంత్రి తెలియజేస్తూ
1: 55,746 అంగన్వాడీ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది పిల్లల తల్లులు, పిల్లలు, బాలింతలు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఫుడ్ అందిస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో ఈ 2 సంవత్సరాలు 5,389 టీచర్లను, అలాగే 5,287 ఆయాలను కూడా మేము నియమించడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ లో మౌలిక సదుపాయాలు దాదాపు 100 కోట్లతో 10,000 అంగన్వాడీ సెంటర్స్ కి అన్ని రకాల వసతులతో చేయటం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లాలోని నూజివీడు, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో ఈరోజు నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మత్స్యగుండంలో జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం మండలం కే పల్లె పాలం తీర ప్రాంతంలో సుమారు 700 మందితో యోగా సాధన నిర్వహించగా, పోలవరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కార్మికులు ప్రజలతో ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలిలో యోగా అత్యంత అవసరమని, దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత కూడా పెంపొందుతాయని తెలిపారు. యోగా సాధనకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలని మంత్రి సూచిస్తూ
2: ఘనమైన వారసత్వ సంపద యోగా. యోగా కారణంగా శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది, ఏకాగ్రత ఉంటుంది, తద్వారా జీవితం సుఖమయంగా సాగుతుంది. యోగాని ఆచరిస్తే వారు ఆరోగ్యవంతంగా ఉంటారు, సంతోషంగా కూడా ఉంటారు. యోగాని మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన తర్వాత జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటింపజేసింది. ప్రతిరోజు మనం యోగా చేయడం ద్వారా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని, ఒక ఆరోగ్య భారత్ ను కూడా నిర్మించడానికి అవకాశం ఉంది.
0: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి

కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు మహాద్వారం వద్ద సాదర స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రాంగణంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించగా దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్తాలు, ప్రసాదాలను కేంద్ర మంత్రికి అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి సురక్షిత తాగునీటి సరఫరా కోసం 100 కోట్ల రూపాయలతో చేపట్టిన విజ్జేశ్వరం మంచినీటి పథకం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Jyoti FM 101.3. మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: विंटनारो विविध भारती FM 101.3।
4: You're listening to Vivid Bharati FM 101.3. Nenu mi RJ Teju. 1:32 ayipindi clock lo time chuste. So dheera program lo manam ippudu em telusukobothunnamo telusa. Vishayam entante general ga andaram bangaranni intlo daachukuntama cheppandi. Bhayam estu untundi. Intlo unte ammo evarana teeskelipotaremo ani intlo nunchi kaalu bayatapaddani kuda manam aalochistam. Kabatti andaru em chestaru? క్యాజువల్ గా ఇంకా అందరూ జనరల్ గా చేసే పని బ్యాంక్ లో దాచుకోవడం. సో బ్యాంక్ లోనే సేఫ్ గా ఉంటుందని నమ్ముతాం. కానీ అప్పుడప్పుడు బ్యాంక్ లో కూడా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కదా, మనం న్యూస్ లో కూడా వింటూ ఉంటాం ఇవాళ బ్యాంక్ లో ఇలా జరిగిందంట అని. సో ఎప్పుడో ఇంకా అది చాలా రేర్ అనమాట.

ఒకవేళ బ్యాంక్ లాకర్ నుంచి మన బంగారం గనక దొంగతనం జరగడం, లేకపోతే ఏదైనా జరిగి పోయిందనుకోండి, మనం దాచుకున్న ఆ బంగార వస్తువులు పోయాయనుకోండి, అప్పుడు అసలు మనకి నరహ అంటే పరిహారం అసలు కట్టేది ఎవరు? బ్యాంకు వాళ్ళు కడతారా? అది కూడా పూర్తిగా కడతారా? అసలు ఎలాంటి రూల్స్ ఉన్నాయి? దీని గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం మనం చేసే పని బ్యాంకులో మన నగలు దాచుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగి మన బంగారం పోయింది అనుకోండి, అప్పుడు మనకి పరిహారం కట్టేదెవరు? అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ఉన్న ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి తెలుసుకుందాం ఇవాళ మన ధీరాలో. ఈ హాఫ్ అన్ అవర్ లో మీకు ఆ డీటెయిల్స్ అన్ని చెప్తూ ఉంటాను. ఈ లోపు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ కొండవీటి దొంగ సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

Shakti FM 101.3. బ్యూటిఫుల్ సాంగ్ వింటూ వచ్చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. మనమైతే భద్రతకు మారుపేరుగా చెప్పే బ్యాంక్స్ లో అప్పుడప్పుడు జరిగే దొంగతనాల గురించి, అది కూడా మనం పెట్టుకునే మనం దాచుకునే బంగారం గనక ఒకవేళ దొంగతనం జరిగింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిహారం, ఎవరు కడతారు, దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నాను కదా. సో రీసెంట్ గా న్యూస్ లో కూడా చూసాం, అంటే ఈ ఇయర్ స్టార్టింగ్ లో అనమాట ఢిల్లీలో ఒక బ్యాంక్ లో లాకర్ లో ఉంచిన గోల్డ్ కూడా పోయింది అని చెప్పేసి. మరి నిజంగానే లాకర్ నుంచి బంగారం లేదా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ మాయమయ్యాయి అనుకోండి, మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, ఎంత పరిహారం అందుతుంది, దీని గురించి అందరికీ అవేర్నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక ఆర్బీఐ ప్రకారం ప్రజెంట్ అయితే అమల్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే బ్యాంక్ లాకర్ విషయంలో బ్యాంక్స్ బాధ్యత చాలా పరిమితంగా ఉంటుంది. బ్యాంక్స్ ఏంటంటే కేవలం లాకర్ స్థలాన్ని అద్దెకు ఇచ్చే సంస్థగా మాత్రమే ఉంటుంది తప్ప లోపల ఏముందనే విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రతి నష్టానికి బ్యాంక్ అయితే బాధ్యత వహించదు. సో ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ ఇంకా తెలుసుకోవాల్సినవి ఏంటంటే, ఒకవేళ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, ఇంకా భద్రతా లోపాల వల్ల దొంగతనం జరిగినప్పుడు, ఇంకా బ్యాంక్ భవనం కూలిపోయినప్పుడు, లేకపోతే బ్యాంక్ ఉద్యోగులు ఎవరైనా సరే మోసం చేసినప్పుడు మాత్రమే, ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే బ్యాంకు వారు పరిహారం చెల్లిస్తారు. అయితే ఈ పరిహారం చెల్లించడంలో కూడా ఒక ఉందన్నమాట ఒక మ్యాటర్. అంటే అంత ఈజీగా పూర్తిగా మనం ఎంత వాల్యుబుల్ ఐటమ్స్ దాంట్లో పెట్టామో అంత వాల్యూ మొత్తం తిరిగి ఇచ్చారు. సో వీళ్ళ రూల్స్ ప్రకారంగా కొంత ఉంది. సో అది కూడా నేను చెప్తాను ఆ విశేషాలు ఏంటో. అండ్ తెలుసుకున్నాం కదా, బ్యాంకులు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కానివ్వండి, భద్రతా లోపాల వల్ల దొంగతనం జరిగినప్పుడు కానివ్వండి, బ్యాంక్ భవనం కూలిపోయినప్పుడు కానివ్వండి, ఇంకా బ్యాంక్ ఉద్యోగులు ఎవరైనా సరే మోసం చేసినప్పుడు మాత్రమే మనకి పరిహారం చెల్లిస్తారు. అది కూడా ఒక లెక్క ఉందన్నమాట దానికి. దాని గురించి కూడా చెప్తాను వివరంగా. తెలుసుకునే ముందు ఇంకొక సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో 151 అయిపోయింది అనమాట క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే మాట్లాడుకుంటున్నాం బ్యాంక్ లాకర్ లో మనం పెట్టిన బంగారం ఒకవేళ దొంగతనానికి గురైతే గనక బ్యాంక్ వాళ్ళు ఎంతటి పరిహారం అందిస్తారు. అండ్ ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, బ్యాంక్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, భద్రతా లోపాల వల్ల దొంగతనం జరిగినప్పుడు, ఇంకా బ్యాంక్ భవనం కూలిపోయినప్పుడు, అలాగే బ్యాంక్ ఉద్యోగులు ఎవరైనా సరే మోసం చేసినప్పుడు మాత్రమే, ఈ పరిస్థితుల్లో మాత్రమే బ్యాంక్ వాళ్ళు పరిహారం చెల్లిస్తారు. దానికి కూడా ఒక లెక్క ఉంది అని చెప్పా. ఏంటంటే మీ లాకర్ లో సపోజ్ 1 కోటి రూపాయలు విలువైన బంగారం ఉందనుకోండి, ఒకవేళ అది దొంగతనానికి గురైతే వాళ్ళు ఆ 1 కోటి రూపాయలని అయితే చెల్లించరు. సో ఆర్బీఐ నిబంధనల ప్రకారం మీరు ఆ లాకర్ కి సంవత్సరానికి ఎంత అద్దె అయితే కడుతున్నారో దానికి 100 రెట్లు మాత్రమే పరిహారం అందిస్తారు. ఫర్ సపోజ్ లాకర్ కోసం మీరు సంవత్సరానికి ఒక 4,000 కడుతున్నారనుకోండి, అద్దె మీకు లభించే పరిహారం ఎంత ఉంటుంది అంటే 4,000 × 100. సో 4,000 × 100 అంత అమౌంట్ మాత్రమే, సో 4 లాక్స్ అమౌంట్ మాత్రమే మీకు ఇస్తారు. అంతేకాని లోపల ఉన్న వస్తువుల విలువతో సంబంధమే లేదనమాట. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ గైడ్ లైన్స్ మాత్రం డెఫినెట్ గా అందరూ తెలుసుకొని తీరాలి. ఫర్ సపోజ్ ఒకసారి మనకి ప్రకృతి సంబంధించినవి అంటే భూకంపాలు కానివ్వండి, వరదలు, తుఫాన్లు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగితే గనక దానివల్ల లాకర్లోని వస్తువులకు నష్టం జరిగితే బ్యాంక్ మాత్రం ఎటువంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు అని నిబంధనలు ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా మీరు లాకర్ ఒకటి తీసుకొని మీ వస్తువులు దాంట్లో దాచిపెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మనకు ఒకవేళ నష్టం జరిగితే ఎంతటి పరిహారం లభిస్తుంది, ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. ఒకవేళ కస్టమర్ నిర్లక్ష్యం వల్ల కూడా లాకర్ సరిగ్గా, అంటే వాళ్ళు ఎవరైనా సరే లాకర్ని సరిగ్గా లాక్ చేయలేదనుకోండి, దానివల్ల జరిగే నష్టం కూడా బ్యాంక్ బాధ్యత తీసుకోదు. సో కాబట్టి లాకర్ తీసుకునేటప్పుడు మనం ఆ ఒప్పంద పత్రాన్ని, అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని జాగ్రత్తగా చదవాలి. అండ్ బంగారానికి

సంబంధించి అండ్ ఇంకా విలువైన వస్తువులకు స్పెషల్ గా ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో మనం తెలుసుకుంటే జ్యువెలరీ ఇన్సూరెన్స్ అని అంటారు దీన్ని. దీనికి కనుక ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఒకవేళ ఇది తీసుకుంటే ఏమవుతుంది, లాకర్లో దొంగతనం జరిగినా సరే పూర్తిగా డబ్బు వాపస్ అయితే వస్తుంది. సో మనం బంగారానికి ఖచ్చితంగా అంత అమౌంట్ రావాలి అంటే మాత్రం ఈ ఇన్సూరెన్స్ కనుక ఉంటే, జ్యువెలరీ ఇన్సూరెన్స్, డెఫినెట్ గా మన డబ్బు వాపస్ వచ్చేస్తుంది. అండ్ రెగ్యులర్ గా బ్యాంకుకు వెళ్తూ లాకర్ని ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మీరు. సో ఇలాంటి ప్రికాషన్స్ కనుక తీసుకుంటే బంగారం బ్యాంకులో భద్రంగా ఉంటుంది, అది విషయం. ఇక 1:54 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే నెక్స్ట్ మీకోసం శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. సో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేశారు కదా. మరి ఆశ ఆశ ఆశ సినిమా నుంచి సాంగ్ వినేసాము. మరి 226 అయిపోయింది, ఎగ్జాక్ట్లీ 230కి నేనైతే ఇవాళ మన షోలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మరి మీరు కూడా రెడీగా ఉండండి, నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించాలి అంటే తెలుసు కదా, 8662438 14 నెంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. ఇక సందడి సందడి మనమైతే కాసేపట్లో స్టార్ట్ చేయబోతున్నాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి కిక్ సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, మరి 2:31 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే సందడే సందడిలోకి మనం వచ్చేసాం. నేను మీ ఆర్జే తేజు. మరి ఈ రోజు సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను అడగబోయేది, మీరు ఒక ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అయితే మీకు కూడా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా తెలుసు, కానీ మీరు మాత్రం ఎగ్జామ్ రాయలేరు, ఎందుకు? ఎందుకు? మీ ఆన్సర్ ఏంటో నాకు గెస్ చేసి వాట్సాప్ లో పంపించవచ్చు 8662438114 నంబర్ కి. మరి విన్నారు కదా, మీరు ఎగ్జామ్ లో కూర్చున్నారు, మీకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా తెలుసు, కానీ మీరు ఎగ్జామ్ రాయలేరు, ఎందుకు? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ ఆన్సర్స్ ని వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మాయన్నాడా వేమన్న,
1: ప్రేమే లేదన్నాడి మల్లన్న.
2: పెద్దలు అన్నారబ్బా, కామిగాక మోక్షగామి మనిషి కాలేడబ్బా.
3: డబ్బా డబ్బా డబ్బా, పోవే పప్పుల డబ్బా, రోజు నీతో బాబు.

0: ఏంటి తెగ ఓవర్ చేసినా?
1: ఏం చేయనివ్వట్లేదు.
0: నువ్వు చదువుకున్నదానే కదా.
2: నిన్ను చదవడం రావట్లేదు.
0: తప్పుకో.
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు.
2: మంచి మూడ్.
0: అయ్యో
3: చేదా చేదా చేదా నా మాటంటేనే.

0: తెలుగుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: TFM 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మీకు హెచ్ పై వింటున్నారు కదా. మరి సందేశ నదిలో మనం ఉన్నాం. మీరు ఎగ్జామ్ లో కూర్చున్నారు, మీకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా తెలుసు, కానీ మీరు ఎగ్జామ్ రాయలేరు. ఎందుకు? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించండి అన్నాను కదా. మరి నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే రాల. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ లక్ష్మీ గారు, సత్యనారాయణ గారు, భానుప్రకాష్ అండ్ నందిని గంట్రావపల్లి విలేజ్ నుంచి పంపించారండి, నాగర్ కర్నూలు డిస్టిక్ అనమాట. మీరు కూడా మెసేజ్ పంపించలేదు ఆన్సర్. ఇక సందర్శనడికి స్వాగతం అండి అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, కావ్య, సియోనా మెసేజ్ పంపించారు, మీరు కూడా ఆన్సర్ పెట్టలా. ఇక కరెక్ట్ ఆన్సర్తో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ కాళి లక్ష్మి గారు గొల్లపూడి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు సందర్శనకి స్వాగతం అండి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారండి మీరు, వెంకటగిరి సాలి కాలనీ నుంచి అనమాట. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ రాలేదు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనుపమ గారు ఖమ్మం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు నాగులమీరా అమీదా బేగం, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి పంపించారు మెసేజ్ మానస్ కుమార్, శ్రీలతాదేవి, మహంత్, కరెక్ట్ ఆన్సర్. ఏదైనా డౌట్ ఉంటే రాయలేదేమో అని చెప్పేసి దమ్మోజు వెంకటాచారి గారు అంటున్నారు, కానీ కాదండి. తేజు గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇది అని చెప్పేస్తూ నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, సూపర్, కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్. కుమ్మర్ వీధి రాజోలి గ్రామం నుంచి బసోది ఈరన్న గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. ఎగ్జామ్ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ వల్ల రాయలేకపోవచ్చు అంటూ వైవి రావు అండ్ జయలక్ష్మి గారు సికింద్రాబాద్ నుంచి పంపించారు, కానీ రెండు కాదండి, చాలా సింపుల్ ఆన్సర్. నాగన్న గారు కళావతి, నాగలక్ష్మి, పావని అండ్ భావన అనంతపురం నుంచి పంపించారు, అసలు ఎగ్జామ్ హాల్కే వెళ్ళలేదు అంట, కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మా దగ్గర పెన్ను లేదండి అంటూ గణేష్ గారు, రాజు గారు, శ్రీవత్స, కోనపూర్ నుంచి పంపించారు. ఫస్ట్ అయితే ఆన్సర్ అది రాంగ్, పెన్ను కాదు, కానీ ఇంకా సెకండ్ టైం మళ్ళీ పంపించారు కదా, ఓకే, అది అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి జయజ్యోతి గారు, ఐ థింక్ ఇట్ వాజ్ వాల్ క్లాక్ అంటున్నారు. అసలు వాల్ క్లాక్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎగ్జామ్లో కూర్చున్నాము, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా తెలుసు అంటే వాల్ క్లాక్ అనుకుంటున్నారా? నో నో, కాదండి. అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడర నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎం ఉర్హరి యశోద జానకిరాజు గారు, అతనికి ప్రశ్న పత్రం ఇవ్వలేదండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ఉర్హరి గారు పంపిస్తున్నారు, కానీ కాదు. విశాఖపట్నం నుంచి శ్రీ గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అసలు నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళలేదండి అంటూ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి పంపించారు. మీరు ఎగ్జామ్ సెంటర్లోనే ఉన్నారు, క్లాస్ రూమ్లో ఉన్నారని చెప్తున్నాను కదా, కానీ రాయలేదు ఎగ్జామ్ ఎందుకు. నెక్స్ట్ ముజఫర్ నగర్ నుంచి కర్నూల్ రామకార్తిక, వెన్నెలవల్లి, అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. పాలెం బోలయ్య గారు వాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి రాయలేకపోతున్నాను అంటున్నారు ఎవరు, విశాఖపట్నం నుంచి పంపించారు మెసేజ్, బట్ మీ ఆన్సర్ మీ పేరు అయితే మెన్షన్ చేయలేదు, కానీ కాదండి ఆన్లైన్ ఎగ్జామ్ అని కాదు. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో కాల శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు. తర్వాత సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. హాల్ టికెట్ తీసుకెళ్లడం మర్చిపోయాడు అంటున్నారు, కాదు, రకరకాల ఆన్సర్స్ వస్తున్నాయి మొత్తానికి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల

జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఎంఎం రంగారెడ్డి గారు. కాదు కాదు, ఎంఎం రంగారెడ్డి జిల్లా. ఓకే, శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి స్నేహబాను జైనుద్దీన్, మొహమ్మద్ జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కుంచునపల్లి నుంచి శ్రీనివాసరావు గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఓకే, ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ అయితే. దమ్మోజు వెంకటాచారి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో మొత్తానికి ఆన్సర్స్ వేరే క్లాస్ పేపర్ వచ్చి ఉంటుందండి అంటున్నారు. ఫణి సత్యశ్రీ తెనాలి నుంచి మెసేజ్ పంపించారు, వాట్ ఏ క్రియేటివిటీ ఆన్సర్కి. క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు అని, పెన్ను లేదు అని, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళలేదు అని, ఎన్ని ఆన్సర్స్ అసలు. కానీ ఇవేవి కాదు, వేరే క్లాస్ పేపర్ కాదు. ఇక నెక్స్ట్ ఇంకొకటి మెసేజ్ వచ్చింది, జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుంచి పంపించారు. ఇంకా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత, కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తాను. మీరు ఎగ్జామ్లో కూర్చున్నారు, మీకు అన్ని క్వశ్చన్స్కే ఆన్సర్స్ తెలుసు, కానీ మీరు ఎగ్జామ్ రాయలేరు. ఎందుకు? చాలా సింపుల్, ఇన్విజిలేటర్ కాబట్టి. సో టీచర్ కాబట్టి మీరు ఎగ్జామ్ రాయలేరు అంతే కదా. టీచర్ అని చెప్పేస్తూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ మెసేజ్ పంపించారు. కరెక్ట్గా ఇన్విజిలేటర్ ఆర్ టీచర్ ఏదైనా సరే. సో అందుకోసం మీరు ఎగ్జామ్ రాయలేరు అంతే, ఇంకా సింపుల్ ఆన్సర్ అనమాట.

ఇక నెక్స్ట్ ఇంకొక జీకే క్వశ్చన్ లాంటిది. ఇప్పుడు ఏంటంటే చాలా ఊరు పేర్లు కొన్ని పాత రోజుల్లో ఉండే పేరు వేరు, తర్వాత కొన్ని కారణాల చేత పేర్లు మారినాయి కదా. మన హైదరాబాద్ అవ్వనివ్వండి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు, పాత రోజుల్లో పేరు వేరేగా ఉండేది. అలాంటి ఒక పేరు గురించి నేను మిమ్మల్ని అడుగుతాను, అది ఒరిజినల్ ఏమేంటో మీరు చెప్పాలి. ఒరిజినల్ కాదు, ఇప్పుడు ఏమని పిలుస్తున్నారో చెప్పాలి. సో ఒకప్పుడు రుక్మమ్మ పేట అని చెప్పేసి పిలిచేవాళ్ళం ఒక నగరాన్ని. ఇప్పుడు ఆ నగరం ఏ పేరుతో పిలుస్తున్నాం మీకు తెలుసా? ఒకప్పుడు రుక్మమ్మ పేట అని పిలిచే ఒక నగరం ఇప్పుడు మనం ఏ పేరుతో పిలుస్తున్నాము? ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఏదో ఒక ప్లేస్ అయి ఉండొచ్చు. సో మీరు ఆలోచించి నాకు ఆన్సర్స్ పంపించవచ్చు 8662438114 నెంబర్కి. వింటున్నారా? సో రుక్మమ్మ పేట ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ విచ్ సిటీ. సో తెలిస్తే నాకు ఆన్సర్ పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 కింగ్స్. సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, 2:56 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగాను రుక్మమ్మపేట ఇస్ ద వరల్డ్ నేమ్ ఆఫ్ విచ్ సిటీ అని చెప్పేసి. మరి రుక్మమ్మపేట ఒకప్పుడు ఏ నగరానికి ఇది ఓల్డ్ పేరు, పాత పేరుగా ఉండేది? నాకైతే ఆన్సర్స్ కరెక్ట్ గానే వస్తున్నాయి. మరి మంచిర్యాల నుంచి చంద్రమొగలి గారు, పద్మారాణి గారు అండ్ అక్షర కృప కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, వేదాంశ్ చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, పెడన జోగులందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కరెక్ట్ ఆన్సర్. నాకు మీ ఆన్సర్ అండ్ నేను అడిగిన ఐ మీన్ మీ ఊరు పేరు, నేను అడిగిన ఆన్సర్ కాస్త క్లారిటీగా పంపిస్తే బాగుంటుంది, ఎందుకంటే మీ ఊరు పేరు అదేనేమో నేను చదివేస్తాను. ఇంకా అనుపమ గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, రాజేశం, సరోజిని అండ్ మాయా పంపించారండి, ఆన్సర్ అయితే బట్ రాంగ్ అండి. చిలుక నారాయణ గారు, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, వైవి రావు గారు, జయలక్ష్మి గారు, త్రిమూల్చెర్రి సికింద్రాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్, మహబూబ్ బాషా గారు పంపించారు, మీ ఊరు పేరు అర్థం కాలేదు. ఓకే కరెక్ట్ ఆన్సర్ ఇంతకీ ఆన్సర్ అయితే. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, సాయి గారు మంగళగిరి నుంచి పంపించారు, ఖమ్మం లాగా ఉంది మేడం అంటున్నారు, రుక్మమ్మ పేట అంటారు, సో అది ఖమ్మం లాగా అనిపిస్తుందా కానీ కాదు. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం గ్రామం, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి, నాగన్న గారు, కళావతి, నాగలక్ష్మి, పావని, భావన, ఇందిరానగర్, ఇందిరాగాంధీ నగర్, అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్

కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి పంపించారు, నిజామాబాద్ కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రజనీకాంత్ వెలుగొండ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వెయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్. జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఉన్నాయి, చాలా మంది మెసేజ్లు ఉన్నాయి, చదువుతాను. సో కాసేపట్లో ఇప్పుడు 3 గంటలు కావస్తుంది కాబట్టి న్యూస్ హెడ్లైన్స్ అయితే వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఉద్రిక్త పరిస్థితులను ముగించేందుకు ఇరు దేశాలు ఓ అంగీకారానికి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన మైండ్ సమ్మిట్ 2026లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని, దీర్ఘకాలిక వృద్ధికి నిరంతర ఆవిష్కరణలు సంస్కరణలు వ్యవస్థల బలోపేతం అవసరమని ఆమె స్పష్టం చేశారు. సింగపూర్కు చెందిన వివిధ ప్రముఖుల సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రాన్ని సందర్శించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలసీలు అనుకూలతలు చూసి పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కంకిపాడు మండలంలోని ఉప్పులూరు వద్ద రైవస్ కాలువపై ఉన్న వంతెనకు మరమ్మత్తు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 17 వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని రోడ్లు భవనాల శాఖ ఏఈ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కొమిటిపల్లి గ్రామంలో స్వచ్ఛ రథం ద్వారా అధికారులు గ్రామ వీధుల్లో పర్యటించి పరిశుభ్రతపై, పారిశుద్ధ్య నియమాలు పాటించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కొయ్యూరు మండలంలో ఖాళీగా ఉన్న 37 అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 17న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సీడీపీఓ దేవమణి తెలిపారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 27.05 లక్షల విలువైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. రాయదుర్గం పట్టణంలో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఈరోజు భూమి పూజ నిర్వహించారు. ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పుష్కరాల సందర్భంగా పలు అభివృద్ది పనులకు ఎండోమెంట్స్ శాఖ ద్వారా 9.10 కోట్లతో మొదటి విడత పనులు ప్రారంభం అయ్యాయని, తాజాగా మరో 2.36 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆయన వివరించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలంలోని పందలపరు గ్రామంలో ఈరోజు ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు పీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫార్ములా పంపిణీ చేశారు. హెల్త్ ఫర్ యోగా ఏజింగ్ థీమ్లో భాగంగా ఎల్లుండి చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని పోర్ట్బే డ్యాం వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణ మరియు సంస్థాగత సమన్వయంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సాలకట్ల జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ఈ జ్యేష్ఠాభిషేకం కారణంగా జూన్ 28న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని వివరాలకు www.isro.gov.in సందర్శించవచ్చు. ముక్కోడుపు సిరీస్లో శ్రీలంక ఏ జట్టుకు భారత ఏ 266 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆల్అవుట్ అయింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే

0: TFM 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సందరేష్ నదిలో మనం ఉన్నాం. అండ్ చింతకాయల రవి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశాం కదా. అండ్ ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు. సో స్పెషల్ గా ఈ సాంగ్ లో ఆయన స్టెప్స్ వేయడం అబ్బా ఏం బాగుంటుందో. నెక్స్ట్ అయితే నెక్స్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ నేను మిమ్మల్ని అడిగాను, మీకు 10 ఇయర్స్ అప్పుడు, మీ బ్రదర్ ఏజ్ మీలో సగం, ఇప్పుడు మీకు 50 ఇయర్స్ అయితే మీ బ్రదర్ ఏజ్ ఎంత అని అడిగాను కదా. చాలా మంది కరెక్ట్ గా పెట్టేశారు. కొంతమంది ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయి నేను అనుకున్న అట్టుగా రాంగ్ ఆన్సర్ పంపించారు. కానీ మళ్ళీ ఏంటో, ఈ సాంగ్ అయిపోయేదాకా టైం ఉంది కదా, ఆలోచించుకున్నారు, ఆన్సర్లు ఎడిట్ కూడా చేసుకున్నారు. మొత్తానికి 53 మెసేజ్లు అయితే వచ్చేసాయి కాబట్టి అందరూ కూడా కరెక్ట్ గానే గెస్ చేశారు. రాంగ్ పంపించిన వాళ్ళ పేర్లు మాత్రం నేను చదువుతాను ఫస్ట్. ఇప్పుడు శాంతినగర్ నుంచి ఒకే అక్కడ గారు చాలా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ పెట్టారండి మీరు. ఇక నెక్స్ట్ అందరూ కూడా కరెక్ట్ గా పెట్టేశారు కాబట్టి మీ పేర్లు అయితే వరుసగా చదివేస్తారు. ఫస్ట్ కాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా. ప్రీవియస్ క్వశ్చన్ కి మహబూబ్ నగర్ అని చెప్తూ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత, కప్పల్ జోటి నుంచి పంపించారనమాట కరెక్ట్ గా. నెక్స్ట్ కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. సిహెచ్ వేణు ఫ్రమ్ జయంపు గ్రామం. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం. అనుపమ ఫ్రమ్ ఖమ్మం. నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్. సాయి ఫ్రమ్ మంగళగిరి. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం ఫ్రమ్ కడప జిల్లా. 25 అంటున్నారు మీరు కూడా, కానీ కాదుగా. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దివ్య సుజిత్ ఫ్రమ్ చెన్నై కరెక్ట్ గా పెట్టారు. ఇక పెడన జోగనేంద్ర కాలనీ నుంచి ఫ్రమ్ అప్పలరాజు గారు. తర్వాత ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన జైనుద్దీన్. కరెక్టా రాంగ్ గా చెప్పలేదు ఏంటండి అని అనుకోవద్దు, మీకు తెలుసు కదా మీరు కరెక్టే పెట్టారని. ఓకేనా? సో మనకి టైం సేవ్ కోసం నేను ఓన్లీ నేమ్స్ చదివేస్తున్నాను. ఇక హాయ్ అండి, నా పేరు తులసి. మౌనిక, జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్. ఓకే, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తాను నేను. ఇక ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందకాయపల్లి గ్రామం నుంచి పెట్టారు. రాజుల నుంచి జయన్న, బోరెల్లి జయన్న గారు. ఓకే, మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. రామాలకోట నుంచి దుబాయ్ బాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి. నెక్స్ట్ మెసేజ్ కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద, జానకిరాజు. అఖిల్ శ్రీనివాసులు ఫ్రమ్ ప్రొద్దుటూర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూర్. అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ఫ్రమ్ ముద్దనూర్ కడప జిల్లా. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం. చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు. తర్వాత ఆర్ శృతి, ఆర్ అఖిల బేతంచెర్ల నుంచి. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల. పుట్టుపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. చాలా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ పెట్టారు మీరు. రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీరా, అమిత బేగం కరెక్ట్ ఆన్సర్. ఇక కడప నుంచి మనకి మానస్ కుమార్, శ్రీలతాదేవి, మహంత్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆన్సర్ 20 అంటున్నారండి, కానీ కాదు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్. నెక్స్ట్ ప్రియా శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం, నంద్యాల జిల్లా. సత్యనారాయణ గారు, భానుప్రకాష్, నందిని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాగర్ కర్నూలు డిస్టిక్ట్ నుంచి పంపించారు. జాప, భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల. నాగన్న, కళావతి, నాగలక్ష్మి, పావని అండ్ భావన, నరేష్ బాబు ఫ్రమ్ అనంతపూర్. చీరాల నుంచి, రామకృష్ణపురం నుంచి చక్రపాణి, కామాక్షి, జగన్నాథం గారు. అంకయ్య గారు బందరపల్లి, నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. గణేష్ రాజు, శ్రీవత్స, కోనపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జయం బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి పంపించారు. తర్వాత మై నేమ్ ఇస్ స్వరూప్ అండి అంటూ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి మా ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఇక రాంగ్ ఆన్సర్ తో ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ, లక్ష్మీనారాయణ కర్నూలు నుంచి పంపించారు. శ్రీను గారు ఐరాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రాంగ్ ఆన్సర్.

రండి. తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు పంపించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. కరెక్ట్ ఆన్సర్. ఇక రాంగ్ ఆన్సర్తో సిరిగిరి హరికృష్ణ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. రాజోల నుంచి బోరెల్లి సంధ్య కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ మెసేజ్ కుర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సో కొంతమంది అయితే రాంగ్ అయితే పెట్టారు, కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నారు. ఓకే, మీకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మీ బ్రదర్ ఏజ్ మీలో సగం, అంటే 5 సంవత్సరాలు. సో మీకు మీ బ్రదర్కి ఏజ్ డిఫరెన్స్ ఎంత? 5 ఇయర్స్. అదే మీకు

పతి హేమప్రియ వీళ్ళందరూ అయితే 5 అని పెట్టారు ఏంటో అమృత కపల్ దొడ్డి నుంచి. ఓకే అది కూడా రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా 24 అంటే ఇంకొక ఆన్సర్ వచ్చింది. ఇప్పుడే నేను మెసేజ్ అలా ఆన్సర్ రివీల్ చేశానో లేదో. లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి, మండూరు మధుకుమార్ వీళ్ళనమాట. కానీ కాదు, 24 కూడా కాదు. ఓకే దెన్ నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్ మీకోసం అడుగుతాను.

సో ఈ రోజు ఒక ప్రముఖ వ్యక్తి జయంతి, శ్రీశ్రీ గారు. మరికి ఎంతగానో మనకి ఆయన ఆయన కథల గురించి బాగా తెలుసు, ఎన్నో కావ్యాలు కథలు రచించారు కదా. మరి శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం ఒకటి ఉంది. సో శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం పేరు ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని 8662488114 నెంబర్కి. కథల పుస్తకం అనొచ్చు, కథల సంపుటి అనొచ్చు, అచ్చ తెలుగులో చెప్పాలంటే. ఓకేనా? సో శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల సంపుటి పేరు ఏంటి?

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 3:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సందరేసినరిలో మనమున్నాం, అండ్ ఈ రోజు శ్రీశ్రీ గారి వర్ధంతి అనమాట. మరి శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన ఒక క్వశ్చన్ అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఆయన రాసిన ఏకైక కథల పుస్తకం పేరు ఏంటో మీరు గెస్ చేసి పంపించండి అన్నాను కదా. మరి శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం పేరు ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పాను. మరి కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు. మండూరు మధుకుమార్ గారు, లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలికాల నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. అందరికీ తెలిసిన పేరైతే కాదండి ఇది, చాలా రేర్ గా మనం విన్నాము ఇది. మరి చూద్దాం కరెక్ట్ గా పంపిస్తున్న వాళ్ళు ఎవరు అనేది చూస్తే. కరెక్ట్ ఆన్సర్ తో కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి పంపించారు. తర్వాత కనకారావు గారు ఫ్రమ్ పెడన, రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కరెక్ట్ ఆన్సర్. ఓకే, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అఖిల్ శ్రీనివాసులు ఫ్రమ్ ప్రొద్దుటూరు, బట్ రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సాయితేజ ఫ్రమ్ చిత్తూర్, రాంగ్ ఆన్సర్ అండి. సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నాగన్న కళావతి నాగలక్ష్మి పావని భావన నరేష్ బాబు అనంతపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ కాదు. తేజు గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని చెప్తూ కరెక్ట్గా గెస్ చేసి పంపించారు, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జాన్గంపేట నిజామాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కొండ రాము గారు రెడ్డిగూడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. వలపర్ల నుంచి దామర్ల ఆంజనేయులు గారు హైమా గారు పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి, కానీ ఒక ఆన్సర్ అయితే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ సైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు. ఏది ఆన్సర్ ఎక్కడ? ఆన్సర్ లేదు. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల పంపించారు. రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. నందిని ప్రవళిక ఫ్రమ్ గంట్రావుపల్లి విలేజ్ నాగర్ కర్నూలు డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. ముదునూర్ కడప జిల్లా నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సిరిగిరి హరికృష్ణ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. హైదరాబాద్ నుంచి సూర్యరమ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. అనంతపూర్ పాపంపేట నుంచి బాలరాజు అనురాధ లిఖిత అండ్ రక్షిత, రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు వరలక్ష్మి కృష్ణమ్మ, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో గణేష్ అండ్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి పంపించారు. కర్నూలు ముజఫర్నగర్ నుంచి మదన్ కుమార్ రామకార్తిక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, కానీ ఆన్సర్ ఎక్కడ? ఆన్సర్ పెట్టలేదు మీరు. చైతన్య స్రవంతి అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, కానీ కాదండి. ఇక శృతి అండ్ అఖిల బేతంచెల్ల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎం మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీరా అమిత బేగం, కరెక్ట్ ఆన్సర్. పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య గారు ఆండాల్ గారు, కరెక్ట్ ఆన్సర్.

అనుపమ గారు ఖమ్మం నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. కడప నుంచి మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ అనువాద కథలు అంటున్నారు, కానీ కాదు. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రం వెల్లుల్ల, కరెక్ట్ ఆన్సర్. మండూరు మదన్ కుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మళ్ళీ ఫస్ట్ మెసేజ్ మీదే అనుకుంటే నేను చదివాను ఇవాళ ఇందాక, కానీ రాంగ్. కర్ణాటక స్టేట్ నుంచి చిన్న తిరుపతి. కర్ణాటక స్టేట్ ఏంటి? శ్యామలా ప్రకాష్ గారు మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ ఏంటో మ్యాచ్ అవ్వలేదు. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి పంపించారండి, రాంగ్ ఆన్సర్. జయప్రద అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కానీ కాదు. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి చిత్రాల గ్రామం నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి గారు, కామాక్షి జగన్నాథం పంపించారు, అనువాద కథలు అంటున్నారు, కానీ కాదండి. తరాలపల్లి జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి మనకి జరుపుతుల బుచ్చయ్య గారు పంపించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రం పెడన, కరెక్ట్ ఆన్సర్. అఖిల్ శ్రీనివాసులు రాంగ్ ఆన్సర్ అండి. రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రం వడియంపేట, కరెక్ట్ ఆన్సర్. శంకర్ గారు కర్నూలు జిల్లా నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప కర్ణాటక నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. వీరంపల్లి నెల్లూరు నుంచి రామ్ గారు పంపించారు, కరెక్ట్ కాదు. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం, రాంగ్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రం నంద్యాల జిల్లా, రాంగ్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు ఫ్రం ఓకే, కరెక్ట్ ఆన్సర్. నీలా ఫ్రం మార్కాపురం శ్రీశ్రీ కథలు అంటున్నారు, కానీ కాదు. అనంతపురం నుంచి నాగన్న కళావతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సాయితేజ ఫ్రం చిత్తూరు, కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీ ఫ్రం విశాఖపట్నం, రాంగ్ ఆన్సర్. అండ్ ఎంఎం నివాస్ ఫ్రం నల్లపాడు గుంటూరు, రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, మనందరికీ తెలుసు శ్రీశ్రీ గారు అనగానే మనకి మహాప్రస్థానం గుర్తొస్తుంది, కానీ అది కాకుండా ఇది కథల పుస్తకం అనమాట. అది వేరు, ఇది వేరు. సో శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల సంపుటి అనొచ్చు, కథల పుస్తకం అనొచ్చు. ఆ పేరు ఏంటి అంటే చరమరాత్రి. సో చరమరాత్రి ఆన్సర్ని చాలా మంది గెస్ట్ చేశారు, కానీ ఇంకొంతమంది ఎక్కువగా మహాప్రస్థానం అనే పంపించారు. సో విన్నారు కదా, శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం పేరేంటి అంటే చరమరాత్రి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక ఫిలిం రిలేటెడ్ అడిగేస్తాను. ఇంకా టైం చూస్తే 3:33 అయిపోయింది కదా. మనము ఎక్కువసార్లు, అతడు ఫిలిం ఎన్నోసార్లు చూసాం కదా. సో ఎక్కువగా టీవీలో కూడా వేస్తూ ఉంటారు. మరి అతడు సినిమాలో హీరో మహేష్ బాబు ఒరిజినల్ నేమ్ ఏంటండి, గుర్తుందా? యాక్చువల్ పేరు ఏంటో మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి 8662438114 నెంబర్కి. సో విన్నారు కదా, అతడు సినిమాలో హీరో మహేష్ బాబు గారి ఒరిజినల్ నేమ్ ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

0: ఏంట్రా 5000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
0: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
0: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చాలా మంది పెట్టేశారు. ఎంతైనా ఫిల్మ్ రిలేటెడ్ అడిగేస్తే ఇంకంతే అస్సలు తగ్గట్లేదుగా మెసేజ్లు. ఎక్కడ కూడా 70 మెసేజ్లు వచ్చేసాయి. సో నేను చదివినండి, ఇప్పుడు చదువుతాను, తర్వాత ఒక సాంగ్ వేస్తాను, మళ్ళీ అనౌన్స్ చేస్తాను మీ పేర్లన్నీ, ఓకేనా? ఎందుకంటే ఒకేసారి 70 అంటే కష్టం. 70 ఇంకా కౌంట్ పెరిగిపోతుంది. ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు. ఇంతకీ ఆన్సర్ ఎక్కడ పెట్టలేదు. సో చూద్దాం, నేను అడిగాను మహేష్ బాబు గారు నటించిన అతడు ఫిలింలో ఆయన ఒరిజినల్ పేరేంటి, ఒరిజినల్ పేరు. సో విన్నారు కదా, మరి ఆన్సర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి చూసేస్తే, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. షార్ట్ కట్లు వద్దు, పేరు ఫుల్ నేమ్ కావాలి నాకు, ఓకేనా? చాలా మంది షార్ట్ నేమ్ పంపిస్తున్నారు. కేదర్ వీరేష్ గారు రాజులమండ్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకవరావు గారు ఫ్రమ్ బెడన. రెండు పేర్లు ఎందుకండి మాకు, ఒకటి చాలు కదా, రెండిట్లో నన్నే చూస్ చేసుకోమంటారు అయితే. సో ఒక నేమ్ అయితే కరెక్టే. రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ జీవీఆర్ ఫ్రమ్ విజయవాడ. జీవీఆర్ విజయవాడ ప్రసాద్ గారు ఫ్రమ్ జీవీఆర్ విజయవాడ, ఓకే. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు. విశ్వనాథ్ ఫ్రమ్ ఖమ్మం. సిరిగిరి హరికృష్ణ ఫ్రమ్ నంద్యాల జిల్లా. అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ఫ్రమ్ ముందునూరు.

కడప జిల్లా. సాయితేజ ఫ్రమ్ చిత్తూర్. ధర్మరాజు లక్ష్మీబాయి బాలాజీ లక్ష్మీనారాయణ ఫ్రమ్ కర్నూల్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు. పెడన జోగనందన కాలనీ నుంచి అప్పలరాజు గారు, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, కారూర్ నుంచి తాతారావు గారు, కుర్నూతల సునీల్ ఫ్రమ్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా. మీ పేరు ఎక్కడ? అఖిల్ శ్రీనివాసులు ఫ్రమ్ ప్రొద్దుటూర్, పైన ఎక్కడో ఉంది. నెక్స్ట్ తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్. గోనెగండ్ల గ్రామం కర్నూలు జిల్లా నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి. తర్వాత పాలెం పోలేకరు ఫ్రమ్ ఆలగడ నంద్యాల జిల్లా. సుకన్న పండు భూదేవి పునీత్ నాగార్జున హర్షవర్ధన్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు. నాగరాజు ఫ్రమ్ పెడన. అనంతపూర్ నుంచి అనురాధ గారు. శ్రీను గారు ఐరాల నుంచి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. అశోక్ ఫ్రమ్ గన్నవరం. రేణుక గోపరాజు ఫ్రమ్ కడప. బి నాగేశ్వరరావు గారు ఫ్రమ్ భోపాల్. రామ్ వీరంపల్లి నెల్లూరు నుంచి. దుర్గాప్రీతి ఫ్రమ్ బళ్ళారి కర్ణాటక. ఎర్రమల్లి సీతమహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం. నాగన్న కళావతి నాగలక్ష్మి పావని భావన నరేష్ బాబు ఫ్రమ్ అనంతపూర్. చిత్రాల గ్రామం నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అండ్ కృష్ణమ్మ. నందికొట్కూరు మండలం నాగటూర్ విలేజ్ నుంచి షాహిద. నెక్స్ట్ రామకార్తిక వెన్నెలవల్లి మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర ఫ్రమ్ అండ్ అనురాధ గారు కర్నూలు నుంచి. తర్వాత జ్యోతి గారు ఫ్రమ్ కర్నూలు. వైవీరావు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి. ఘట్టమనేని ఏంటి ఒరిజినల్ పేరు ఏంటి అంటే ఘట్టమనేని మహేష్ బాబు అని పెడతారా? అతడు సినిమాలో కదా నేను అడిగాను. రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారనమాట. వెరీ నైస్ ఆన్సర్ అండి. అసలు మీరు ఒరిజినల్ ఏమంటే ఇంకా అస్సలైన పేరు ఇది అని చెప్పేసి పెట్టేశారు. చాలా చక్కగా విన్నారు క్వశ్చన్ అయితే. సో ఇక్కడతో నేను చదివిన మెసేజ్లు అందరూ కూడా కరెక్ట్గానే గెస్ చేసి పంపించారు. అండ్ మిగతా ఇంకా 38 మెసేజ్లు ఉన్నాయి. ఒక సాంగ్ తర్వాత మిగతా మెసేజ్ కూడా చదివి వినిపిస్తాను. సో విన్నారు కదా, అతడు సినిమాలో మహేష్ బాబు గారి ఒరిజినల్ పేరండి. అసలు యాక్చువల్ పేరు ఒకటి. అండ్ ఆయన అనుకోకుండా రాజీవ్ కనకాల గారి ప్లేస్లో వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత ఆ రాజీవ్ కనకాల పేరునే అతను కూడా పెట్టుకొని ఊర్లో వాళ్ళ తాతగారు ఇంట్లో అందరితో కలిసి ఉంటారు కదా. సో అసలు ఆ పేరు వేరు, ఆయన ఒరిజినల్ పేరు వేరు. చాలాసార్లు మూవీ చూసాం. సో గుర్తుండే ఉంటుంది కానీ ఎక్కడో మర్చిపోయి ఉంటారు. గుర్తు తెచ్చుకోండి. అండ్ మిగతా మెసేజెస్ తర్వాత చదువుతాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఈ సాంగ్ కరెక్ట్ గా విని ఉంటే గనక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఈ పాటలోనే ఉంది తెలుసా. ఆ పేరు ఈ సాంగ్ లోనే ఉంది స్టార్టింగ్ లోనే, అండ్ సినిమా పేరులోనే ఉంది, ఆ పాట స్టార్టింగ్ లోనే కూడా ఉంది. సో అలా మీరు గెస్ చేస్తారేమో అనుకుంటున్నాను, మరి చూద్దాం. ఇంతకీ క్వశ్చన్ ఏంటి ఇంకొకసారి అడగనా, అతడు మూవీలో హీరో మహేష్ బాబు గారి ఒరిజినల్ పేరేంటి అని అడిగాను కదా, మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించేశారు. ఇంకా ఇందాక మీద కౌంట్ ఇంకా పెరిగిపోయిందండి. చూద్దాం, గణేష్, రాజు, శ్రీవత్స ఫ్రమ్ కోనాపూర్, తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, కుసుమ ఫ్రమ్ అంబటినగర్, తర్వాత లత ఫ్రమ్ ఉయ్యూరు, బిజిలి వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి, నాగేంద్రప్ప గారు కర్ణాటక నుంచి, చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి, కామాక్షి జగన్నాథం, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ వెంకట సుబ్బయ్య కందకాయపల్లి గ్రామం నుంచి, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, నాగనాథ్ గుప్తా గారు ఫ్రమ్ నిజామాబాద్, మానస్ కుమార్ అండ్ శ్రీలతాదేవి మహంత్ ఫ్రమ్ కడప, బేదంచెర్ల గౌరీపేట నుంచి మురారి అండ్ మహేష్, కర్నూలు నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, మార్కాపురం డిస్టిక్ నుంచి నీల, మేనక, వర్ష, సూర్య ఫ్రమ్ హైదరాబాద్, ఓకే, నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి నందిని అండ్ ప్రవళిక, ఆర్ శృతి అండ్ ఆర్ అఖిల ఫ్రమ్ బేతంచెర్ల, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, నవ్య ఫ్రమ్ గుంటూరు, నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, కొంకల గ్రామం నుంచి గురు లహరి అండ్ అరవింద తులసి, బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మనకి అంకయ్య గారు, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, శరత్ బాబు రవి పెనమలూరు నుంచి విజయవాడ పెనమలూరు, ఇక కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, తర్వాత స్నేహమాను జైనుద్దీన్ మొహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, ఆనంద్ ఫ్రమ్ హైదరాబాద్, దుబాయ్ అండ్ దుబాయ్ భాషా గారు ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి, మెసేజ్ వచ్చింది కానీ మీ పేరు అయితే మెన్షన్ చేయలేదండి. మొత్తానికి మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్తో. ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు, జానకిరాజు గారు, రాజోలి బోరెల్లి సంధ్య గారు రాజోలి నుంచి పంపించారు. చిలుక నారాయణ

సుయా ఫ్రమ్ జాన్గంపేట నిజామాబాద్, రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీర అమీదా బేగం. జై జై బాబునా, ఇందాక ఒక ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కానీ మీ పేరు మెన్షన్ చేయలేదు మీరు. తర్వాత తరాలపల్లి గ్రామం హన్మకొండ జిల్లా నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు. రుద్విక కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. అడవిలో అన్న ఫ్రమ్ చిత్తూర్. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి సాలి కాలనీ. సుభద్ర ఫ్రమ్ హైదరాబాద్. టైలర్ ఆచారి, ఆచారి కిరణ్ కుమారి, ఆదిలక్ష్మి సింధూజ ముళ్ళదిన్నె నుంచి పంపించారు. వల్లపల్లె నుంచి దామర్ల ఆంజనేయులు గారు, హైమా గారు. రామకృష్ణారెడ్డి గనగలూరు రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక. చెరుకుపల్లి నుంచి భాస్కర్ గారు. శ్రీనివాస వర్మ ఫ్రమ్ బెంగళూరు. కోనేరు విష్ణు గారు ఫ్రమ్ అయ్యప్పనగర్. రాజు గారు ఫ్రమ్ విశాఖపట్నం. రఘువర్ సింగ్ సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని. ఇప్పుడు ఈ రోజు నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిట్లోనూ దీనికే హైయెస్ట్ మెసేజెస్ అనమాట, 100 దాటి ఉంటాయి. సో సెంచరీ చేసేసాం మొత్తానికి. రవిశంకర్ గారు పెబ్బేర్ చెలిమిల విలేజ్ అంటున్నారు. ఓకే, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్. అయితే చాలా మంది ఆన్సర్స్ కరెక్ట్గానే పంపించారు, కానీ ఒకళ్ళిద్దరు మాత్రం పార్థు, పార్థసారథి అని పెట్టారు. అలాగే పార్థసారథి ఒక ఆప్షన్, అండ్ ఇంకొక ఆప్షన్ ఇంకొక పేరు. సో ఇలా పెట్టారు. మొత్తానికి ఆన్సర్ ఏంటంటే నందగోపాల్. సో నందగోపాల్ లాస్ట్లో క్లైమాక్స్లో మన ప్రకాష్ రాజు గారు ఇంకేంటి నందు కబుర్లు అని అంటారు కదా, సో అలా తెలుస్తుంది. సో మొత్తానికి అతడు మూవీలో మహేష్ బాబు ఒరిజినల్ పేరేంటి, పార్థసారథి కాదు కానీ నందగోపాల్, అది విషయం. ఇక ఇది ఇవాళ మన సందరేసినది. టైం సరిపోతే ఇంకొక క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. ఓకే దెన్, సో 3:52 అయిపోయింది కదా, సందడిగా ఎంజాయ్ చేసుంటారు సందరేసినట్లో అని అనుకుంటున్నాను. సో ఒక సాంగ్తో ఇవాళ మన షోని అలా టాటా బాబే చెప్పేద్దాం. నెక్స్ట్ వివిధాలో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మీ RJ తేజు.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళం కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ తబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: 5,000?
3: ఏంట్రా 5,000?
5: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
3: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ని ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
5: అవునా, అదేలాగా?
3: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
5: హే, సూపర్ ఐడియా రా.
6: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
6: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
6: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
6: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
7: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
6: 101.3.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యకులు కరణ్ బజ్వాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్టంని ఏఐ డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. విజయనగరం జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం, డ్రగ్స్ రహిత రాష్టం థీమ్తో రాష్ట ప్రభుత్వ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి రవాణా చేసినా, సాగు చేసినా, గంజాయి సేవించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ పార్టీ హయాంలో మైనారిటీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆ శాఖ మంత్రి ఎనిమిది ఫరూక్ విమర్శించారు. మైనార్టీల కోసం కూటమి ప్రభుత్వంలో 5,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని మంత్రి ఫరూక్ ఈరోజు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ, కృష్ణా జిల్లా బీజేపీ అధ్యకులు తాతినేని శ్రీరాములు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం నందు ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల విజయోత్సవ వేడుక సందర్భంగా పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. పాపికొండలు పర్యాటకుల భద్రత కోసం రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని బోట్ల ఫిట్నెస్ ను తనిఖీ చేసి సరిగా ఉన్నాకే నదిలో విహారానికి అనుమతి ఇవ్వాలని, ప్రతి బోటుకు ఫిట్నెస్ ధృవపత్రం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ స్వాతి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు బజార్లను బలోపేతం చేయడంతో పాటు కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలోని జనతా వారధి జిల్లా జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి ఈరోజు వినతి పత్రం అందజేశారు. నెల్లూరు గ్రామీణ, తోటపల్లి, గూడూరు, పిట్రకుంట ప్రాంతాల మత్స్యకారులు 2 నెలల విరామం తర్వాత మళ్లీ సముద్ర వేటకు సిద్దమయ్యారు. నిన్నటితో వేట నిషేధకాలం ముగియడంతో ఈ రోజు నుంచి పడవలు సముద్రంలోకి వెళ్లనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నమ్మకం, అభివృద్ది, సంక్షేమం అనే నినాదంతో చేపట్టిన పథకాల విజయాలను ప్రతిబింబించేలా పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రేపు విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ షాపింగ్ పేరుతో నకిలీ వెబ్సైట్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బాధితులు వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబరుకు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు. గ్రీన్ వైజాగ్ హెల్దీ వైజాగ్ లక్ష్యంతో జీవీఎంసీ పరిధిలో ప్రతి సోమవారాన్ని సైక్లింగ్ డేగా ఆచరించాలని కమిషనర్ కేతన్ గార్గ్ నిర్ణయించారు. వివేక్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నాలుగు గంటల మూడు నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో ఏంటి థీమ్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ థీమ్ అనమాట. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ ఎవరిది విందాం? ఇంకెవరిది? ఎంఎం కీరవాణి గారిది. సో ఎంఎం కీరవాణి గారి పాటలు, ఎన్నెన్ని మంచి మంచి సాంగ్స్ ఉన్నాయండి. సో స్టార్ట్ చేస్తాను మగధీర సినిమా నుంచి, తర్వాత పల్లకిలో పెళ్లి కూతురు, పెళ్లి సందడి, ఒకటో నెంబర్ కుర్రాడు, నేనున్నాను, ఒకరికొకరు, ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో బ్యూటిఫుల్ సాంగ్స్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కాంపొజిషన్ లో వచ్చినవి ఈ రోజు మనం వివిధాల్లో వినబోతున్నాం. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను మీ ఆర్జే తేజు అండ్ ఎఫ్ఎం వివిధ భారతి వింటున్నారు 101.3 మెగాహెర్ట్స్ పై.

తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రంకలేసి ఎగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు

विविध भारती FM 101.3। మ్యూజిక్ లో ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్ అయితే వినేశారు కదా. సో ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కాంపిటీషన్ లో వచ్చిన సాంగ్స్ అన్ని కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే తేజు. ఇక నెక్స్ట్ మీకోసం అయితే ఒకటో నెంబర్ కుర్రాడు నేనున్నాను, ఒకరికొకరు ఈ మూవీస్ నుంచి కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ రెడీగా ఉన్నాయి. స్టే ట్యూన్డ్.

0: Bharati FM 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4:50 అనమాట. సో మనమైతే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల వింటాము.

Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. మన జీవితంలో ఎల్లప్పుడూ వెన్నెలు కురిపించాలంటే మనం కాలుష్యరహితమైన ప్రపంచంలో ఉండాలి. అందుకే ఇవాళ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ గురించి చెప్పబోతున్నాను. జలవాయు మార్పు, పర్యావరణ సంరక్షణ విషయం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. పర్యావరణం, జలవాయు మార్పు విషయం మానవత్వ కోసం ఒక ఆదర్శ చిహ్నంగా ఉన్నాయి. ఇందులో మనం చూసే ప్రగతి, ఆకస్మిక కలిగిన ప్రాకృతిక ఆపదలు, జనభావాలు, వికృతులు, ప్రదూషణ, వాతావరణ మార్పులు సంకేతాలు మనం ప్రస్తావించాల్సిన పాఠాలున్నాయి. జలవాయు మార్పు ఒక సమస్య అనగా మన సమాజంలో ఉన్నదని అనుమానించబడుతుంది. పర్యావరణం, జలవాయు మార్పు సమస్యలు భూమి, నీటి, గాలి, వాతావరణాన్ని అనేక విధాలుగా ప్రభావించేవి. ప్రకృతికి వాతావరణ సంరక్షణ ఆదర్శమైన విధానాలు ఉండవు. ఆయా సమస్యలకు కారణాలను గుర్తు చేస్తాయి. వాతావరణంలో మనకు ఉన్న ప్రదూషణం మానవత్వం, ప్రాణుల ఆరోగ్యాన్ని హాని చేస్తుంది. వాతావరణ ప్రదూషణం, గ్లోబల్ వాయిడ్ స్ప్రింగ్, జలవాయు మార్పు, నీటి వాడకం, అవన్నీ ఉత్తర క్రియావలంబన ప్రయత్నాలను అడ్డుకుంది. పర్యావరణ సంరక్షణ మానవత్వం, ప్రాణుల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న భూతంపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వెల్లడించిన ఒక నివేదిక ఆందోళనకరంగా ఉంది. 100 ఏళ్లకోసారి సముద్ర మట్టాలు పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమయ్యే ఏటా సంభవిస్తాయని హెచ్చరించింది. అంతేకాదు, సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దం అంతా కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలకు చేరితే తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం, ఆరోగ్యంపై పెను ప్రభావం తప్పదని హెచ్చరిస్తుంది. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి 10 ఏళ్లకోసారి సంభవిస్తాయని అధ్యయనకర్తలు వివరించారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకు ముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మార్కును దాటే ప్రమాదం ఉంది. భూతాపం తగ్గడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది అని హెచ్చరించారు. భూతాపంపై నివేదికను మానవాళికి రుధిర సంకేతంగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. సమస్త జీవరాశులు ప్రకృతి ప్రసాదించిన ఆవాసాలు తీవ్ర విపత్తులను ఎదుర్కొంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేదో మామూలు నివేదిక కాదండి. ఇందులో 234 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 3000కు పైగా ఉన్న పేజీల రిపోర్ట్ వీళ్లు ఈ నివేదికలో ఉంచారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల భారత్ వంటి దేశాల్లో వడగాల్పులు అధికమవుతాయి. ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. కార్బన్ ఉద్గారాలు పెరిగి గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. మిగతా వాటితో పోలిస్తే మన హిందూ మహాసముద్రం త్వరగా ఎక్కువ వేడెక్కుతుంది. వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. 21వ శతాబ్దం చివరి నాటికి భారత్ లో వానాకాలం సుదీర్ఘంగా ఉంటుంది. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి తేమ కోల్పోయి

0: కరువు పరిస్థితులు అధికమవుతాయని ఈ పరిశోధనలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతుందని, తత్ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని, ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, వేడిగాలులు, కరువు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు అధికమవుతాయని, ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా భీకరంగా సంభవించే ముప్పుందని హెచ్చరించాయి. మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టాలు పెరిగి ఆక్సిజన్ స్థాయిలు తగ్గి అవి మరింతగా ఆమ్లీకరణ చెందుతాయి. ఇదే జరిగితే వందల వేల సంవత్సరాల పాటు కోలుకోలేని నష్టం జరిగినట్టే. ఈ శతాబ్దం మధ్యకాలానికి సముద్ర మట్టాలు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. భూమి యొక్క వాతావరణం యొక్క ఉష్ణోగ్రత వేగంగా పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ప్రజలు శిలాజ ఇంధనాలను కాల్చివేస్తున్నారు. అది ఎక్కువ గ్రీన్ హౌస్ ను ఉత్పత్తి చేస్తుంది. మానవ శక్తి లేకుండా భూమి ఇప్పటికే వివిధ మార్గాల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదలకు మానవులు ఎక్కువ బాధ్యత వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వర్షపాత నమూనాల్లో మార్పులకు కారణమవుతుంది. కొన్నిసార్లు గ్లోబల్ వార్మింగ్ కారణంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో ఋతువులు ఎక్కువ కాలం ఉంటాయి. మనం గ్రీన్ హౌస్ వాయువులను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయకూడదు. మన భూమిని మనం కాపాడుకోవాలి. భూమిపై అంతకంతకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రపంచం వేగంగా స్పందించాలి. కానీ ప్రపంచం అంటే మరెవరో కాదు, మనమే. మానవుడు గ్లోబల్ వార్మింగ్ ఎలా తగ్గించగలడు అంటారా? భూతాపం తగ్గించడం మన వల్లే సాధ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్. సింపుల్ గా కొన్ని పద్ధతులు చెప్పేస్తాను, ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో పాటించేయండి. తక్షణం చేయండి లేదా వెనుముప్పు ఎదుర్కోండి. భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ పర్యావరణవేత్తలు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కారుచిచ్చు, వరదల లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. భూమి ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరుకోకుండా ఉండాలంటే ప్రపంచంలో అందరూ ఎక్కువ కాలం పాటు ఉండే మార్పులు ఇప్పటి నుండే చేయడం చాలా ముఖ్యం. భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా దాన్ని వేగంగా అదుపు చేయడంలో పౌరులు, వినియోగదారులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. చాలా మటుకు మనం వాహనాలు ఉపయోగించకుండా సైకిల్ లేదా నడిచి వెళ్లడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఫిట్ గా ఉండొచ్చు, దాంతోపాటు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించవచ్చు. నగరాల్లో ఎక్కడికి ఎలా వెళ్లినా అనే దారులు మనమే ఎంచుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఉపయోగించవచ్చు. మీరు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించండి. వ్యాపార పర్యటనలు రద్దు చేసుకోవడానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండండి. దానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పనులు చేసుకోండి. విద్యుత్ ఆదా చేయండి. చల్లబడ్డానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్ ఆదా అవుతుంది. చలికాలాల్లో ఇంట్లో వేడిని కోల్పోకుండా మీ పైకప్పుకి ఫైబర్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో మరింత రక్షణ కల్పించండి. దానివల్ల విద్యుత్ ఉపకరణాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఏమైనా విద్యుత్ పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయడం, ప్లగ్ నుంచి తీసేయండి. ఇవి మీకు చిన్న చిన్న మార్పులుగానే కనిపించవచ్చు, కానీ విద్యుత్ ఆదాకు ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈసారి మీరు బయట ఏదైనా విద్యుత్ పరికరం కొంటున్నప్పుడు దాని ఎనర్జీ ఎఫిషియన్సీ చెక్ చేయండి. కొన్ని అవసరాల కోసం మీరు సోలార్ వాటర్ హీటర్, సోలార్ గీజర్ లాంటివి యూజ్ చేయండి. ఒక స్థిరమైన జీవితం గడిపేలా అందరూ కలిసి చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలి. పంటల పద్ధతులు, విద్యుత్ ఆధార చిట్కాలు, రీసైకిల్ ప్రయోజనాలు లాంటి అందరికీ తెలిసేలా షేర్ నెట్వర్క్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు పాటిస్తే అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది, అభివృద్ధి స్థిరంగా ఉండేలా చేస్తుంది. భూతాపం తగ్గించడానికి రాబోతున్న తరాలకు మెరుగైన సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి సహాయం అవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్సర్వేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెన్నెలా. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522.
2: మీరు ఇంతవరకు తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.
3: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి

0: వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెడ్స్ పై ప్రసారం.
4: బహుజన హితాయ బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మీరు వినబోయే అంశాలు నామిని సుబ్రహ్మణ్యం గారి కథలలో బాలల జీవిత చిత్రణ గురించి డాక్టర్ ఎస్ మాధవీలత గారి ప్రసంగం, అనంతరం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం గురించి కొన్ని వివరాలు మీరు వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: స్త్రీల కార్యక్రమంలో ముందుగా వినండి నామిని సుబ్రహ్మణ్యం గారి కథలలో బాలల జీవిత చిత్రణ గురించి డాక్టర్ ఎస్ మాధవీలత గారి ప్రసంగం.
2: నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి కథల్లో బాలల జీవిత చిత్రణ. ఆధునిక తెలుగు సాహిత్యంలో బాల సాహిత్యానికి ఒక ప్రత్యేకత ఉంది. బాలలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని కలిగించే సృజనాత్మక రచనలు, గేయాలు, కథలు, నవలలు, నాటికలు మొదలైన ప్రక్రియల రూపంలో బాల సాహిత్యం రూపుదిద్దుకుంది. ఉన్నతమైన సాహిత్య సౌధాన్ని అధిరోహించడానికి బాల సాహిత్యం ప్రథమ సోపానం. స్వచ్ఛమైన తేట తెలుగు మాటలతో హాయిగా సాగిపోయే బాల సాహిత్యం మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది. బాల సాహిత్యం అనగానే మనకు బాలల మనోవికాసానికి దోహదపడే రచనలు, ఆలోచింపజేసే రచనలు, ఆనందదాయకమైన రచనలే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. కాని మారుతున్న కాలంలో సాహిత్యం కూడా రకరకాలుగా మార్పులకు లోనవుతూ ఉంది. నేటి రచయితలు బాలల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని కథలు, గేయాలు, నవలలు, నాటికలు రాస్తున్నారు. మానవ జీవన గమనంలో అద్భుతమైంది బాల్యదశ. ఆ దశలోనే వారి జీవితానికి ఒక పునాది ఏర్పడుతుంది. పిల్లల్ని శ్రీశ్రీ ఏమీ ఎరుగని పువ్వుల్లారా అని సంబోధించి వారి మనసుల స్వచ్ఛతను తెలియజేశారు. అలాగే మీదే మీదే సమస్త విశ్వం, మీరే లోకపు భాగ్య విధాతలు అంటూ పిల్లల్ని ప్రపంచ నిర్మాతలుగా కొనియాడారు. జాతిపిత గాంధీజీ జాతికి జీవనాడి పిల్లలు అన్నారు. జీవితం సంఘటనల మయం. పిల్లలకు బాల్య జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు అద్భుతంగా ఆలోచనలు రేకెత్తించి ఆశలు నింపే విధంగా ఉంటే మరికొన్ని జీవితాన్ని అతలాకుతలం చేసి ఆవేదనను నింపి నిరాశ నిస్పృహలకు గురిచేసేవిగా ఉంటాయి. అందంగా, అమాయకంగా, కోటి ఆశలతో కొనసాగాల్సిన బాల్యం సమాజంలోని ఆర్థిక అసమానతలు, పేదరికం, అనారోగ్యం, అవిద్య,

దండన లాంటి కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల్ని పిల్లలు ఎదుర్కొంటున్నారు. వాటిని రచయితలు తమ కథల్లో చిత్రించడం జరిగింది. నామిరి సుబ్రహ్మణ్యం నాయుడు గారి మిట్టూరోడి పుస్తకంలో పచ్చనాకు సాక్షిగా 1985లో, పాల పొదుగు 1985 సంవత్సరం, సిన్నప్ప కథలు 1987 సంవత్సరం, మునికన్నడి సేద్యం 1988 సంవత్సరంలో, మిట్టూరోడి కథల్ని 1990 సంవత్సరంలో రాశారు. నామిని కథల్లో బతుకు సత్యాన్ని ఆవిష్కరించే కథలు చాలా ఉన్నాయి. పిల్లల జీవితాన్ని, వారి మనస్తత్వాన్ని, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను తన కథల్లో చాలా చక్కగా చిత్రించారు. నామిని సుబ్రహ్మణ్యం కథల్లో పిల్లల జీవిత చిత్రణ. పేదరికంలో మగ్గుతున్న బాలల జీవితం. కట్టె ఇస్కూల్లో మనసు బంకచేనులో అనే కథలో స్కూలు పక్కనే బంకచేను ఉంది. అందులో చింత చెట్లున్నాయి. పిల్లలు చింతకాయల కోసం చిటికను వేలు చూపెట్టి చేనులోకి వెళ్ళి చింతకాయలు ఏరి గెనిసిగెడ్డలు ఆయనకిచ్చి గెనిసిగెడ్డలు తీసుకునేవారు. గాలి కొట్టినప్పుడల్లా చింతకాయలు రాలుతాయేమోనని నామిని మాటిమాటికి వేలు చూపిస్తా ఉంటే ఆ అవసరం నిజమో కాదో తేల్చుకురమ్మని లీడర్ని పంపి అసలు విషయం తెలుసుకుని కానుగ బెత్తంతో వాయించేవాడు అయ్యూరు. ఒకరోజు వాళ్ళమ్మ 4 ఇడ్డెన్లు వండి పెట్టేసరికి ఆ బంకచేను లేకి వెళ్లబుద్ది కాలేదని చెబుతుంటే కడుపు నిండా తిండి దొరికితే పిల్లలు సంతోషంగా ఉంటారని అర్థమవుతుంది. ఇదంతా కడుపులో మంట అనే కథలో పిల్లవాడు అమ్మా కడుపులో ఎండ కాసినట్టుగా ఉండాదమ్మా అంటే ఆ తల్లి నాకెందుకు 3 బిడ్డల్నిచ్చినావు, నేను నీ గుడికొచ్చి వరపడినానా అంటూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ బిడ్డల ఆకలి తీర్చలేకపోతున్నందుకు చాలా బాధపడుతుంది. ఊపిరిపోయిన ఊదోడు కథలో పిల్లవాడు తిండికి కరువై మట్టి తింటూ ఉబ్బిపోయి ఉంటాడు. తన తోటి పిల్లల్లాగా అందంగా ఉండాలని తన తల్లిని కోడిగుడ్లు, పాలు, పండ్లు తెచ్చివ్వమని అడుగుతాడు. ఒకరోజు పిల్లవాడికి జ్వరం వచ్చి 8 ఇడ్లీలు తెచ్చివ్వమని అడుగుతాడు. అప్పుడు కూడా ఆ తల్లి చద్దన్నం పెడుతుంది. మరుసటి రోజే చనిపోతాడు. తన స్నేహితుడికి కల్లో కనిపించి, చూడరా మా అమ్మ జ్వరం వచ్చినా నాకు చద్దన్నం పెట్టింది, నేను ఇడ్లీలు తినుంటే బతికి ఉండేవాణ్ణి కదరా అని మొరపెట్టుకుంటాడు. ఈ కథల్లో అధిక సంతానం, కఠినమైన పేదరికం వల్ల పిల్లలు కనీస అవసరాలకు కూడా నోచుకోక చివరకు చనిపోతున్నారు. పిల్లలకు పౌష్టిక ఆహారం అందించగలిగితే వారు ఆరోగ్యంగా జీవించేవారు. ప్రభుత్వం ఉచితంగా బియ్యం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మంచి ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నది. అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం పాలైన బాలల జీవితం. థూ, ఈ బతుకు బతకాల్నా అనే కథలో ఒక పిల్లవాడి తండ్రికి జ్వరం వస్తుంది. పెంకులో మట్టి వేసుకుని ఉమ్మిని ఊస్తూ ఉంటాడు. ఉమ్మిపై ఈగలు వాలడం, ఇంట్లోనే ఉమ్మిని ఊసుకోవడం వల్ల సులభంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. బండెడు కష్టం చేసిన కథలో పిల్లలందరికీ విపరీతమైన జ్వరాలు, విరేచనాలవ్వడం, పశువులు కూడా చనిపోవడం జరుగుతుంది. చుట్టూ అపరిశుభ్రంగా ఉండడం వల్ల చిన్న వయసులోనే పిల్లలు అనారోగ్యం పాలై చనిపోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పిల్లల్ని పరిశుభ్రమైన వాతావరణంలో పెంచాలి. విద్యకు దూరంగా, బతుకు భారంగా బాలికల జీవితం. రామ భజన సేయరా, ఆడపిల్లతో పని ఏమిరా అనే కథలో ఎలిమెంటరీ స్కూల్ చదువు అయిపోగానే హైస్కూల్ వెళ్లాలనుకుంటారు అమ్మాయిలు. కానీ వారి తల్లులు ఇంగ సదివింది సాల్లే, ఆడది ఎంత చదువు చదివినా చట్లు తోమాల్సిందే గదా అంటూ చదువు ఆపేసినారు. అమ్మాయిని చదివిస్తే లాభం లేదు, అదే అబ్బాయిని చదివిస్తే మనకు ఆసరాగా ఉంటాడు, కట్న కానుకలు అధికంగా ఇస్తారు కదా అని అనుకుంటారు. ఆచారాల పేరుతో ఆడపిల్లల ఆశల్ని బాల్యంలోనే తుంచేస్తున్నారు. తల్లిదండ్రుల ఆలోచన విధానం మారి అమ్మాయిలను చక్కగా చదివించగలిగితే అబ్బాయిల కన్నా అమ్మాయిలే చక్కగా చదువుకొని తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉంటారు. బాల్యంలో లైంగిక వేధింపులకు గురయ్యే బాలికల జీవితం. లబలబా నోరు కొట్టుకోన అనే కథలో జయకు నిండా 10 సంవత్సరాల వయసు కూడా లేదు. అందంగా బొద్దుగా ఉండేది. ఆమె తల్లిదండ్రులు జయను ఎనుముల్ని మేపే పనిలో పెట్టారు. ఎనుముల్ని మేపడానికి పొలానికి వెళ్లినప్పుడు ఒక ముసలివాడు జయను పట్టుకుని

0: కాళ్లసందున అదిమిపెట్టి ఎదమీద చేతులేసి ఊపిరి సలపకుండా నలుపుతూ జయ లబలబా నోరు కొట్టుకుంటున్నా. నోటికి ఎంత మాట వస్తే అంత మాటలన్నా వాడు విడిచిపెట్టలేదు. ఇలా చిన్నపిల్లలపై శారీరక హింసకు పాల్పడే వారి పట్ల ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని శిక్షించాలి. అంతేకాకుండా ఆడపిల్లలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి. కరాటే లాంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుని వారికి సమస్య ఎదురైనప్పుడు వారిని వారే సంరక్షించుకోగలుగుతారు. శారీరక దండనకు గురయ్యే పిల్లల జీవితం. మా నవ్వులోడి దుఃఖం కథలో నాగరాజ అనే పిల్లవాడు ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాడు. ఆ స్కూల్ టీచర్ ఆ పిల్లవాడిని వెదురుబెత్తంతో చావగొట్టేవాడు. ఆ పిల్లవాడు భయంతో, సార్ సార్ ఇంక కొట్టొద్దు సార్, సార్ నిజం చెప్తా ఉన్నాను సార్, మళ్ళా చెప్పలేదని అనుకునేవు సార్, అగ్గో ఇంకగాన కొడితే ఉచ్చపోసేస్తాను సార్ అని బతిమలాడుతున్నా కొడుతూనే ఉండేవాడు. ఆ పిల్లవాడు అల్లరి చేసినా తలగరితో మాత్రం అందరికన్నా తెలివిగా ఉండేవాడు. కుటుంబంలో తల్లిదండ్రులు, తరగతి గదిలో ఉపాధ్యాయులు పిల్లల పట్ల స్నేహభావం కలిగి ఉండాలి. వారిని తీవ్రంగా దండించరాదు. అలా చేస్తే వారు శారీరకంగా మానసికంగా దెబ్బతిని వారి ఎదుగుదల ప్రమాదంలో పడే పరిస్థితిలో ఉంటుంది.
1: ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో మీరు ఇంతవరకు నామిని సుబ్రహ్మణ్యం గారి కథలలో బాలల జీవిత చిత్రణ గురించి డాక్టర్ ఎస్ మాధవీలత గారి ప్రసంగం మీరు విన్నారు.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం గురించి కొన్ని వివరాలు. పెరుగుతున్న దశలో పిల్లలందరూ మన తాతయ్య బామ్మల దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. వారు జీవితాన్ని మార్చే ఎన్నో పాఠాలను నేర్పిస్తారు. వయసు పెరిగే కొద్దీ జీవిత ప్రయాణంలో తిరిగి లేకుండా పోయి అదే పెద్దల ఉనికిని పట్టించుకోకుండా ఉంటారు. క్రమంగా పెద్దలు భారంగా మారడం అసాధారణమేమీ కాదు. తాము చిన్నగా ఉన్నప్పుడు తమ అవసరాలను తీర్చింది వీరేనన్న విషయాన్ని యువతరం మర్చిపోతున్నారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలు వృద్ధాప్యానికి దారితీస్తాయి. శారీరక, మానసిక సామర్థ్యం క్రమంగా క్షీణించడానికి కారణమవుతుంది. ఇది వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది, చివరికి మరణానికి దారితీస్తుంది. ఈ మార్పులు ఒకే సరళ రేఖలో కానీ స్థిరంగా కానీ ఉండవు. అవి ఒక వ్యక్తి వయసుతో కేవలం అస్పష్టంగా మాత్రమే సంబంధం కలిగి ఉంటాయి. పెద్దలను దుర్భాషలాడడం అనే మరో సమస్య కూడా తలెత్తుతుంది. ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవాన్ని అంటే వృద్ధుల దుర్వినియోగ నివారణ అంతర్జాతీయ నెట్వర్క్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, ఐక్యరాజ్య సమితి UN సంయుక్తంగా ప్రారంభించాయి. దీనిని 2006 మొదలుపెట్టి ప్రతి సంవత్సరం జూన్ పదిహేనవ తారీఖున పాటిస్తారు. ఈ దినోత్సవాన్ని పాటించడం ద్వారా వృద్ధులపై జరిగే దుర్వినియోగం అంటే వేధింపులు, నిర్లక్ష్యం గురించి మనందరికీ మంచి అవగాహన కల్పించవచ్చు. అలాగే ఈ నిర్లక్ష్యం దుర్వినియోగానికి దారితీసే కారకాలు, ప్రక్రియల గురించి చైతన్యం పెంచవచ్చు. వృద్ధులపై వేధింపులు అనేవి వయో వివక్ష, అసమానతల యొక్క అత్యంత దారుణమైన రూపాలలో ఒకటి. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వృద్ధులపై జరిగే వేధింపుల నివారణకు సరైన గుర్తింపు లేదా స్పందన ఉండదు. ఇది అనేక విధాలుగా వ్యక్తమవుతుంది. స్వీయ నిర్లక్ష్యం,

శారీరక హింస, ఇతరులచే నిర్లక్ష్యం, ఆర్థిక దుర్వినియోగం, మానసిక హింస, వారిని విడిచిపెట్టడం, బలవంతపు ఒంటరితనం, లైంగిక వేధింపులు కూడా ఇందులో ఉంటాయి. ఒక బలహీనమైన వ్యక్తి యొక్క వనరులను దోచుకోవాలనే ఉద్దేశంతో హింసకు పాల్పడేవారు అంటే భార్య లేదా భర్త, భాగస్వామి, బంధువు, స్నేహితులు, పొరుగువారు, స్వచ్ఛంద కార్యకర్తలు, జీతభత్యాలు తీసుకునే ఉద్యోగి, వైద్యులు, న్యాయవాది లేదా ఇతర వ్యక్తి అయినా కావచ్చు. బంధువులలో వయోజన పిల్లలు, వారి భార్య లేదా భర్త లేదా భాగస్వామ్యులు, వారి సంతానం, ఇతర విస్తృత కుటుంబ సభ్యులు ఉంటారు. ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రతి 6 వృద్ధులలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక రకమైన వేధింపులకు గురవుతున్నారని నివేదిస్తుంది. ప్రతి సంవత్సరం సమాజంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. రాబోయే 10 ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. వృద్ధుల సంఖ్య పెరగడంతో వారిపై వేధింపుల రేటు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. దీర్ఘాయువు

0: परंपरा को एक साथ जोड़ते हुए योग को एक व्यापक राष्ट्रीय उत्सव का स्वरूप प्रदान करेगी।
1: आयुष मंत्री अवदत् यत् अंतरराष्ट्रीय योग दिवसस्य मुख्य समारोहात् पूर्वं गतदिने विशेष योग कार्यक्रमस्य साक्षात् प्रसारणे योग सत्रे 4,00,000 जनैः प्रतिभागं विधाय गिनीज वर्ल्ड रिकॉर्ड इति विश्व कीर्तिमानं संरचितम्। अवधेयं यत् अस्मिन् वर्षे अंतरराष्ट्रीय योग दिवसस्य विषयः स्वस्थ जीवनाय योगः वर्तते। फ्रांस देशस्य एवियन नगर इति नगरम अद्य रात्रौ आरभमाणस्य 50-50 G7 सम्मेलनस्य आतिथ्यं कर्तुं सज्जम् अस्ति। अमेरिका ईरान देशयोः 70-100 दिवसीय युद्धस्य समाप्तये संधेः निर्धारणेन एषा सभा महत्वपूर्णेन सकारात्मकेन विकासेन सह अवलोक्यते। फ्रांस देशस्य राष्ट्रपतिः एमैनुअल मैक्रों G7 देशानां नेतृणां औपचारिक रूपेण स्वागतं करिष्यति। भारतं ब्राजील दक्षिण कोरिया केन्या मिश्र देशः च सहभागित्वेन शिखर सम्मेलने आमन्त्रिताः सन्ति। प्रधानमंत्री नरेन्द्र मोदी शिखर सम्मेलने भागं ग्रहीतुं श्वः एवियन नगरं गमिष्यति। उत्तर प्रदेशस्य जेवर क्षेत्रे नोएडा अंतरराष्ट्रीय विमानस्थानकं वाणिज्यिक रूपेण आरब्धम्। अद्य आरभ्य तत्र विमानानां संचालनम् अभवत्। एतत् हि देशस्य नागर विमान क्षेत्रे महत्वपूर्णं सोपानं निर्दिशति। उद्घाटन समारोहं संबोधयन् केन्द्रीय नागर विमानन मंत्री के राम मोहन नायडू अवदत् यत् विमानस्थानकस्य प्रथम चरणे प्रतिवर्षं 1.2 कोटि यात्रिणां यात्रानुमानं वर्तते। अनन्तरं प्रतिवर्षं 7 कोट्यधिक यात्रिणां यात्रानुमानं भविष्यति। सः अवदत् यत् एतत् विमानस्थानकं राष्ट्रीय सेवायाः अन्ताराष्ट्रीय विमानसेवायाः च परिचालनस्य केन्द्ररूपेण कार्यं करिष्यति। विमानस्थानकस्य कृते स्वभूमिं दत्तवतां 70-100 कृषकाणां समूह जेवरक्षेत्रस्य विधायकस्य धीरेन्द्रसिंहस्य नेतृत्वे अन्यैः च साकं जेवर विमानस्थानकात् लखनऊ नगरं प्रति प्रथम वाणिज्यिक विमाने यात्रां कृतवन्तः। ऋतुविज्ञान विभागेन देशस्य पूर्वोत्तर भागे उपहिमालयीय क्षेत्रे पश्चिम बंगाले च श्वः यावत् प्रबलवृष्टेः अनुमानं प्रकटितम्। ऋतुविज्ञान विभागेन राजस्थाने पूर्वीय उत्तर प्रदेशे ओडिशायां मध्यप्रदेशे च झंझावातस्य नारंगवर्णीया संचेतना प्रसारिता। अपि च उक्तं यत् दक्षिण पश्चिम प्रावेट प्रभावाय स्थितिः अनुकूला वर्तते। एषमः फीफा विश्वचषक स्पर्धायां स्वीडन देशः अद्य मेक्सिको देशस्य मोंटेरे क्रीडांगणे स्वस्य ग्रुप एफ क्रीडायां ट्यूनेशिया देशं 5 अंकान्तरालेन पराजयत्। स्वीडन देशः द्वितीयार्धे प्रबलं प्रदर्शनं कृत्वा विश्वसनीयं विजयं प्राप्नोत्। अनेन विजयेन स्वीडन देशः स्वस्य विश्वकपस्य अभियानस्य प्रबलं आरम्भम् अकरोत् इति वार्ताः।
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు।
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది। గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు। ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను। కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు। శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్।
4: ముఖాన మొటిమల
5: సై బాల్
4: గజ్జా బబలా
5: సై బాల్
4: నడుగుల కామరా
5: సై బాల్
4: బుర్రద పుల్ల
5: సై బాల్
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్।
7: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
8: చిక్కుకున్నాడు।
9: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది।
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి।
2: ఇప్పుడు విందాం కేరాఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం। సమాధానాలు ఇస్తున్నవారు శ్రీమతి జే నిర్మలా।

0: టెలిగ్రాఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు బాగున్నారా? ఈనాటి కార్యక్రమానికి, ఈనాటి కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి శ్రోతలు చాలా చక్కగా లెటర్స్ రాశారు, చాలా సంతోషంగా ఉంది. మరి వారి లెటర్స్, వారు ఏమి రాశారో మరి తెలుసుకొని వారికి సమాధానం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కానీ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఎప్పటిలాగే మరి ఆరోగ్య సూత్రాలు తెలుసుకుందాం. రాజేష్, మరి ఆరోగ్య సూత్రాలు చెప్తావా?
1: ఓకే మేడం. మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది, అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం ఎంతో ఉత్తమమైంది. తరువాత మనం ఇంటికి వెళ్ళిన వెంటనే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా హ్యాండ్ వాష్తో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
0: మంచిది రాజేష్, చాలా చక్కగా తెలియజేశారు. ఇక మరి శ్రోతల ఉత్తరాలకి మనం సమాధానాలు ఇచ్చే సమయం వచ్చింది, సమాధానాలు చెప్పుకుందాం.
1: అలాగే మేడం.
0: మంజుల, మరి ఈరోజు లెటర్స్ చదువుతావా?
2: మేడం, ఈ ఉత్తరం మాదరపాకం వినాయక్ నగర్ నుంచి ఉమాపతి, పూర్ణిమ, ఢిల్లీబాయ్, తులసి, మేఘశ్రీ, మిత్ర, కుమార్, పుష్పలత, జోయిత్ సాయి, గీతన్ సాయి రాస్తున్నారు. తిరుపతి ప్రసారం చేసే చిత్రలేఖ సినిమా పాటల కార్యక్రమానికి మా హృదయపూర్వక వందనాలు. మీ ప్రసారములు అన్నీ వింటున్నాము, మాకు ఫోన్ లైన్ దొరకడం లేదు, కావున మా ఉత్తరం చదవండి అంటూ మాదరపాకం వినాయక్ నగర్ నుంచి ఉమాపతి, పూర్ణిమ, ఢిల్లీబాబు, తులసి, మేఘశ్రీ, మిత్ర, కుమార్, పుష్పలత, జోయిత్ సాయి, గీతన్ సాయి రాశారు మేడం.
0: అవునండి, చాలామంది మీరన్నట్టుగానే ఇదే ప్రశ్న మేము వింటూ ఉన్నాం, హలో ఆకాశవాణిలో ఫోన్ దొరకడం లేదు అన్నమాట. అందుకే మీరు హలో ఆకాశవాణికి ఫోన్ దొరకనప్పుడు మీరు ఒక పని చేయండి, మీకోసం మేము విసులుబాటుగా ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫోన్ ఇన్ లైవ్ రికార్డ్ కార్యక్రమం పెట్టాం. ఇక్కడ ఫోన్ చేసి శ్రోతలు మేము చెప్పే నెంబర్లకు మీరు ఫోన్ చేసి మీకు కావాల్సిన పాట అడిగి మీ అభిప్రాయాలు చెప్తే దాన్ని రికార్డ్ చేసి ప్రతి వారం శుక్రవారం రోజు రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో మీ కార్యక్రమం అంటే మీ వాయిస్ రేడియోలో వెళుతుంది, మీరేం మాట్లాడారు, మీ కాల్తో పాటు మీరు కోరిన పాట కూడా మేము ప్రసారం చేస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. మరి కాల్ దొరకలేదు అన్నది మాత్రం మరి ఎవరి చేతిలో ఉండదు, వారు చేసే అంటే ఎవరి కష్టమే వాళ్ళకి విజయం ఇస్తుందంట. అలా వాళ్ళు ఎంత కష్టపడతారో ఏమో కానీ లైన్ దొరుకుతుంది. మాదరపాకం నుంచి మరి ఉమాపతి, పూర్ణిమ మీకందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీరు ఇలా మరి మీకేదైతే బాధ ఉందో, మీరేమైతే కోరుకుంటున్నారో అవి ఇలా మమ్మల్ని అడిగితే మేము కరెక్ట్గా మీకు సమాధానం చెప్తాం.
2: మేడం, ఈ ఉత్తరం ఏలూరు నుంచి ఆర్ రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా రాస్తున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. ప్రతిరోజు చక్కటి కార్యక్రమాలు రూపకల్పన చేసి అందిస్తున్న నిర్వాహకులకు మా వందనాలు అందజేసుకుంటూ 21 మే గురువారం ప్రపంచ తేయాకు దినోత్సవం సందర్భంగా సాయంత్రం ప్రసారమైన వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో టీ పానీయం గురించి, ఈ టీ పానీయం మొదటిసారిగా చైనాలో 15వ శతాబ్దంలో తయారు చేశారని, టీ వలన కలిగే ప్రయోజనాలను, టీలలోని రకాల గురించి, ఈ టీ మన దేశానికి ఏ విధంగా వచ్చిందో, ఇంకా తేయాకు కథ విని ఆశ్చర్యపోయాం. కార్యక్రమాన్ని నిర్వహించిన జే నిర్మలా మేడం గారికి కార్యక్రమంలో హే చాయ్ అనే పాట వినిపిస్తే ఇంకా బాగుండేది, ధన్యవాదాలు. ఇదే రోజు సాయంత్రం ప్రసారమైన భక్తి కుసుమాలు శీర్షికన వినిపించిన భక్తిగీతాలు విని భక్తి పారవస్యం చెందాం. కార్యక్రమంలో శ్రీ ఆంజనేయం అనే భక్తిగీతంతో పాటు పలు భక్తిగీతాలు మాకు నచ్చాయి. గాయని గాయకులకు, ఆకాశవాణికి మా ధన్యవాదాలు. 24/5/2026 ఆదివారం సాయంత్రం ప్రసారమైన ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా చక్కటి సమాచారం అందించారు, ధన్యవాదాలు. ఈ శ్రోతలే మరో ఉత్తరంలో 7/6/2026 ఆదివారం భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన భక్తిగీతాలు విని తరించాం. ఉదయం 8:35 ప్రసారమైన బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో చిత్తూరు జిల్లా నల్లుతిప్ప ప్రాథమిక పాఠశాల చిన్నారులు పాల్గొన్న కదంబ కార్యక్రమంలో వినిపించిన పాటలు, పద్యాలు, కథలు విని ఆనందించాం. కార్యక్రమంలో సరస్వతీదేవి మీద భక్తి పాట, కోయిలమ్మ పాట, అబ్బబ్బా జీడిపప్పు మాయమైపోయింది, ఈగల వల్ల ప్రమాదం, గాలివానపై వినిపించిన పాట ఇలా పలు అంశాలు ఆకట్టుకున్నాయి. పాల్గొన్న చిన్నారులకు, నిర్వహించిన స్కూల్ యాజమాన్యానికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు. సాయంత్రం ప్రసారమైన తరిగొండ గీతరవళిలో వినిపించిన భక్తిగీతాలు విని తరించాం. కార్యక్రమంలో గణనాయకుడు వచ్చాను అనే గీతం మాకు మరీ మరీ నచ్చింది. గానం చేసిన గాయనీమణుల

0: కు ఆకాశవాణికి మా ధన్యవాదాలు. ఈ శ్రోతలే, మరో ఉత్తరంలో గత సోమవారం సాయంత్రం ప్రసారమైన కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో శ్రోతలు కార్యక్రమాలపై వెలువిచ్చిన అభిప్రాయాలను ఎంతో చక్కగా చదివి వినిపించిన గాయత్రి మేడం గారికి ఎంతో ప్రేమతో ఆప్యాయతతో జవాబులు అందించిన శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు అందజేసుకుంటున్నాం. 9/6/2026 మంగళవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తిగీతాలు విని తరించాం. వరదగుడి శీర్షికన సినీ హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజును పురస్కరించుకుని వారి జీవిత విశేషాలు అందిస్తూ వారు నటించిన చిత్రాలలోని పాటలు వినిపించి ఆనందింపజేసిన జే నిర్మలా మేడం గారికి మా నమస్తే. సాయంత్రం ప్రసారమైన వనితాలోకం కార్యక్రమంలో పసందైన వంటకాలు శీర్షికన తెల్ల గల్గేరాకుతో చేసే వంటకం, చింతగింజల పౌడర్ ప్లస్ మినప్పప్పుతో చేసే వడలు, బొంబాయి రవ్వతో చేసే కేకు మొదలైన వంటకాల వివరాలను ఒకటికి రెండు సార్లు తెలియజేసిన శ్రీమతి జే నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. వీలుంటే చేసుకుని మీకు రిజల్ట్ అందిస్తాం. 10/6/2026 బుధవారం ఉదయం ప్రసారమైన ఆల్బం శీర్షికన హాస్య బ్రహ్మ శ్రీ ఈవీవి సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి జీవిత విశేషాలు అందిస్తూ వారు సినీ రంగంలో ఎలా, ఎప్పుడు, ఎవరి ద్వారా ప్రవేశించారో వివరాలు అందిస్తూ వారు దర్శకత్వం వహించిన సినిమాల నుండి పాటలు వినిపించిన జే నిర్మలా మేడం గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ ఆర్ రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా ఏలూరు నుంచి రాశారు మేడం.
1: రఘువీర్ సింగ్ గారు, మీరు ఉత్తరం రాశారు, చాలా బాగా రాశారండి. టీ గురించి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో సాయంత్రం 5 గంటలకు స్త్రీల కార్యక్రమంలో విన్నాం, చాలా బాగుంది. టీ పానీయాలు ఎంత మంచివో, దాని ప్రయోజనాలు ఏంటో అనేది. అవును, టీ ఆకు కోసమే ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేశారు. ఆ దినాన్ని మనము తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో టీ తాగని వాళ్ళు లేరు. ఏ ఫంక్షన్ అయినా, ఏ సందర్భం అయినా కూడా ఖచ్చితంగా టీ ఉండాలి. కొంచెం అలసటైనా టీ ఉండాలి. టీ తాగడం అనేది ప్రతి మనిషి ఇప్పుడు అలవాటు చేసుకున్నారు. టీ వల్ల చాలా ప్రయోజనాలు కూడా పొందుకుంటున్నాం. సో మీరు ఈ టీ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం కోసమే ఒక ప్రత్యేకమైన దినాన్ని మనకు అంతర్జాతీయంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ దినాన్ని గురించి ఆకాశవాణిలో మేము తెలియజేస్తూ ఉంటాం. అలా ఏ స్పెషల్ డే గురించి తెలియజేస్తాం. తర్వాత మీకు ఇంకా మా కార్యక్రమాలు, భక్తి పాటలు బాగా నచ్చాయన్నారు. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. సో మీరు ఇలా ఉత్తరం రాస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఇంకొక ఉత్తరం కూడా రాశారు మీరు. మీకు 7 తారీఖున భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలన్నీ కూడా బాగా నచ్చాయన్నారు. అలాగే ఉదయం 8:35కు బాలానందం కార్యక్రమంలో మరి పిల్లలు సమర్పించిన ప్రతి కార్యక్రమం మీకు బాగా నచ్చింది అని చెప్పినారు. వాళ్ళు ఏ పాటలు అయితే పాడారో అవన్నీ కూడా రాశారు. మీకు చాలా థ్యాంక్స్ అండి.
0: మేడం, ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూప రాణి, చరిత్ నందన్, కార్తీక, మోహిత్, సిద్ధార్థ్ భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రాస్తున్నారు. తిరుపతి స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా నమస్కారములు. ఈ వారం కార్యక్రమాలపై మా వాట్సాప్ ఉత్తరాల అభిప్రాయాలు. 7/6 ప్రతి ఉదయంలాగానే సాగిన దేశభక్తి గీతం తేనెల తేటల మాటలతో దేశ ఔన్నత్యానికి ప్రతీక. తర్వాత మాలతీ చందూరు గారి మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం ప్రతిరోజు వింటున్నాము. వినోదాత్మక ప్రదేశాలు, చక్కటి నవలలు, ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలు సేకరించి శ్రోతల మన్ననలు, మెప్పులు అందుకుంటున్న అందరి నేస్తం ఆకాశవాణి. 90 వసంత నినాదాల వెలువగా తిరుపతి వారి విశేష కార్యక్రమాల సేకరణ, పట్టుదల, దీక్షా దక్షతలకు దీటుగా గీటురాయి. మా మాటల కందని అతిశయక్తులు. అలాగే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, సురక్షితమైన ఆహారం తీసుకోవలసిన జాగ్రత్తలు, విశేషాలు తెలుసుకున్నాము. తర్వాత ఉదయరాగంలో వినిపించిన పాటలన్నీ ఉల్లాసభరితం. 10/6 సూక్తి ముక్తావళిలో టి విజయ్ కుమార్ గారి ఉపన్యాసంలో ప్రాచీనుల ఆలోచన, వారి భావాల ఉత్ప్రేరకత, ఉపనిషత్కాదుల మౌలిక ప్రశ్నల సారాంశం గురించి వారు వివరించిన సందేశం, తీరు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారికి మా ధన్యవాదాలు తెలుపగలరు. అలాగే 12/6 వినిపించిన దేశభక్తి గీతం పరికల్పిత చందనం, భరతమాత వందనం, దేశ ప్రేమపై మక్కువతో వినేవారందరి కర్ణానందమే. ఆనందం భవదీయతతో రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, కార్తీక, మోక్షిత్, సిద్ధార్థ్ లింగాల భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ

0: శాస్త్రి నుంచి రాశారు మేడం.
1: రేడియో నాగేశ్వరరావు గారు ఎప్పటిలాగే చాలా చక్కగా మీ అభిప్రాయాలు మాకు తెలియజేశారు, చాలా సంతోషం వేస్తుంది. మీకు మరి దేశభక్తి గీతాలు కూడా ఎంత బాగా నచ్చుతున్నాయో అవి వాటితో పాటు మేము మాలతి చందూర్ గారి మనసులో మనసు ధారావాహిక ప్రతిరోజు వింటున్నాం, అంటే ప్రతి వారం వారం ప్రసారం చేస్తున్నాం కదా, అది మీకు వింటున్నారు. వినోదాత్మకంగా చాలా బాగుంది ఈ నవల, మరి ఆ నవల మీరు ప్రసారం చేశారు మేము చాలా సంతోషపడ్డాం అన్నారు, మీకు ధన్యవాదాలండి. అలాగే 90 వసంతాల నినాదాలు మీకు బాగా నచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత సూక్తి ముక్తావళిలో 10వ తారీఖున విజయ్ కుమార్ గారి ఉపన్యాసంలో ఉన్నటువంటి ఆ భావాల ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా నచ్చాయని మీరు తెలియజేశారు, అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మీరు ఎప్పుడు రాస్తూ ఉండండి. తర్వాత 12వ తారీఖు వినిపించిన దేశభక్తి గీతం మీకు నచ్చినందుకు సంతోషం అండి. రేడియో నాగేశ్వరరావు గారు మళ్ళీ మళ్ళీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: మేడం, ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ కుమార్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్ల వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గత వారం కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమం చాలా బాగుంది. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ధన్యవాదములు. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కవి సమ్మేళనం కార్యక్రమం చాలా బాగుంది. ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీమతి కె విజయ గారితో పరిచయం చాలా బాగుంది. విజయ మేడం గారు చాలా విషయాలు తెలియజేశారు. రేడియోతో అనుబంధం, శ్రోతలకు అభిరుచి మేరకు కార్యక్రమాలు వినిపించాలని చాలా విషయాలు తెలియజేశారు. ఓ బాటసారి కార్యక్రమంలో నెల్లూరు కోట విశేషాలు చాలా చక్కగా వివరించారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారు. చాలా చక్కటి కార్యక్రమం అందించారు, వారికి ధన్యవాదాలు. వేసవిలో పశు పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బి దేవసేన గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారు చాలా చక్కటి కార్యక్రమం అందించారు. మాలాంటి పశు పోషకులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇంత చక్కటి కార్యక్రమం అందించిన తిరుపతి కేంద్రం వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు నేను యూట్యూబ్లో విన్నాను. ప్రతి కార్యక్రమం యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లు యూట్యూబ్ చూస్తుంటారు, అందులో మన ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలు వింటారు. ముఖ్యంగా యువవాణి యువజనుల కార్యక్రమం యూట్యూబ్లో ఉంచండి. నిరుద్యోగులకు కల్పతరువు మన తిరుపతి కేంద్రం అవ్వాలి. పసందైన వంటకాలు కార్యక్రమం మంగళవారం సాయంత్రం 5 గంటలకు, వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో తెల్ల గల్జేరు ఆకుపప్పుతో వంటకం గురించి చాలా చక్కగా వివరిస్తూ ఎంత మోతాదులో ఉప్పు వేయాలి చాలా చక్కగా వివరిస్తూ దాని ఉపయోగాల గురించి చాలా చక్కగా వివరించారు వారికి. అనంతరం వినిపించిన పాట ఓ రంగయ్యో పూల రంగయ్యో పాట చాలా బాగుంది. చింతగింజలు మినప్పప్పుతో వడలు తయారు చేసే విధానం గురించి చాలా చక్కగా తెలిపారు, చాలా బాగుంది. అనంతరం ఓ మేఘమాల పాట చాలా బాగుంది. బొంబాయి రవ్వతో కేక్ తయారు విధానం గురించి చాలా చక్కగా వివరించారు. బొంబాయి రవ్వ కేక్ తయారు చేసింది మా పాప నిత్య సంతోషిని, చాలా చక్కగా తయారు చేసింది. అనంతరం యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడాలోకంలో వారంలో జరిగిన క్రీడల గురించి చాలా చక్కగా వివరించారు. గురువారం ఉదయం 8:35 అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట గాథ పుస్తక పఠనం, చదివిన వారు శ్రీ సుధాకర్ మోహన్ గారు, రచన శ్రీ నాగసూరి వేణుగోపాల్ గారు, చాలా బాగుంది. సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి జె నిర్మల గారు బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యానంతో కూడిన పాటలు చాలా బాగున్నాయి. యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి చాలా చక్కగా వివరించారు. ఏదో ఒక సమయంలో వికసిత భారతం కార్యక్రమం వినిపిస్తున్నారు, చాలా బాగుంది అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్ల వారి కుటుంబ సభ్యులు రాశారు మేడం.
1: కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి మీరు మాకు ఈ యొక్క మెసేజ్ పెట్టారు, మిమ్మల్ని ఎలా అభినందించాలో అర్థం కావడం లేదు. ముఖ్యంగా మీకు మీరు చెప్పారు సార్, కేరాఫ్ ఆకాశవాణి డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు శుభ సాయంత్రం అంటూ మీరు పంపినటువంటి మెసేజ్ బాగా నచ్చింది. ముఖ్యంగా కేరాఫ్ ఆకాశవాణి మీకు చాలా బాగుందన్నారు, ఎందుకంటే మీరు రాస్తున్నటువంటి

0: డికేరా ఆకాశవాణికి మీరు పంపే మెసేజెస్, మీరు రాస్తున్న లెటర్స్ అన్నీ కూడా మాకు కూడా చాలా బాగా నచ్చుతున్నాయండి. మేము చాలా సంతోషపడుతున్నాం. మీరు ఎంత బాగా వింటున్నారు రేడియో, వినేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ విని తిరిగి మాతో మీరు ముచ్చట్లు అంటే మెసేజెస్ ద్వారా కానీ, మరి హలో ఆకాశవాణి ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, లెటర్స్ ద్వారా కానీ మీరు మాతో ముచ్చటించడం మాకు చాలా ఆనందదాయకం అన్నమాట. సో ఇలా చేస్తున్నందుకు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేదు ఆకాశవాణి. అలాగే 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కవి సమ్మేళనం కార్యక్రమం బాగుందన్నారు కదా, మరి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీమతి కె విజయ మేడం మరి మన స్టూడియోస్కి వచ్చి రేడియోతో తనకున్నటువంటి అనుబంధం చాలా బాగా వివరించారు. అలాగే మేము వారిని పిలిచి వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క అనుబంధం రేడియోతో ఎలా ఉన్నింది అన్ని వింటున్నప్పుడు మనకు కూడా చాలా జ్ఞాపకాలు వచ్చుంటాయి కదా. మరి అంతేకాకుండా ఓ బాటసారి కార్యక్రమం కూడా మీకు నచ్చింది, అందుకు చాలా సంతోషిస్తున్నాం. మరి ప్రతి కార్యక్రమం వినండి, ప్రతి కార్యక్రమంలో మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి.
1: మేడం, ఈ ఉత్తరం ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రక్షిత, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి రాస్తున్నారు. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఈ శ్రోతలు రాశారు. 2వ తేదీ మంగళవారం నాడు ఉదయం ప్రసారంలో కొత్త వ్యాఖ్యాత మేడం గారు ఆకాశవాణి 90 వసంతాల గురించి చక్కటి సమాచారం అందించారు. మేడం గారికి ధన్యవాదాలు. అలాగే 8:35 వరదగుడి కార్యక్రమంలో యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి అందించిన కార్యక్రమం బాగుంది. అందులో వినిపించిన పాటలు, మేడం గారి మధురమైన మాటలు చాలా బాగున్నాయి. కొత్త వ్యాఖ్యాత మేడం గారికి మా ధన్యవాదాలు. 3వ తేదీ బుధవారం నాడు రాత్రి 7:15 కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో కె.సి. భానుమూర్తి గారు చీనీ నిమ్మ తోటల్లో అధిక దిగుబడులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఎండాకాలంలో వాటి సస్యరక్షణ చర్యల గురించి రైతు సోదరులకు విలువైన సమాచారం అందించారు. శాస్త్రవేత్త గారికి మా ధన్యవాదాలు అంటూ అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి రాశారు మేడం.
0: 2వ తేదీ మంగళవారం రోజు కొత్త వ్యాఖ్యాతలు. ఆ మేడం మాకు 90 వసంతాల గురించి చక్కటి సమాచారం అందించారు, ధన్యవాదాలు అని తెలియజేశారు కదా. అవునండి, ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు చాలామంది వచ్చేసారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, చక్కటి విశేషాలు అందిస్తున్నారు. మరి మంచి మంచి పాటలు, మంచి మంచిగా మరి మధ్య మధ్యలో చిట్కాలు చెప్పడం అవన్నీ కూడా చేస్తున్నారు, అది చాలా బాగుంది. కాబట్టి ఈ కార్యక్రమం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే 8:35 వరదగుడి కార్యక్రమం కూడా యువ హీరో నిఖిల్ సిద్ధార్థ గురించిన విశేషాలు బాగున్నాయని చెప్పారు. మరి మీకు అందరికీ కూడా మరి కార్యక్రమం విని, ఆశాంతం విని బాగుందని చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఇలాగే వింటూ ఉంటారని ఆశిస్తున్నాను. తర్వాత కొత్త వ్యాఖ్యాతలు బాగా చెప్తున్నారని రాశారు. బుధవారం రోజు 7:15 కిసాన్వాణి కార్యక్రమంలో చీనీ నిమ్మ తోటల్లో అధిక దిగుబడులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు భానుమూర్తి గారు చక్కగా వివరించారు కదా. మరి ఈ కార్యక్రమం మీరు విని మేలు పొందారు, దాంతోపాటు ఆ విషయాలు నందులో ఉన్నటువంటి గొప్ప విషయాలన్నీ కూడా తిరిగి మాకు తెలియచేశారు, మీకు ధన్యవాదాలండి. ఇలా కార్యక్రమం వింటూ ఉండండి, చక్కగా మీ యొక్క వ్యవసాయానికైతేనేమి, మీ యొక్క మానసిక స్థితికైతేనేమి, లేకుంటే మీ పిల్లలకి కావాల్సిన విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే ఆకాశవాణి మీ చేరువలోనే ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు వింటూ ఉండండి, వింటూ ఆనందించండి, సంతోషించండి, ఇంకా ఉత్సాహాన్ని పొందండి. ఓకే
1: మేడం, ఈ ఉత్తరం నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా రాస్తున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి మా యొక్క నమస్కారాలు. ఈరోజు గురువారం 11వ తేదీ ఉదయం 6:00 ఆడరా ఈ దేశం నీదని, తెలివి తేజమే నీదని చక్కని ప్రబోధ గీతంతో ప్రారంభించి 6:10 భక్తిరంజనిలో చక్కటి సాయిబాబా భక్తి గీతాలు, నిన్ను చేరి వెడితే స్వామి మా ఇరుముల ద్వారకామాయి చల్లని ఒడిలో, మేలుకో సాయి మేలుకోవయ్యా, బృందావన సుందర సాయి నీనామే మృదు మధురం సాయి చక్కటి సాయి భక్తి గీతాలు విని తరించాము. అనంతరం సూక్తి ముక్తావళిలో

0: మధురాంతకం అమరావతి గారి ఎన్నో విషయాలు, ఎన్నో విలువైన విషయాలు, స్వచ్ఛమైన ఆహారం గురించి అలాగే ఎన్నో విలువైన విషయాలు తెలుసుకున్నాం. అనంతరం పొలం కబుర్లు కార్యక్రమంలో వ్యవసాయదారులకు ఎన్నో చక్కటి వ్యవసాయ పనులకు సంబంధించి వివరంగా వివరించారు. అనంతరం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు రాంప్రసాద్ బిస్మిల్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన స్వతంత్ర సమర యోధుడు రాంప్రసాద్ బిస్మిల్ జయంతి సందర్భంగా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాం. వ్యాఖ్యాత గారికి మా యొక్క ధన్యవాదాలు. అనంతరం అంతర్జాతీయ ఆటల దినోత్సవం సందర్భంగా వివరించిన తీరు అమోఘం. బోర్ రాకుండా మధ్య మధ్యలో ఈరోజు వచ్చే కార్యక్రమాలపై ప్రోమోలు వినిపిస్తూ శ్రోతలకు ముందుగానే అప్రమత్తం చేస్తుంది మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఈ ప్రోమోలు వింటూ ఉంటే మాకు వివిధ భారతి హైదరాబాద్ కేంద్రం గుర్తుకు వస్తుంది. మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి అన్న ప్రోమో ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో వివరించలేను. నిజంగా ఈ ప్రోమో మా గుండెల్లో ఆకాశవాణి, మా గడపలో ఆకాశవాణి, ఇప్పుడు కూడా ఎప్పటికీ కూడా మా ఇంట్లో రేడియో పలుకుతూనే ఉంటుంది. అనంతరం 7:45 ఉదయరాగంలో చక్కటి కొత్త పాటలు వినిపిస్తూ మయమరపించారు. అలాగే ఆ చిత్రంలోని నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీదే కదా నేస్తం అన్న పాట ఈ కార్యక్రమానికి హైలైట్ అంటే అతిశయోక్తి కాదు. వ్యాఖ్యాత గారు తనదైన శైలిలో చక్కటి వ్యాఖ్యానంలో కార్యక్రమం నిర్వహించినందుకు వ్యాఖ్యాత గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అనంతరం 8:35 ప్రసారం చేస్తున్న పుస్తక పఠనం, పొట్టి శ్రీరాములు గారి పోరాట జీవిత గాథ పూర్తిగా విన్నాము. ఎంతో శ్రమించి ఒక స్క్రిప్ట్ తయారు చేయడం మామూలు విషయం కాదు. ఎంతో ఓపికతో ఇట్టి కార్యక్రమం రూపకల్పన చేసి మాకు అందించినందుకు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ గౌరవనీయులు శ్రీ సుధాకర్ మోహన్ గారికి ఈ సందర్భంగా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటూ నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్ నుంచి రాశారు మేడం.
1: నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా గారు, గోదావరి గుప్తా, కేరాఫ్ ఆకాశవాణి మీకు బాగా నచ్చేందుకు మేము చాలా సంతోషపడుతున్నామండి. తర్వాత అందులో మీరు పొందుపరిచినటువంటి మీ ప్రతి అంశం కూడా చాలా బాగుంది. రోజు ఉదయం 6 ప్రారంభమయ్యే ప్రబోధ గీతం నుంచి మీరు రాస్తున్నారు. మరి ఇలా అంటే మీరు ఎంత బాగా వింటున్నారు రేడియో, మీకు రేడియో అంటే ఎంత ఇష్టమో అన్నది మాకు అర్థమైపోతుంది. చక్కటి వ్యవసాయదారుల కార్యక్రమం, వ్యవసాయ కబుర్లు కూడా వింటున్నారు, ఇవన్నీ వింటాం మాకు సంతోషం. తర్వాత ప్రతిరోజు 7:15 చరిత్రలో ఈరోజు కార్యక్రమాన్ని మేము ప్రసారం చేస్తున్న విషయం అందరికీ తెలుసు. కానీ నాగనాథ గుప్తా గారు మరి ఎంతటి చక్కటి మాటలు చెప్పామో, ఎంతమంది గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అవన్నీ కూడా మాకు టైప్ చేసి పంపించారు. మాకు చాలా గర్వంగా ఉందండి, ఆనందంగా ఉంది. ఇలా మీరు విన్నది స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం ఏమేమి పోరాడారో వారి జన్మదినం పురస్కరించుకొని మేము వాళ్ళ గురించి మీకు చెప్తామన్నమాట. సో అవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మాకు ఈ కేరఫ్ ఆకాశవాణికి మీరు తిరిగి మాకు మీ ఫీడ్బ్యాక్ అంటే మీ యొక్క అభిప్రాయాన్ని మాకు పంపినందుకు చాలా ధన్యవాదాలండి. అంతేకాకుండా అంతర్జాతీయ ఆటల దినోత్సవం అది ఎంత అమోఘమైందో మీరే మాకు తెలుపుతూ ఉన్నారు. వినిపించిన తీరు కూడా చాలా బాగుంది అంటున్నారు, సంతోషం. తర్వాత అన్ని కార్యక్రమాలు ప్రోమోలు మేము ప్రసారం చేస్తాం, ఆ ప్రోమోలు మీకు బాగా నచ్చాయి అంటున్నారు, చూసారా? అది చాలా ఆనందంగా ఉందండి. ఇలాగే ప్రతి కార్యక్రమంపై మీ స్పందన మాకు తెలియజేస్తారని ఆశిస్తూ మరి నాగనాథ గుప్తా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: మరొక మెయిల్ మనకు పంపించారు మేడం. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ మెయిల్ చేశారు. 9/6/2026 మంగళవారం సాయంత్రం 6:30 భక్తి కుసుమాలు విన్నాం. చాలా చాలా బాగుంది, భక్తితో మురిసిపోయాం. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. రానున్న వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి మెరుగైన పద్ధతులను అవలంబించాలి అనే అంశంపై రాస్ కృషి విజ్ఞాన కేంద్రం కరకంబాడి శాస్త్రవేత్త డాక్టర్ టి రామ్కుమార్ గారి ప్రసంగం విన్నాం, చాలా బాగుంది. 11/6/2026 గురువారం రాత్రి 10:30 వినిపించిన ఆ పాత మధురాలు మధురాతి మధురమైన పాటలు వినిపించారు, చాలా చాలా బాగుంది. ఇదే రోజు రాత్రి 11:00 దేశభక్తి గీతాలు వినిపించారు, చాలా బాగుంది అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ మెయిల్ పంపించారు మేడం.
1: శ్యామల, ప్రకాష్, 10 బుధవారం రోజున పల్లెసీమల్లో వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ఎలా అవలంబించాలన్న విషయాన్ని మరి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం వారు కరకంబాడి శాస్త్రవేత్త ఆయన ప్రసంగం చాలా బాగుందండి, మాకు చాలా నచ్చింది అని మీరు తెలియజేశారు, మీకు ధన్యవాదాలండి. తర్వాత మీరు మరొక

0: అంశం కూడా మెన్షన్ చేశారు. భక్తి కుసుమాలు చాలా బాగున్నాయి అన్నారు. మరి నిజంగా ఇక భక్తి కార్యక్రమం నుంచి మా రేడియో వింటున్నారంటే మేమెంతో చాలా మురిసిపోతాం. మరి మీరు కూడా భక్తితో మురిసిపోయామన్నారు కదా. అవునండి, మీరు భక్తితో మురిసిపోయారు. మీకు రేడియో మీద ఉన్న భక్తిని బట్టి మేము మురిసిపోతున్నాం. సో కర్ణాటక నుంచి శ్యామల ప్రకాష్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగా కార్యక్రమాలు వింటూ కార్యక్రమాలపై మీకున్నటువంటి ఆ ప్రేమ అభిమానాన్ని మాకు ఇలా లెటర్స్ రూపంలో, మెయిల్స్ రూపంలో పంపుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది వింటారు కానీ వాళ్ళు ఇంత తిరిగి గుర్తుపెట్టుకొని మెయిల్స్ చేయడం కానీ లెటర్స్ రాయడం కానీ చేయరు. అందరు చేస్తే ఎంత బాగుంటుంది. అందుకే నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, వింటున్న ప్రతి ఒక్కరూ కనీసం వాట్సాప్ ద్వారా మాకు మెసేజ్ చేయండి, ఈ ప్రోగ్రాం చాలా బాగుంది, ఇలాంటి ఈ ప్రోగ్రాం ఇలాగా ఇంకొకలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తారని ఇష్టపడుతున్నాను. ఆ తర్వాత గురువారం రాత్రి 10:30 ప్రసారం చేసిన ఆపాత మధురాలు చాలా బాగున్నాయి అన్నారు. అవునండి, ఆపాత మధురాలు కార్యక్రమం వెతికి వెతికి వేస్తామన్నమాట. సో మీరందరూ కూడా ఆనందంగా విని సంతోషించాలి, ఎంజాయ్ చేయాలని మేము ఇష్టపడతాం. మీరందరూ కూడా ఇలా కార్యక్రమాలు వింటూ భక్తి గీతాల నుంచి, దేశభక్తి గీతాల నుంచి, తర్వాత ప్రతి ప్రోగ్రాం విన్నందుకు చాలా ఆనందం, చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ చివరి మెయిల్ పంపించినటువంటి ఈ శ్యామల ప్రకాష్ గారు కర్ణాటక చిన్న తిరుపతి నుంచి పంపారు. ఇలా మీరెప్పుడూ లెటర్స్ రాస్తూ ఉండండి, ఈ మెయిల్స్ చేస్తూ ఉండండి, మేము వాటికి సమాధానం ఇస్తుంటాం.
1: మేడం, కొన్ని మెయిల్స్ కూడా మనకు వచ్చాయి. కాకినాడ నుంచి విఎన్ రమేష్, వి జయశ్రీ మనకు మెయిల్ పంపించారు. నమస్తే అండి, ఇవాళ 1000 పడగలు ధారావాహిక ప్రసారం చేయలేదు, సీనియర్ సిటిజన్స్ అందరూ ఎదురు చూశారు, కారణం మెసేజ్ ఇవ్వగలరు అంటూ విఎన్ రమేష్, వి జయశ్రీ కాకినాడ నుంచి మెయిల్ పంపించారు మేడం.
0: 1000 పడగలు ధారావాహిక ప్రసారం చేయలేదు అన్నారు. మరి మేము చాలా మంది ఎదురు చూసాము అని చెప్పి రమేష్, జయశ్రీ కాకినాడ నుంచి మెసేజ్ చేశారు. అండి, ఎందుకు మేము ఇవాళ అంటే 1000 పడగలు వేయలేదు అంటే, 1000 పడగలు ఆ రోజు ప్రత్యేక డే ఉంటుందన్నమాట. 90 వసంతాలకి, ఆకాశవాణి 90 వసంతాలకి చివరి రోజు అన్నమాట. అందుకని ఆ రోజు అది వేయకుండా ఆ రోజుకు సంబంధించిన ప్రోగ్రాం వేయడం జరిగింది. తర్వాత ఇదే ప్రోగ్రామ్ని తర్వాత కంటిన్యూ చేస్తాం. ఈ విషయాన్ని మేము మీకు ముందుగా చెప్పుండాల్సింది. మరి ఆ రోజు కూడా చెప్పలేకపోయాము, కానీ మీరు మాత్రం చక్కగా అడిగారు, అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మీకు ఏ క్వశ్చన్ ఉన్నా, ప్రోగ్రాం మీద ఎలాంటి అనుమానం సందేహాలు ఉన్నా కూడా మాకు ఈమెయిల్ ద్వారా మీరు అడుగుతుండండి, మీకు చక్కటి సమాధానం దొరుకుతుంది. ఇక ఆ కార్యక్రమం ఎప్పటికప్పుడు యాజ్ యూజువల్గా మేము ప్రసారం చేస్తూ ఉంటాం. ఇంతవరకు శ్రోతలు తమ అభిప్రాయాలను ఈమెయిల్స్ ద్వారా, లెటర్స్ ద్వారా, అలాగే వాట్సాప్ ద్వారా తెలియజేశారు. మీకు అందరికీ ధన్యవాదాలు. రాజేష్, శ్రోతలకి మరొకసారి ఆరోగ్య సూత్రాలు చెప్తావా?
2: అలాగే మేడం. మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది, అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం ఎంతో ఉత్తమమైంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా సబ్బుతో కానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలా మంచిది.
0: ఓకే, ఆరోగ్య సూత్రాలు విన్నాం కదా. ఇక కార్యక్రమాన్ని ముగించే ముందు మనం ఒకసారి ఈ వాట్సాప్ నెంబర్, మన ఈమెయిల్ ఐడి, మన అడ్రస్ ఒకసారి చెప్పేస్తే రాజేష్.
2: అలాగే మేడం. శ్రోతలు ఉత్తరాల ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేయాలంటే మన అడ్రస్ కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. చిరునామా మరొకసారి చెప్తాను, కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. అలాగే ఈమెయిల్ ద్వారా ఉత్తరాలు రాయాలంటే మా ఈమెయిల్ అడ్రస్ AIRTPTYLETTERS, అంటే లెటర్స్ @gmail.com. మరొకసారి AIRTPTYLETTERS, లెటర్స్ @gmail.com. ఉత్తరాల ద్వారా మీకు రాయడం వీలు కానప్పుడు శ్రోతలు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్ 8772446605. 877-22-46605. ఇవి శ్రోతలు మా చిరునామాకు సంబంధించిన వివరాలు.
0: ఓకేనండి, కార్యక్రమం ఇంతటితో ముగించుకుందాం. వచ్చేవారం మరికొంతమంది శ్రోతలు వారి యొక్క అభిప్రాయాలతో పంపించే లెటర్స్ ద్వారా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: సెలవు, ధన్యవాదాలు.
3: మీరింతవరకు

కేరాఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలను అందించిన కార్యక్రమం మీరు విన్నారు. సమాధానాలను అందించిన వారు శ్రీమతి జె. నిర్మలా.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
2: శ్రోతలు, ఈరోజు రాత్రి 8:15 ప్రసారం కానున్న కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో 12 కేంద్ర ప్రభుత్వ పరిపాలనపై సమీక్ష మీరు వినవచ్చు. ఇందులో సమీక్షకులు ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ ఏ మల్లేశ్వరరావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
4: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 7:05 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: సంబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపునకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకువెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई

0: दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की.
1: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
0: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక వ్యవస్థల అస్థిరతకు కారణమవడమే కాకుండా అనేక దేశాలలో ప్రాణ నష్టానికి దారితీశాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అమలు కావడం ద్వారా ఆ ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాలు పునరుద్దరించబడతాయని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛను, వాణిజ్య భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర సమస్యలపైన కూడా చర్చలు జరిపి ఇరు దేశాలు దీర్ఘకాలికంగా కొనసాగే ఒక శాశ్వత తుది ఒప్పందానికి రావడానికి కూడా భారత్ ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు దేశ నిర్మాణానికి ఎంత సహకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని పేర్కొన్నారు. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో తమ పరిపాలన అంతా సామాన్య పౌరుల జీవన ప్రయాణాలను మెరుగుపరచడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రజలకు సులభంగా అవకాశాలు కల్పించడం, మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ది, పటిష్టమైన ప్రజాసేవలు, అందుబాటులో ధరల్లో వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. దేశంలోని అన్ని చమురు శుద్ది కర్మాగారాలు తగినంత ముడిచమురు నిర్మలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడారు. గత 4 రోజుల్లో 1,84,00,000 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో వస్తున్న దిశ అనే ఎల్ఎన్జీ కార్గో నౌక హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ డబ్ల్యూటీ మారుత్ పోర్టల్ను అభివృద్ది చేశాయి. పవన విద్యుత్ సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ పవన ఇంధన రంగంలో భారతదేశం సాధిస్తున్న శరవేగ వృద్ధిని ప్రముఖంగా ప్రస్తావించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు.
2: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చెయ్యాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయలు ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు.
1: అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రో కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి

మంత్రి కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ టూను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉత్తర్ప్రదేశ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా వారణాసిలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించాయి. అందిన నిఘా సమాచారం ఆధారంగా అధికారులు దాడి చేసి వారణాసిలోని జగత్పూర్లో గల ఒక కొరియర్ సంస్థ గోడౌన్ నుంచి 124 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో రేపు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో జరగనున్న ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయ పరిసర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రాజస్థాన్, తూర్పు ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లలో నేడు బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు మెరుపులు, బలమైన గాలులతో, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది. రాగల 4-5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గత 12 భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక శక్తిగా వ్యవహరించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన ఈ విభాగం ఇప్పుడు పరిపాలన, ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమానికి ఒక బలమైన మూలస్తంభంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశ సేవలో 12 సైన్స్ అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్ ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే సాంకేతికత ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒక అంతర్భాగంగా మారిందని చెప్పారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియోను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిందని వెల్లడించింది. ఉత్తర రైల్వే పరిధిలోని అంబాలా డివిజన్ కోసం 201 కోట్ల రూపాయల కవచ్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వ్యవసాయ పాఠశాల
1: ఈనాటి కార్యక్రమంలో ఆరుతడి పద్ధతిలో వరి సాగుకి సూచనలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మధుకుమార్.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఆరుతడి పద్ధతిలో వరి సాగుకు సూచనలు అనే అంశంపై చర్చిద్దాం. ముఖ్యంగా ఆరుతడి పద్ధతిలో వరి సాగుని ఏరోబిక్ వరి సాగు అని కూడా అంటారు. ఇది ఇటీవల అభివృద్ధి చెందిన ఆధునిక వరి సాగు పద్ధతి. ఇది నీటి కొరత సమస్యను ఎదుర్కొనేందుకు పరిశోధనల ద్వారా అభివృద్ధి చేయబడింది. అసలు ప్రపంచవ్యాప్తంగా వరి సాగు అనేది 112 దేశాల్లో చేస్తున్నారు. వరి అనేది ప్రపంచంలోనే అతి ప్రధానమైన ఆహార పంట. పెరుగుతున్న జనాభా దృష్ట్యా దీని యొక్క ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రపంచంలో వరిని అందరూ కూడా నీరు నిలగట్టే పద్ధతి ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారానే సాగు చేస్తూ ఉంటారు. అయితే నీటి కొరత అనేది రానున్న రోజుల్లో వస్తుంది కాబట్టి ఈ నీటి కొరత సమస్యను అధిగమిస్తూ కొత్త వరి సాగు పద్ధతిని కనుక్కో

వాలని నీరు నిల్వలేకుండా వరి సాగు అనే కొత్త పద్ధతిని శాస్త్రీయబద్ధంగా తయారు చేయడం జరిగింది. అయితే ఈ నీటి కోత పెరుగుతుండటంతో ఇప్పుడు సాధారణంగా సాగు చేసే వరి సాగు పద్ధతికి ప్రత్యామ్నాయంగా ఈ ఆరు తడి పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతుంది. అయితే ఇది నీటి కొరత ఉన్న ప్రదేశాల్లో ఇది ఆధునిక అండ్ సమర్థవంతమైన వరి సాగు పద్ధతి. ఈ పద్ధతిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉంచకుండా నేరుగా విత్తడం ద్వారా ఎప్పుడూ కూడా పంట కాలమంతా కూడా నేలలో తేమ ఉండేలా చూస్తూ ఈ పద్ధతి ద్వారా 80 నుంచి 90% దిగుబడులను మాగాని వరిలో సాధించినట్టు సాధించవచ్చు. అయితే ఈ ఆరుతడి పద్ధతిలో వరి సాగు అనేది ఇప్పుడు సాగు చేస్తున్న పద్ధతికి ఏ విధంగా భిన్నంగా ఉంటుందంటే, ఇప్పుడు సాగు చేస్తున్న పద్ధతి మనము నాట్లు పోసుకొని దమ్ము పట్టుకొని ఉడుచుకోవడం ద్వారా సాగు చేస్తాం. దీన్ని ట్రాన్స్ప్లాంటెడ్ రైస్ అంటారు. ఈ మొక్కలు నాటుకోవడం ద్వారా మనం నాటిన రోజు నుంచి కోత వరకు కూడా 2 నుంచి 5 సెంటీమీటర్ల నీటిని పొలంలో ఉంచడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారానే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వరిని సాగు చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కూలీల కొరత రావటం వల్ల ఎదవరి సాగు అనేది ప్రాచుర్యం పొందుతుంది. ఈ ఎదవరి సాగులో మొదట్లో దమ్ము చేయకుండా దుక్కి దున్ని విత్తనాలను డైరెక్ట్గా పొలంలో ఎదజల్లి నీరు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మాగాని వరిలా మార్చుకుంటూ నీటిని నిలగొట్టుకుంటూ కోత వరకు సాగు చేయడం జరుగుతుంది. ఈ రెండు పద్ధతుల్లోని కూడా నీటిని అత్యధికంగా వాడడం జరుగుతుంది. ఒక గింజ ధాన్యం తయారవడానికి సుమారుగా 3000 నుంచి 5000 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇలాంటి నీటి ఆవశ్యకత ముందు రోజుల్లో ఉండే పరిస్థితి లేదు. నీటి కొరత వస్తుంది, భూగర్భ జలాలు కూడా తగ్గే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీరు నిల్వ లేకుండా వరి సాగు చేసే పద్ధతిని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఫిలిప్పైన్స్ వారు అభివృద్ధి చేయడం జరిగింది. చైనాలోను ఫిలిప్పైన్స్లోను ఇండియాలోను కూడా ఈ పద్ధతిని విస్తృతంగా పరిశోధనలు చేసి దానికి అనువైనటువంటి లక్షణాలు కలిగిన రకాలను అనువైన రసాయనాలను కనుగొనడం జరిగింది. ఆరుతడి పద్ధతిలో మన ఎదవరి సాగుకి జస్ట్ సిమిలర్గా ఉంటుంది. కాబట్టి మనకి దిగుబడుల్లో తేడా అనేది పెద్దగా ఉండదు. ఇందులో కూడా ఏం చేస్తారంటే, ఆరుతడి పద్ధతి వరి సాగులో దమ్ము పట్టడము నాట్లు వేయడము ఉండదు. ఎదవరి సాగులాగే పొలాన్ని బాగా దున్నుకొని బాగా చదును చేసి అందులో పొడి విత్తనాన్ని జల్లుకోవడం ద్వారా కానీ, లేక నాగలి చాలులో కానీ, గొర్రెతో కానీ, లేదా ఫెట్టికమ్ సీడ్ డ్రిల్తో కానీ వేసుకొని అవసరం మేరకు తొలకరు వర్షాలను వినియోగించుకుంటూ ఎక్కడెక్కడైతే వర్షాలు లేవో అలాంటి పరిస్థితుల్లో వారం 10 రోజులకి భూమిలో తేమ ఆరకుండా మధ్య మధ్యలో 4-5 ఇరిగేషన్స్ అంటే నీటిని అందిస్తూ పొలం తేమ ఆరకుండా పొలంలో నీరు నిలబడకుండా సాగు చేసే పద్ధతే ఈ ఆరుతడి వరి సాగు పద్ధతి. ఇప్పుడు మనం సాధారణంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్నకి దాని యొక్క క్రిటికల్ స్టేజెస్లో అంటే ఏవైతే దిగుబడిని ప్రభావితం చేస్తాయో ఏ దశలు, ఆ దశల్లో నీటిని అందజేస్తూ పొలం ఆరకుండా ఎలా సాగు చేస్తున్నామో ఈ వరిని కూడా అలాగే సాగు చేస్తూ మాగాని వరికి సుమారుగా దిగుబడిని సాధించే పద్ధతే ఈ ఆరుతడి వరి సాగు. దీన్ని ఇంగ్లీష్లో ఏరోబిక్ రైస్ అని కూడా అంటారు. ఈ ఏరోబిక్ వరి సాగుకి డైరెక్ట్గా అంటే విత్తనాలను ఎదజల్లుతాం కాబట్టి అన్ని రకాలు అనువైనవి కాదు. సరిపోయినటువంటి రకాలను ఎంచుకోవటం అంటే నీటి ఎద్దడిని తట్టుకొని వర్షాభావ పరిస్థితుల్లో కూడా అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి రకాలని మనము అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే వీటిలో కలుపు సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కలుపుని సమర్థంగా నివారించే చర్యలు, దానికి సంబంధించినటువంటి మందులు కనుగొనడం జరిగింది. ఈ మెథడ్లు కనుగొనడం ద్వారా ఆరుతడి వరి సాగును కూడా లాభదాయకంగా మార్చడం జరుగుతుంది. అయితే ఈ ఏరోబిక్ వరిని ముఖ్యంగా మాగాని భూముల్లో సాధారణ పద్ధతిలో సాగు చేయడానికి నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ మరియు వర్షాధార పంటగా పండించే భూముల్లో అడపాదడప నీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లో చెరువుల కింద, బోర్ల కింద అలాంటి నీటి సదుపాయం 4 నుంచి 5 తడులు ఇచ్చే సదుపాయం గల ప్రదేశాల్లో మాత్రమే ఏరోబిక్ వరిని సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి 5 నుంచి 6 తడుల వరకు నీరు ఇవ్వగలిగితే మనము మంచి దిగుబడులను సాధించవచ్చు.

అయితే ఈ ఆరుతడి వరికి సాగుకు సంబంధించి కొన్ని యాజమాన్య పద్ధతులను గురించి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఏ వరి వ్యవసాయానికైనా రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యం. అందులో ఈ ఆరుతడి వరికి సంబంధించి నీటి లభ్యత తక్కువ ఉంటుంది కాబట్టి ఇది నీరు తక్కువ ఉండే పరిస్థితుల్లో సాగు చేసుకునే అవకాశం కోసం చూస్తున్నాం కాబట్టి ఈ రకాలకి కొన్ని ముఖ్య లక్షణాలు అయితే ఉండాలి. ఈ రకాలన్నీ కూడా లోతైన వేరు వ్యవస్థ కలిగి బెట్టను తట్టుకోగలిగి తేమను సమర్థంగా వినియోగించుకునే రకాలు అయి ఉండాలి. ఈ రకాలు స్వల్ప మధ్యకాలిక రకాలుగా ఉండాలి. అంటే స్వల్పకాలిక రకాలు అంటే 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగిన రకాలు, మధ్యకాలిక రకాలంటే 135 రోజుల వరకు కాలపరిమితి కలిగిన రకాలు. ఈ తక్కువ కాలపరిమితి ఉన్నట్లయితే మనకి అందించే నీటి తడులు తక్కువగా ఉంటాయి. వర్షాధారంగా కాబట్టి వర్షం పడని సందర్భాల్లో 4-5 తడులు ఇవ్వడం ద్వారా ఈ స్వల్ప మధ్యకాలిక రకాలు తొందరగా చేతికి వస్తాయి కాబట్టి

120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగిన రకాలు, మధ్యకాలిక రకాలు అంటే 135 రోజుల వరకు కాలపరిమితి కలిగిన రకాలు. ఈ తక్కువ కాలపరిమితి ఉన్నట్లయితే మనకి అందించే నీటి తడులు తక్కువగా ఉంటాయి. వర్షాధారంగా కాబట్టి వర్షం పడని సందర్భాల్లో 4-5 తడులు ఇవ్వడం ద్వారా ఈ స్వల్ప మధ్యకాలిక రకాలు తొందరగా చేతికి వస్తాయి. కాబట్టి ఇలాంటి వ్యవసాయానికి ఈ స్వల్ప మధ్యకాలిక రకాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. మరొకటి ఏంటంటే ఈ రకాలకి ప్రాథమిక దశలో మొక్క ఎదుగుదల వేగంగా ఉండే రకాల వల్ల ఇవి కలుపుని సమర్థంగా అణిచిపెట్టి బలంగా తయారయ్యే ఉంటుంది. దీనివల్ల కలుపు కొంతవరకు తగ్గించబడుతుంది. అలాగే పైరు సాధ్యమైనంత వరకు పొట్టిగా ఉండాలి. పైగా కాండం దృఢంగా ఉండి పడిపోని విధంగా ఉన్నట్లయితే ఇది కోత సమయంలో మిషన్ హార్వెస్టింగ్కి కానీ మన కంబైన్డ్ హార్వెస్టర్లతో హార్వెస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పైగా పిలకలు తొడిగే సామర్థ్యం మధ్యస్థ నుంచి ఎక్కువగా ఉండాలి. ఇది తక్కువ నీటితో మంచి దిగుబడి ఇచ్చే లక్షణాలు కలిగిన రకాలైతే మంచిది. ఈ రకాలకి వీటితో పాటు ఎరువులను సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం, తేమను సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం ఉండి వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఇవి నిలదొక్కునే రకాలుగా ఉన్నట్లయితే మంచి దిగుబడులు ఆశించవచ్చు. పైగా ఈ రకాలు ఎంపిక చేసుకునేటప్పుడు ప్రతి ప్రాంతంలో కొన్ని పురుగులు తెగుళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పురుగులను తెగుళ్ళని తట్టుకునే రకాలను మనం ఎంపిక చేసుకున్నట్లయితే మనకి దిగుబడి ఆశించినట్టు సాధించగలం. వీటితో పాటు మంచి ధాన్య నాణ్యత, మంచి మిల్లింగ్ శాతం, మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలను గనక ఎంచుకున్నట్లయితే వాటిని తదుపరి మనము సేల్ చేసుకోవడానికి కానీ ఈ మార్కెట్లో ఉంచడానికి కానీ ఉపయోగపడుతుంది. ఈ అనువైన రకాలు వచ్చేసరికి ఈ స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఇది నీటి వసతి యొక్క అనుగుణంగా 4-5 తడులు ఇచ్చుకోగలిగితే స్వల్పకాలిక రకం, 1-2 తడులు ఎక్కువగా ఇవ్వగలిగితే మధ్యకాలిక రకం. అలాగే నీటి వసతిని ఈ చెరువులు బోర్లు ఆధారంగా సాగు చేస్తాం కాబట్టి ఆ క్రిటికల్ స్టేజెస్లో నీరు ఇవ్వగలిగితే ఆ దాన్ని బట్టి మనము రకాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రకాల పరిశీలనకు వస్తే MTU 1156 తరంగిణి అనే రకం, అలాగే MTU 1153 చంద్ర అనే రకం, MTU 1293. ఈ మూడు రకాలు కూడా మార్టీర్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన స్వల్పకాలిక రకాలు, అధిక దిగుబడిని ఇస్తూ ప్రస్తుతం మార్కెట్లో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు. ఈ మూడు రకాలు కూడా 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి అందుతుంది. 125 రోజులు కాలపరిమితి కలిగిన ఈ రకాలు అధిక దిగుబడి సామర్థ్యం కలిగి దోమపోటు తెగుళ్ళను సమర్థంగా తట్టుకుంటాయి. వీటిని ఈ 6 తడి వరి సాగుకి ప్రముఖంగా ఉపయోగించవచ్చు. వీటితో పాటు నీటి వసతి కొంచెం అధికంగా ఉన్న వాళ్ళైతే MTU 1121 శ్రీధృతి అనే రకం, MTU 1210 సుజాత అనే రకం, MTU 1224 అంటే మారుటేరు సాంబా అనే రకం. ఈ మూడు రకాలు 135 రోజుల కాలపరిమితి కలిగిన రకాలు. వీటిని కూడా మనము ఈ 6 తడి వరిలో ఉపయోగించవచ్చు. వీటితో పాటు పాత రకాలైన MTU 1010 అంటే కాటన్ ధర సన్నాలు, MTU 1001 విజేత అనే రకాలు కూడా మార్టేర్ పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ అయిన పాత రకాలు. ఎక్కడైతే మార్కెటింగ్ చేసుకునే సౌలభ్యం ఉందో అలాంటి వెరైటీస్ను కూడా రైతులు ఉపయోగించవచ్చు. ఈ రెండు రకాలు కూడా నీటి అద్దరిని కొంతవరకు తట్టుకుంటే వర్షాధార ప్రాంతాలకు కూడా అనువైన రకాలు. వీటితో పాటు బాపట్ల నుంచి విడుదలైనటువంటి BPT 5204 అంటే సాంబా మసూరి అనే రకం, BPT 3291 అంటే సోనా మసూరి అనే రకాలు కూడా సాగు చేయొచ్చు. వీటితో పాటు నెల్లూరు పరిశోధనా సంస్థ నుంచి వచ్చినటువంటి NLR 3449 నెల్లూరు మసూరి అనే రకం, NLR 145 స్వర్ణముఖి అనే రకం, NLR 3358 అంటే సోమశిల, NLR 3238 అనే రకాలు కూడా ఈ 6 తడి వరి సాగుకి అనుకూలమని పరిశోధనలో తేలింది. వీటితో పాటు IR 64 మరియు RGL 2538 వసుంధర అనే రకాలు కూడా స్వల్పకాలిక వర్షాధార ప్రాంతాల్లో నీటి అద్దను తట్టుకొని మన మాగాని వరితో పోల్చుకుంటే 80 నుంచి 90% దిగుబడులను ఇచ్చేటువంటి రకాలు. భూమి తయారీ ఎలా చేసుకోవాలి? మన యదవరి సాగుకి ఎలాగైతే భూమి తయారు చేసుకుంటామో
అదేవిధంగా

ఆరు తడి వరకు కూడా భూమి తయారీ చేసుకోవాలి. ఈ ఏరోబిక్ వరి సాగులో మంచి దిగుబడి రావాలంటే పొలాన్ని సరిగ్గా సిద్ధం చేయడం చాలా ముఖ్యం. నీరు నిల్వ ఉండకూడదు. అలాగే సమంగా లెవెల్ చేసి సేంద్రియ ఎరువులు కలిపి మంచి డ్రైనేజ్ ఉండేటట్టు సిద్ధం చేస్తే ఇది మంచి మొలక మరియు అధిక దిగుబడికి ఆస్కారం ఉంటుంది. మనము మొదటగా తొలకరి వర్షాలని సద్వినియోగం చేసుకొని పలుమార్లు దున్ని మెత్తని దుక్కు చేసుకున్నట్లయితే కలుపు సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఎవరైతే ఆరుతడి సాగు చేయాలనుకుంటున్నారో వేసవి దుక్కులు కూడా చేసుకున్నట్లయితే పురుగుకి సంబంధించిన కోశస్థ దశలు కూడా బయటకు వచ్చి పురుగు కలుపు సమర్థంగా నివారించుకోవచ్చు. విత్తన మాత చూసుకున్నట్లయితే ఎకరానికి 16 నుంచి 20 కిలోల విత్తనాన్ని ఉపయోగించాలి. ముతక రకాలు అయితే 20 కిలోలు, సన్న రకాలైతే 15 కిలోలు. అయితే ఒక విత్తనం యొక్క గింజ స్వభావాన్ని బట్టి మనము ఆ విత్తన మోతాదుని వినియోగించుకోవాలి. ఈ విత్తన మోతాదు వినియోగించుకున్నప్పుడు విత్తన శుద్ధి కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విత్తన శుద్ధి అనేది లభ్యమవుతున్నటువంటి ఫంగిసైడ్స్ ద్వారా కానీ లేదా బయో కంట్రోల్ ఏజెంట్స్ ద్వారా కనుక చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి ఈ పురుగు తెగుళ్ళు యొక్క సమస్య అనేది కొంతవరకు తగ్గుతుంది. ఇది తగ్గడం వల్ల మొలక శాతం పెరిగి మనకి మంచి క్రాప్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఏదైతే మనం విత్తనంగా వాడాలనుకుంటున్నామో ఆ విత్తనానికి ఫంగిసైడ్ అయితే కార్బండిజం కిలో విత్తనానికి 3 గ్రాములు చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదు బయో కంట్రోల్ పద్ధతిలో చేసుకున్నట్లయితే ట్రైకోడెర్మా విరిడే కానీ సూడోమోనాస్ ఇన్ఫ్లోరసెన్స్ అనే ఈ బయో కంట్రోల్ ఏజెంట్స్ను వాడి విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి అనేది పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుంది, నేల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ విత్తనం ద్వారా వచ్చే తెగుళ్ళను సమర్థంగా తట్టుకోవటం వల్ల మనకి మంచి మొలక శాతం వస్తుంది. అయితే ఈ బయో కానీ రసాయనిక శుద్ధి కానీ ఏదో ఒకటి మాత్రమే వాడాలి, రెండూ కలిపి వాడకూడదు. ఒకవేళ సిఫార్సు మేరకు వాడాల్సిన పరిస్థితే వస్తే 2-3 గంటల సమయం ఇచ్చిన తర్వాత కానీ ఒకదానికొకటి కలిపే విత్తన శుద్ధి అనేది చేయకూడదు. ఆరుతడి వరిలో విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలాల్లో వెదజల్లడం ద్వారా చేస్తారు. కానీ ఇందులో మంచి ఫలితాలు రాబెట్టాలంటే 20 సెంటీమీటర్ దూరంలో నాగల చల్లలో కానీ గొర్రెతో కానీ లేదా ట్రాక్టర్తో నడిపే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే ఫెట్టికమ్ సీడ్రిల్తో కనుక వేసుకున్నట్లయితే విత్తనాలన్నీ దూరంగా లైన్లో పడి తరువాత వచ్చేటటువంటి కలుపును సమర్థంగా నివారించడానికి అలాగే మనకి మొక్కల సాంద్రత కరెక్ట్గా ఉండడానికి దోహదపడుతుంది. అదే కాక ఈ విత్తనాన్ని మరీ లోతులో కాకుండా సుమారు 2.5 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో వేసుకున్నట్టయితే మనకి మంచి మొలక శాతం ఉంటుంది. ఈ విత్తనాన్ని ఎక్కువ లోతులో వేసినట్టయితే మొలక శాతం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేరుగా విత్తేటప్పుడు ఈ వెదజల్లడంలో కానీ లేదా ఈ ఫెట్టికమ్ సీడ్రిల్తో వేసినప్పుడు ఈ విత్తనం యొక్క లోతు అనేది ముఖ్యంగా గమనించాలి. అలా చేసుకున్నట్లయితే మనకి మంచి మొలక శాతం వస్తుంది. వీటి తర్వాత ఎరువుల యాజమాన్యంకి వచ్చేసరికి ఈ ఎరువుల యాజమాన్యంలో ఎన్పీకే సమతులంగా వాడాలి. అంటే నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులను సిఫార్సు మేరకు వాడాలి. అవసరమైతే సూక్ష్మ పోషకాలు కూడా వాడటం మంచిది. అలాగే మనకి ప్రధాన పోషకాలైనటువంటి ఈ నత్రజని ఎరువును 3 దఫాలుగా వేసుకోవాలి. అది ఎక్కడ అంటే విత్తిన 15 రోజులకు ఒకసారి, పిలక దశలో ఒకసారి, అంకురం దశలో ఒకసారి, ఇలా 3 దశల్లో మనకి సిఫార్సు చేసిన నత్రజని ఎరువును వేసుకోవాలి. మాగాని వరకు సిఫార్సు చేసిన నత్రజని ఎరువు కంటే 25% అధిక నత్రజనిని ఆరుతడి వరకు వాడాలి. పైగా ఇది నత్రజని ఎరువు అనేది ఎప్పుడైతే మనము నీటిని పెడతామో ఈ నీటి తడులు ఇస్తామో ఆ నీటి తడులు ఇచ్చిన తర్వాత పెట్టుకుంటే ఈ నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ అనేది పెరిగి మొక్కకు బాగా అంది, మొక్క యొక్క ఎదుగుదల, పిలకలు పెట్టే సామర్థ్యం, దిగుబడి బాగుంటాయి. అలాగే భాస్వరం ఎరువును సిఫార్సు మేరకు మొత్తం భాస్వరమైన ఆకరుదుక్కులోనే వేసుకోవాలి. అలాగే పొటాష్ ఎరువుని ఆకరుదుక్కులో సగభాగాన్ని, మిగతా సగభాగాన్ని పైపాటుగా అంకురం దశలో నత్రజని ఎరువుతో కలిపి వేసుకోవాలి. ఇలా మనకి సూచించిన సిఫార్సు చేసిన ఎరువులను

ఈ పద్ధతుల ద్వారా వేసుకోవడం ద్వారా మనకి పోషక లోపాలని నివారించవచ్చు. అయితే ఈ ఏరోబిక్ వరిలో ఇనుపు ధాతు లోపం అనేది ఎక్కువగా వస్తుందనేది మన పరిశోధనలో గమనించడం జరిగింది. ఆకులు తెల్లగా పాలిపోయినట్లు ఉండి ఎదుగుదల కుంటుపడుతుంది. ఈ లోపలక్షణాలు గుర్తించిన వెంటనే మనం లీటర్ నీటికి 20 గ్రాముల అన్నబేదిని 2 గ్రాముల నిమ్మంతో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ ఇనుపుధాతు లోపలక్షణాలతో పాటు కొన్నిసార్లు జింకుధాతు లోపలక్షణాలను కూడా గమనించడం జరుగుతుంది. ఈ జింకుధాతు లోపలక్షణాలు గనక వచ్చినట్లయితే మొక్క మనం వేసిన ఎరువులను సమగ్రంగా తీసుకోక మొక్క యొక్క ఎదుగుదల ఆగుతుంది. కాబట్టి జింకుధాతు లోపలక్షణాలు గనక గమనించినట్లయితే విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. ఒకసారి జింక్ సల్ఫేట్ పిచికారీ చేసిన తర్వాత దాని యొక్క ఎరువులు తీసుకునే సామర్థ్యం పెరగనట్లయితే 2వసారి పిచికారీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సూక్ష్మధాతు లోపాలైనటువంటి ఇనుము జింక్ లోపంతో పాటు ఏదైనా సరే గమనించినట్లయితే మల్టీ మిక్స్ అనేది దొరుకుతుంది. కాబట్టి అది మినరల్ మిక్సుల టైపు, ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ ఈ మైక్రో న్యూట్రియంట్ మిక్సర్స్ దొరుకుతాయి. ఈ వీటిని కూడా స్ప్రే చేసుకోవడం ద్వారా మనము ఈ సూక్ష్మధాతు లోపాలను నివారించవచ్చు. ఆరుతడి వరి సాగులో నీరు మనము నిలవ కట్టము, అవసరం మేరకే నీరు ఇస్తాము. ముఖ్యంగా ఈ నీటి విషయంకి వచ్చేసరికి తేమ ఆరదు, నీరు నిలబడదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని సాగు చేస్తాం కాబట్టి పొడి సాయిల్ ఉన్నప్పుడు కలుపు సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము కలుపు నివారించడానికి సమర్థవంతమైన నివారణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా విత్తిన వెంటనే మనము భూమిలో గనక తేమ ఉన్నట్టయితే మనకు సిఫార్సు చేసినటువంటి పెండి మిథలిన్ 1 లీటర్ కానీ లేదా 500 మిల్లీలీటర్ల ప్రిటలాక్లోర్ సేఫ్నర్తో కలిపి లేదా 35 గ్రాముల ఆక్సాడయార్జిల్ అనే ఏదైనా ఒక కలుపు మందును 200 లీటర్ల నీటికి కలిపి భూమిపై విత్తిన 2-3 రోజుల్లో గనక పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల మొదట్లో వచ్చినటువంటి కలుపును కొంతవరకు సమర్థంగా నివారించవచ్చు. అలాగే విత్తిన వెంటనే వేసేటటువంటి పరిస్థితుల్లో ఒకవేళ పెండి మిథలిన్ అనే మందును చల్లినప్పుడు వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు పెండి మిథలిన్ మందును స్ప్రే చేయకూడదు. అలాగే ఈ కలుపు మందు స్ప్రే చేసిన వెంటనే నీటి తొడలు అనేవి ఇవ్వకూడదు. తరువాత 15 నుంచి 20 రోజులకి కలుపు ఉధృతి మనం గమనిస్తాం. కలుపు ఉధృతి ఇంకా ఉన్నట్టయితే బిస్పైర్బాక్ సోడియం అనే మందు, నామినీ గోల్డ్ అనే మందు దొరుకుతుంది. అది 120 మిల్లీలీటర్లు ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి ఆకులన్నీ తడిచినట్టు పిచికారీ చేసుకోవటం వల్ల మనము గడ్డిజాతి కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. ఇంకా కనుక ఏవైనా సరే వెడల్పాకు ఆకుజాతి, విసల ఆకుజాతి కనుక ఉన్నట్టయితే విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు వాటి నివారణకు 2,4-D సోడియం సాల్ట్ అనే పొడి మందును 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి కానీ లేదా 2,4-D అమైన్ సాల్ట్ అనే లిక్విడ్ని అంటే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేసుకోవటం వల్ల మనము వెడల్పాకు ఆకును సమర్థంగా నివారించవచ్చు. ఇప్పుడు ఈ కలుపు యాజమాన్యంలో ఇంతవరకు తొలకరి వర్షాలకు దున్నడం వల్ల కొంత కలుపుని, విత్తిని పెదప వేయడం వల్ల స్ప్రే చేయటం వల్ల కొంత కలుపుని, 15-20 రోజుల మధ్య జరిగినటువంటి ఒక స్ప్రే, మొత్తం ఇలాంటి 3 స్ప్రేలు ఒక దున్నడం వల్ల కొంతవరకు కలుపుని నివారించవచ్చు. ఇంకా గనక ఏదైనా సరే కలుపుని గనక గమనించినట్లయితే 30-35 రోజుల మధ్యలో ఒక మనిషిని కానీ 2 మనుషులను కానీ ఆ యొక్క కలుపు యొక్క తీవ్రతను బట్టి మనము తీసివేయాల్సి ఉంటుంది. తర్వాత నీటి యాజమాన్యం. ఈ ఆరుతడి వరి అనేది ఈ నీటి యాజమాన్యం యొక్క ప్రిన్సిపల్ని బేస్ చేసుకొనే తయారు చేయడం జరిగింది. కాబట్టి నీరు నిల్వ ఉండకుండా వరి సాగు అంటేనే ఆరుతడి వరి సాగుకి మరొక పేరు. కాబట్టి ఇక్కడ నీరు నిలబడదు. అయితే నీరు తేమ ఆరకూడదు, ఎందుకంటే వరి అనేది ఎక్కువ నీటిని ఆశించే మొక్క, ఎక్కువ నీటిలో పెరిగే మొక్క. కాబట్టి అది ఏ పరిస్థితుల్లో కూడా నీటి ఎద్దడికి గురి కాకూడదు. వరిలో ముఖ్యంగా పిలకలు పెట్టే దశ, చిరుపొట్ట దశ, పూత, గింజ, పాలు పోసుకునే దశ, ఈ 4 దశలు చాలా ఇంపార్టెంట్. ఇవే దిగుబడిని ప్రభావితం చేసే దశలు. ఈ దశల్లో నీటి ఎద్దడి అనేది ఉండకూడదు. ఈ నీటి ఎద్దడి ఉండకూడదు అంటే

మనం ఏం చేయాలంటే ప్రతి 7 నుంచి 10 రోజులకి ఒకసారి నీటిని మొక్కలకు అందిస్తూ ఉండాలి. అందుకే ఆరు తడి వరి సాగు చేసేటప్పుడు మనకి నీటి సదుపాయం ఉండే బోర్లకు కానీ చెరువులు కానీ కాలువల కింద కానీ ఇది అనుకూలమని చెప్తాం. అలాంటి పరిస్థితుల్లో మనము ఈ వర్షాకాలంలో వచ్చే వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడైతే వర్షాలు ఒక 10-15 రోజులు మధ్యలో పడినట్టయితే మనము తడినిస్తూ నీటిని నిలబడకుండా తేమ ఆరకుండా ఆ మొక్కల్ని అలాగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ నీటి యాజమాన్యంకి వచ్చేసరికి నీటి యొక్క డెప్త్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇంకో చిన్న మెథడ్ కూడా ఉంది. దీనికి ఒక ప్లాస్టిక్ పైపు ఉంటుంది. 2 అడుగుల ప్లాస్టిక్ పైపు 4 ఇంచుల వ్యాసం కలిగినది తీసుకొని దాన్ని కింద అడుగులో 1 సెంటీమీటర్ దూరంలో కన్నాలు పెడుతూ మీద దాన్ని ప్లెయిన్గా అలాగే ఉంచి పొలం మధ్యలో గనక పాతినట్టయితే ఒక అడుగు గొయ్యి తీసుకొని అందులో ఇది పెట్టినట్టయితే ఈ కన్నాల వరకు ఉంచి దాంట్లో ఈ మనం నీరు పట్టినప్పుడు ఆ వాటర్ టేబుల్ అనేది ఆ గొట్టం ఆ అడుగు పైపులో గనక గమనిస్తూ దానికి అవసరమైన నీటిని మనము ఈ బోర్ల ద్వారా కానీ లేదా చెరువు ద్వారా కానీ అందించడం చేయాలి. అలా చేసినప్పుడు పంట కాలమంతా కూడా దానికి సరైన నీరు అంది మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. ఈ మెథడ్ ద్వారా మనము 30-40% మేర నీటిని ఆదా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉండే వ్యవసాయం ఏంటంటే 2.5 సెంటీమీటర్ నుంచి 5 సెంటీమీటర్ల నీరు ఉంటే కానీ వరి దిగుబడి సాధించలేము అన్నది మన మాగాని వరిలో ప్రపంచం మొత్తం మీద వరి సాగు చేసే రైతులు చేస్తున్నది వింటున్నది ఈ రోజుకి కూడా చేస్తున్నది అదే. కానీ వరికి కూడా ఆరు తడిగా అంటే నీరు పొలం ఆరకుండా బురద పొదంలో గనక మనము వరి సాగును మెయింటైన్ చేసినా సరే మనకి దిగుబడులు ఆశించినంత వస్తాయి అనేది ఈ యొక్క సాగు విధానంలో పరిశోధనలు తేల్చినటువంటి నిజం. తర్వాత ఈ పురుగులు తెగుళ్ళ విషయానికి వచ్చేసరికి ఈ ఏరోబిక్ వరిలో పొలంలో నీరు నిల్వ ఉండదు కాబట్టి కొన్ని రకాల పురుగులు తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ మనము ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా పొలాలను పరిశీలిస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా సరే పురుగు తెగుళ్ళు గమనించినట్టయితే మనము దానికి సమగ్ర పురుగుల యాజమాన్యం కానీ తెగులు యాజమాన్యం కానీ చేయాలి. ఐపీఎం ప్రాక్టీసెస్ అంటారు, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనే పద్ధతి ద్వారా చేయాల్సి ఉంటుంది. పురుగుల విషయానికి వస్తే పీక పురుగు అలాగే సుడిదోమ ఆకుముడత పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. వీటి నివారణకు సిఫార్సు చేసిన మందులను వాడుకోవాలి. ఒకవేళ ఈ కాండం తులుచు పురుగుకైతే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు, అది సివియర్గా ఉన్నట్టయితే కొరాజన్ అనే మందుని మనము స్ప్రే చేసుకోవాలి. ఈ మందు ఈ మన ఆకుముడతను కూడా సమర్థవంతంగా నివారిస్తుంది. ఈ ఆకుముడత అనేది ముఖ్యంగా ఈ నీడలోని నత్రజని ఎరువులు ఎక్కువగా వేసే పొలాల్లో గనక ఎక్కువ ఆశించే అవకాశం ఉంది. ఈ ఆకుముడత అనేది పిలకల దశలో వచ్చినప్పుడు పెద్ద ప్రమాదం కాదు, కానీ నిన్ను పాలు పోసుకుంటున్న దశ అంటే పోత అనంతరం గనక ఆకుముడత వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని వెంటనే కూడా నివారించాలి. ఏదైనా సరే పురుగులు తెగుళ్ళ నివారణకు ఆ పురుగు తెగులు తట్టుకునేటువంటి రకాలనే మనము సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అలాగే తెగుళ్ళ విషయానికి వచ్చేసరికి అగ్గి తెగులు అలా పొడ తెగులు ఆ బ్యాక్టీరియా ఎండు తెగులు అనేవి ప్రధానమైనవి కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటికి సిఫార్సు చేసినటువంటి తెగుళ్ళ మందును వాడుకోవాలి. అదే అగ్గి తెగులకి ట్రైసైక్లోజాల్ అనే మందును. ఈ షీత్ బ్లైట్ వచ్చినట్టయితే దానికి హెక్సాకొనజోల్ లేదా ప్రొపికొనజోల్ అనే మందును వాడడం ద్వారా సమర్థంగా నివారించుకోవచ్చు. వీటితో పాటు సమతుల ఎరువుల యాజమాన్యం, ఈ గట్లు వెంబటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవటం, ఇలాంటివంటి పరిశోధన చర్యలు చేపట్టడం ద్వారా కూడా మనము ఈ పురుగుల తెగుళ్ళను సమర్థంగా నివారించవచ్చు. ఇక దిగుబడి విషయానికి వస్తే ఈ ఆరుతడి వరిలో కూడా మాగాని వరిల కంటితో పోల్చినప్పుడు 80-90% దిగుబడులను నమోదు చేయడం జరిగింది. 30-40% వరకు నీటి ఆదా చేయడం జరిగింది. కాబట్టి మనము తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించే అవకాశం ఉంది. ఆరుతడి వరకు ఉండే లాభాలు ఏంటంటే ఇవి తొలకలు వర్షాలకి సద్వినియోగం చేసుకొని దుక్కి దున్నుకొని చేసుకోవటం వల్ల మనము వెదజల్లే పద్ధతిలో విత్తనాన్ని జల్లుతాం కాబట్టి కూలి ఖర్చులు తగ్గుతాయి. అంటే నాట్లు

0: వేసే ఖర్చు, నారు పెంచే ఖర్చు ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి ఇది ఖర్చును తగ్గించే ఒక మెథడ్. అలాగే నీటిని కూడా 30 నుంచి 40% ఆదా చేసుకోవచ్చు. అదే మనకి నీటి వసతి కలిగినటువంటి చెరువుల కింద, కాలువల కింద, బోర్ల దగ్గర వేసుకునే టైంలో ఈ నాట్లు ఆలస్యంగా కాకుండా సకాలంలో పంటని వేసుకోవడం ద్వారా వచ్చినటువంటి వానాకాలం వర్షాలని సద్వినియోగం చేసుకుంటూ అతి తక్కువ తడులతో మనము దిగుబడులు సాధించవచ్చు. పైగా ఈ ఆరు తడి వరకు తయారు చేసినటువంటి రకాలు, ఈ రకాలు వర్షాభావ పరిస్థితులను, నీటి ఎద్దడిని, పైగా తక్కువ నీటిలో కూడా మంచి దిగుబడులు ఇచ్చే రకాలు కాబట్టి ఇలాంటి రకాలు వాడటం వల్ల మనము ఇక్కడ ఈ వర్షాభావ ప్రాంతాల్లో కూడా అధిక దిగుబడిని సాధించవచ్చు. మాగాణి వరితో పోల్చుకుంటే ఈ ఎదజల్లే పద్ధతిలో చేసినటువంటి పంట కారణంగా పంట 7 నుంచి 10 రోజుల ముందు మాగాణి వరి కంటే కోతకు వస్తుంది, కాబట్టి మనకి నీటి యొక్క అవకాశం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఇది వాతావరణ మార్పులకు అనుకూలమైనటువంటి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ విధానంలో ఒక భాగంగా దీన్ని చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది పర్యావరణ దృష్ట్యా ఇది మీథేన్ గ్యాస్ యొక్క ఉద్గారాలని తగ్గిస్తుంది. మాగాణి వరిలో మీథేన్ గ్యాస్ ఉద్గారాలు ఎక్కువగా ఉంటాయి, వాటితో పోలిస్తే ఇక్కడ తక్కువగా ఉంటుంది, నీటి వనరులపైన ఒత్తిడి కూడా తగ్గుతుంది. అయితే ప్రధాన సమస్యలు ఏంటంటే కలుపు సమస్య. కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటి యాజమాన్యము, కలుపుల యాజమాన్యం అనేది చాలా బాగా చెయ్యాలి. రెండోది ఏంటంటే పంట తొలి దశలో దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితి సంభవించినట్లయితే పంట దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఎవరైనా సరే ఆరు తడి వరి సాగు చేయాలనుకున్నప్పుడు బోర్ల కింద కానీ, చెరువుల కింద కానీ, లేదా కాలువల కింద కానీ మనకి నీటి సదుపాయం ఉన్న దగ్గర మాత్రమే చేయాలి. అలా చేస్తేనే మన పంటను కాపాడుకోవచ్చు. ఈ సదుపాయం లేని రైతులు ఈ ఆరు తడి వరి సాగుని సాగు చేయకూడదు. ఇవి ముఖ్యంగా తీసుకోవాల్సినవి. మరియు రకాల విషయానికి వస్తే అంటే అన్ని దిగుబడినిచ్చే రకాలు ఈ వరి సాగుకి అనుకూలంగా ఉండవు. కాబట్టి మనకి సిఫార్సు చేసినటువంటి, మొదట్లో చెప్పినటువంటి ప్రత్యేక రకాలు నీటి ఎద్దడిని తట్టుకొని స్వల్పకాలిక రకాలని మాత్రమే మనం సాగు చేసుకోవడం ద్వారా మనము నికర ఆదాయాన్ని సంపాదించవచ్చు.
1: ఆరు తడి పద్ధతిలో వరి సాగుకి సూచనలు. వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మారుటే.
2: ఈనాటి కార్యక్రమంలో పిఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్ గారు.
3: మనము చాలా సందర్భాల్లో రోడ్డు మీద యాక్సిడెంట్స్ చూస్తుంటాము. అయితే అందరూ చూస్తారు, అందరూ అయ్యో అంటుంటారు, కానీ వారిని సేవ్ చేసి గభాలను తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేసేటటువంటి పరిస్థితులు అన్ని సందర్భాల్లోనూ ఉండవు. ఎందుకంటే ఎవరైనా అలా చేయాలనుకున్నా కూడా భయపడతారు. అక్కడికి తీసుకెళ్తే నీకేంటి సంబంధము, ఎవరు చేశారు యాక్సిడెంటు, ఎందుకు, మెడికో లీగల్ కేసు, పోలీసులు రావటం, ఇట్లా జరుగుతుంటుంది. మరి ఈ నేపథ్యంలో మనకి కేంద్ర ప్రభుత్వం వారు పిఎం రాహత్ స్కీమ్ అనేది ఒకటి కొత్తగా మొదలుపెట్టారు. ఆ వివరాలు మనతో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనంతపూర్ వైఎస్ఆర్ కడప ఎం వీర్రాజు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: వారిని అడిగి తెలుసుకుందాం ఈ పిఎం రాహత్ స్కీమ్ ఏంటి, దాని వివరాలు చెప్పండి సార్.
4: సార్ పిఎం రాహత్ స్కీమ్ సార్ ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అనే ఒక ప్రోగ్రాము గౌరవ కేంద్ర ప్రభుత్వం 14/2/2026 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ తలకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే గోల్డెన్ అవర్లో, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము, ఈ టైంలో ఒక రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని, గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే కనుక అతను బతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, 98% అవకాశాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళినప్పుడు ముందుగా అమౌంట్ ముందు పే చేయండి, వివరాలు ఏంటి, లీగల్ కేసు మీరు ఫైల్ చేశారా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, ఈ వివరాలతో కొంతవరకు కాలహరణం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి సమస్య రాకుండా ఉండడం కోసం ఇమీడియట్గా ఆ విక్టిమ్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, అమౌంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడము, ఇమీడియట్ ట్రీట్మెంట్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పిఎం రాహత్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే మోటార్ వాహన చట్టం 1988లోని 162వ సెక్షన్ ప్రకారం కూడాను ఈ పిఎం రాహత్ స్కీమ్ని ప్రారంభించడం

0: జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం 150,000 రూపాయల వరకు, 1.5 లక్ష రూపీ వరకు ట్రీట్మెంట్ ఇవ్వడం, అలాగే 7 రోజుల వరకు ఆ వ్యక్తికి ఎటువంటి అమౌంట్ కలెక్షన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది.
1: ఈ స్కీమ్ తాలూకు ఉద్దేశం అది చాలా బాగుందండి, కానీ ప్రజలకి పూర్తిగా తెలియదు ఒకటి, రెండవది మళ్ళీ బాలారిష్టాలు చాలా ఉంటాయి కదా, అందులో ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, తీసుకెళ్తే ఏమవుతుంది, నా పేరును ఇంక్లూడ్ చేస్తారేమో, 10 సార్లు కోర్టుకు రమ్మంటారేమో అని ఇలా అనేకమైనటువంటివి ఇంకా స్టిల్ లింగర్ అవుతూనే ఉంటాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఈ పిఎం రాహత్ స్కీమ్ వాటన్నిటిని ఎట్లా అధిగమిస్తుంది?
0: యాక్సెప్టెడ్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ని చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది, నేనే ఉన్నాను, కామన్ మ్యాన్గా కూర్చున్నాను, తీసుకువెళ్తే ఏమవుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉన్న భయం అయితే ప్రజలకు ఉంటుంది, అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి గుడ్ సమారిటన్ లా 2016 ఇంకో చట్టం ఉంది, దాని గురించి మనం ఇంకోసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సిడెంట్ చూశాను, ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో ఈ పిఎం రాహత్ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దగ్గరలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్రోల్డ్ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్తే గనక మన వివరాలు ఎవరైతే తీసుకువెళ్ళారో వాళ్ళ వివరాలు అడగకుండానే, అట్లాగే ట్రీట్మెంట్కి సంబంధించి డబ్బులు ఏమీ ముందుగా అడగకుండానే, అతని వివరాలు కానీ లేదంటే ఎఫ్ఐఆర్ వివరాలు కానీ అడగకుండానే ఇనీషియల్గా ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బికాజ్ ఆ వ్యక్తిని ముందు స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది, స్టెబిలైజ్ చేస్తే గనక అతను డెత్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.
1: ఇది ఇక్కడ ముఖ్య మనకి సందేహం ఎక్కడ వస్తుందంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది. అది ఈ పిఎం రాహత్ స్కీమ్లో ఎన్రోల్డ్ హాస్పిటల్స్కే అని అన్నప్పుడు ఆ హాస్పిటల్స్ ఏ హాస్పిటల్స్ ఎన్రోల్ అయ్యాయి అనేది కామన్ మ్యాన్కి అందరికీ పూర్తిగా తెలియకపోవచ్చు కదా, అప్పుడు దానిని ఎట్లా అధిగమించవచ్చు సార్?
0: ఇయ్యే సార్, ఈ స్కీమ్ కొత్తగా లాంచ్ అవ్వడం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో ఫెసిలిటీ ఉన్నదన్నది ప్రజలకు ఇంకా పూర్తిగా కొంతవరకు తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యం ఉన్నది. కాకపోతే ఎన్టీఆర్ వైద్య సేవలో, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ అన్నింటిలో కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది, లేదా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే కనుక వాళ్ళు ఈ స్కీమ్లోకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది.
1: అక్కడితో తీసుకెళ్ళి జాయిన్ చేస్తే ఈ జాయిన్ చేసిన ఆయన తాలూకా ఆ బాధ్యత అక్కడితో అయిపోతుందా, లేదా కంటిన్యూషన్లో ఆయన ఏమైనా చేయాల్సి ఉంటుందా అండి?
0: యా, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని ఎవరైతే తీసుకువెళ్ళారో అతని వర్క్ అక్కడితో కంప్లీట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు అతను పిఎం రహవీర్ గుడ్ సమాటన్ కింద వస్తాడు, అది వేరే ఉంటుంది. సో ఇతనికి సంబంధించినట్టుగా ఎవరైతే తీసుకువెళ్ళున్నారో అతని పైన అక్కడికి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తారంటే దీన్ని ఈధార్లో, ఈధారని ఒక ఎలక్ట్రానిక్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో ఆ వ్యక్తులకు వివరాలు ఉంటే ఇంక్లూడ్ చేసుకుంటారు, లేదా వివరాలు తెలియదని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. సో హాస్పిటల్ ఎప్పుడైతే ఈ టీఎంఎస్లో ఇంక్లూడ్ చేస్తున్నారో వెంటనే ఆ డీటెయిల్స్ అన్ని కూడాను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ అవుతాయి, ఎలక్ట్రానిక్ మోడ్లోనే ఫార్వర్డ్ అవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వితిన్ 24 అవర్స్, 24 గంటల్లో దాన్ని అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది, ఈ విక్టిమ్ రోడ్ యాక్సిడెంట్ కారణంగానే ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నాడు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. అథెంటికేట్ చేసిన తర్వాత ప్యారలల్గా ట్రీట్మెంట్ ఓ పక్కన అవుతుంది, ఈ అథెంటికేషన్ ప్రాసెస్ రెండో వైపు జరుగుతూ ఉంటుంది. అయిన తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక, అక్కడ మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఆ వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ ఉండొచ్చు లేదా ఇన్సూరెన్స్ లేని వెహికల్ ఉండొచ్చు. ఇన్సూర్డ్ వెహికల్ అయితే కనుక ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఎలక్ట్రానిక్ మోడ్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్సూర్ వెహికల్ కానివన్నీ కూడా కలెక్టర్ గారి లాగిన్లోకి వెళ్తాయి. సో ఇన్సూర్డ్ వెహికల్ అయితే కనుక ఈ పేమెంట్ అంతా కూడాను అగైన్ MVAF ద్వారా, అంటే ఇది మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఈ హాస్పిటల్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ రీఎంబర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూరెన్స్ లేని వెహికల్ అయితే గనక అది కలెక్టర్ గారు లాగిన్లోకి వెళ్ళి కలెక్టర్ గారు దాన్ని మళ్ళీ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో దాన్ని డిస్కస్ చేసి ఈ నెలలో ఎన్నైతే వచ్చినాయో అవన్నీ డిస్కస్ చేసుకొని అందులో అప్రూవల్ చేసుకొని దాని పేమెంట్ మళ్ళీ హాస్పిటల్స్కి అగైన్ MVAF ద్వారానే చేయడం జరుగుతూ ఉంటుంది.
1: ఇక్కడ ఈ ప్రాసెస్లన్నీ కొంచెం రౌండ్ అబౌట్ ప్రాసెస్లు కాబట్టి కొంచెం వాటి పేమెంట్లు అవి కొంచెం డిలే అవుతుంటాయి కదా సార్, ఇలాంటి నేపథ్యంలో హాస్పిటల్స్ అంతగా పట్టించుకోకుండా కొంచెము ఏదోలే అని అలా చేసేటటువంటి అవకాశం ఉందా, లేదా చాలా సిన్సియర్గానే వాళ్ళు అవన్నీ ఆ పేషెంట్కి అటెండ్ అయ్యి అన్నీ ఒక డబ్బులు నిజంగా పూర్తిగా అన్నీ వెంటనే కట్టేసేటటువంటి వాళ్ళకి ఎలా చేస్తారా అలాగే చేస్తారా?

0: ఇప్పటికైతే ఇప్పుడు మన జిల్లాలో ఇంకా ఇంక ఇప్పటిప్పుడే స్టార్ట్ అవుతుంది, లాంచింగ్ స్టేజ్లో ఉంది. ఇందాక మీరు అన్నట్టు బాలారి స్టాల్ అయితే ఉండడము కరెక్టేను. ఏవైతే ఇప్పుడు నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక 12 వరకు కేసులు ఈ ప్రోగ్రాంలో లాంచ్ అయినాయి. ఈ 12 ప్రోగ్రామ్స్ కేసులకు కూడాను ఎటువంటి డిలే లేకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉన్నది.
1: మనం ఇందాకలో అనుకున్నట్టుగా ఈ హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనేటటువంటిది దాన్ని వీలైనంత త్వరలోనే అందరికీ ప్రజలకి అది ఆ డిస్ప్లేలు పెట్టి ఇక్కడికి తీసుకెళ్తే, పలానా హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు ఈ పిఎం రాహత్ స్కీమ్లో దాన్ని టేకప్ చేస్తారు అనేటటువంటి అవగాహన జనసామాన్యానికి కూడా వచ్చేటట్లుగా ఏమైనా చేయవచ్చా?
0: యా, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్ అది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ ఉన్నది అనే విషయం ఈ తీసుకువెళ్ళే వ్యక్తికి, విక్టిమ్ని తీసుకెళ్లే వ్యక్తికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా 2 నిమిషాల్లో, 3 నిమిషాల్లో, 10 నిమిషాల్లో వీలైన తొందరగా ఆ విక్టిమ్ని తీసుకువెళ్తే కనుక ఇతను అనుకున్నటువంటి పని సాధన అవుతుంది, గవర్నమెంట్ తాలూకా ఆబ్జెక్టివ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా పర్టికులర్గా సీరియస్గా ఉంది. ఇప్పటికే పేపర్ ద్వారా, పత్రికా దినపత్రికల ద్వారా ఎక్కడైతే ఈ ఫెసిలిటీ ఉన్నదన్న విషయం కలెక్టర్ గారి ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇవి తెలియజేయడానికి, ఎక్కువ పబ్లిసైజ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది.
1: అట్లాగే మీరు ఇప్పుడు ఇందాకలు చెప్పారు, వన్స్ తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు, ఈ గోల్డెన్ అవర్లో ఆ పీరియడ్ లాస్ అవ్వకుండా పేషెంట్కి లాభం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పోలీస్ వారు వచ్చి మిగతా ఏంటి, ఎక్కడ జరిగింది, ఎవరు జాయిన్ చేశారు, ఇవన్నీ ఎంక్వైరీలు ఆ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ పోలీస్ వారు ఎవరు తీసుకొచ్చారు, మీకేమవుతారు, మీరు ఎందుకు వచ్చారు, మీరు అప్పుడు అక్కడ ఎందుకు ఉన్నారు, జనరల్గా పోలీస్ వారు ఎంక్వైరీ చేసేవన్నీ ఇలాగే ఉంటాయి. మళ్ళీ మీరు పలానా టైంకి రండి, రేపు మా స్టేషన్కి వచ్చి ఒకసారి కలవండి. నిజంగా మనము చాలా ఒక సదుద్దేశంతో మనం తీసుకెళ్ళి అక్కడ చేసిన పోలీసు వారు ముందు చేసేటటువంటివన్నీ ఇవే. ఆ టైంలో మనకి ఏదో ఇబ్బందిగా ఉంటుంది, లేదంటే మిమ్మల్ని ఎస్ఐ గారు ఒకసారి రమ్మన్నారు, లేదా పలానా ఆఫీసర్ గారు రమ్మన్నారు అనేసరికి పోలీస్ వారు అనేసరికే వీళ్ళ గుండెల్లో ఒక ఏర్పడుతుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కలవరు, 1 గంట 2 గంటలు అట్లా పడుతుంది. ఇవన్నీ మనకు ఎందుకులే అని చెప్పే కదా ఇన్నాళ్ళు జనసామాన్యము అవతల వాళ్ళకి న్యాయం చేయాలి, లాభం చేయాలి, సహాయం చేయాలి అని అనుకున్నా కూడా వదిలేస్తున్నారు. దానికి అధిగమించడానికి పిఎం రాహత్ స్కీమ్ అట్లా పెట్టారు కదా. మరి ఈ నేపథ్యంలో దీన్ని కొంచెం, అంటే మీరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా మీకు రోజు ఇలాంటివన్నీ ఎదురవుతుంటాయి, దాని గురించి చెప్పండి.
0: యా సార్, సో రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్ళడానికి ఉండే అడ్డంకులు మీరు చెప్పిన ఉన్నాయి. కాకపోతే దానికి సంబంధించి మాత్రమే మనకి గుడ్ సమాటన్ చట్టం 2016 రావడం జరిగింది. అంటే దీని నేపథ్యం ఏంటంటే, సేవ్ లైఫ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు 2016 మార్చి 30 తేదీన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళారో అటువంటి వ్యక్తుల పైన ఎటువంటి అరేంజ్మెంట్ కానీ అటువంటి వివరాలు గోప్యత ఉంచాలనుకున్నట్టే గోప్యత ఉంచుతూ, అలాగే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి సేవ్ చేస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ గుడ్ సమారిటన్ చట్టం 2016 రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు నామక్లేచర్ మార్చి రహవీర్ అని చెప్పి అంటున్నారు. అట్ ది సేమ్ టైం లీగల్గా ప్రొటెక్షన్ ఇస్తూనే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో మోటార్ వాహన చట్టం 1988 సెక్షన్ 134 ఏ ప్రకారము ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకువెళ్తున్నారో, హాస్పిటల్కి తీసుకువెళ్ళారో, అటువంటి వ్యక్తిని గుడ్ సమారిటన్ లేదా రహవీర్ల కింద గుర్తించి వాళ్ళకి ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 25,000 రూపాయలు నగదు బహుమతి కూడాను ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని తీసుకువెళ్ళడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క వివరాలని గోప్యత ఉంచడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ లేదా కోర్టుల చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి లీగల్గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
1: ఇదంతా కూడా పోలీస్ వారే చూసుకుంటారా?
0: ఎస్, ఇదంతా కూడా పోలీస్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 నెల రోజుల్లో ఇలాంటి యాక్సిడెంట్లు 1 2 జరిగాయి అనుకుందాము, ఒకరు ఇద్దరు విక్టిమ్స్ని తీసుకొని హాస్పిటల్ జాయిన్ చేశారు అనుకుందాము, అటువంటి వ్యక్తుల తలక పేర్లు XY ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఈ 2 వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళు ప్రతి నెల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో ప్రపోజ్ చేస్తారు. ఈ నెలలో ఈ ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి ఈ యాక్సిడెంట్లో వీళ్ళని తీసుకొచ్చారని చెప్పేసి ఆ ఎక్స్ని వైని డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో ప్రపోజ్ చేసినటువంటి వాటిని అక్కడ అంగీకారం చేసి ఆ వివరాలని రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారికి ఆ వివరాలు పంపించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వారు మళ్ళీ ప్రొసీడింగ్

0: ఇచ్చి ఆ యొక్క ఎవరైతే ఎక్స్ వైలు ఉన్నారో అంటే వాళ్ళని గుడ్ సమారిటన్ కింద గుర్తించి అట్లా రాహవీర్ల కింద గుర్తించి సర్టిఫికేట్ ఇచ్చే ప్రక్రియ జరుగుతుంటుంది. అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో 25,000 రూపీస్ నగదును కూడా అంటే అమౌంట్ను కూడా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు భయాన్ని వీడండి, అంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడతారేమో, ఎవరైనా అరెస్ట్ చేస్తారేమో అన్న భయాన్ని దయచేసి విడిచిపెట్టండి. ఊరికే సెల్ఫీలు తీసుకుని లేదంటే ఎవరికో ఫోన్ చేసి ఊరికే అక్కడ విడిచిపెట్టకండి. రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని వాళ్ళు మన మధ్యలో ఉండే వ్యక్తులు, వాళ్ళని రక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు మనకు కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని రోడ్డుపైన విడిచిపెట్టేయకుండా వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్స్కి, దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాణాలను నిలిపే రహవీర్ల కింద మీరు గుర్తింపబడండి. అలాగే నగదు కూడా మీరు మీ యొక్క ఎంకరేజ్మెంట్ కోసం ప్రభుత్వం 25,000 రూపాయలు నగదు కూడా ఇస్తుంది, కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. మనం రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని కాపాడదాం, బాధ్యత గల పౌరులుగా మనం మారాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ తరఫున నేను కోరుకుంటూ ఉన్నా.
1: చాలా బాగుంది సార్. దానికంటే ఈ పిఎం రాహత్ స్కీము దానికి సపోర్ట్ చేస్తూ ఈ గుడ్ సమారిటన్ లా 2016 ఈ రెండు కలిసి నిజంగా అవసరంలో ఉండేటటువంటి అనేక మందికి ఉపయోగపడేటట్లుగా ప్రభుత్వం చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చే విధంగా కింద స్థాయి ఉద్యోగులు అలాగే ప్రజలు కూడా దాన్ని అవగాహన చేసుకుని చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రజలకి, ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు. వీర్రాజు గారు చాలా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పిఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 MHz మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.
4: బహుజన హితాయ బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 MHz మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాలు.

0: చిత్రకుసుమలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో చంద్రబోస్ కలం నుంచి జలువారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు అద్నాన్ సమీ, కల్పన వారి బృందం. చిత్రం శంకర్దాదా MBBS. శ్రోతలు, ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 8:15 ప్రసారం కానున్న కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పరిపాలనపై సమీక్ష ప్రసారమవుతుంది. సమీక్షకులు ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ ఏ మల్లేశ్వరరావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: చిత్రకుసుమలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట మణిశర్మ సంగీత సారథ్యంలో భాస్కర పట్ల కలం నుంచి జాలువారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు హేమచంద్ర మాళవిక. చిత్రం డాన్ సీనో.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

చిత్రకుసుమలు కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట కింగ్. ఈ చిత్రం కోసం ప్రియా హిమేష్, నవీన్ మాధుర్ ఆలపించిన గీతమిది. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం సమకూర్చిన వారు దేవిశ్రీ ప్రసాద్. మీరింతవరకు చిత్రకుసుమలు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:15 కాస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వ 12 ఏండ్ల పాలన గురించి శ్రీ ఏ మల్లేశ్వరరావు గారి ప్రసంగం వినండి.
1: ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, వాళ్ల లక్ష్యం మనకు 2047 నాటికి వికసిత భారత్గా సంపూర్ణమైనటువంటి ప్రపంచంలో ఒక చెప్పుకోదగిన స్థాయిలో, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే ప్రథమ స్థానంలో ఉన్నాయో వాటి సరసన భారతదేశాన్ని నిలబెట్టడానికి అన్ని విధాలా కృషి చేస్తోంది. ఈ కృషి విజయవంతం కావాలంటే ప్రవేశపెట్టినా పెడుతున్న పథకాలు విజయవంతంగా పూర్తయినప్పుడు, లక్ష్యాలను సాధించినప్పుడు మరి తప్పనిసరిగా వికసిత భారత్ అనేది సులువుగా మనం చూడబోతాం. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలు, వాటి గురించిన వివరాలను ఒకసారి పునఃస్మరణ చేసుకుందాం. బేటీ బచావో బేటీ పఢావ్ అన్న పథకంతో మన ఈ సమీక్షను నేను మీ ముందుంచుతున్నాను. కూతురు పుట్టగానే 5 మొక్కలు నాటాలి, కూతురు పుట్టినందుకు గర్వపడాలి. 2015 జనవరి 22న హర్యానాలో పానీపట్లో బాలికల తగ్గుతున్న సంఖ్య తొలి విడతగా దేశంలో తక్కువ బాలికల సంఖ్య ఉన్న 100 జిల్లాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, అందుకు తగిన శిక్షణా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 2వది జనధన్ ఆధార్ మొబైల్, దీన్ని JAM అని కూడా సంక్షిప్త అక్షరాల్లో చెబుతారు. వీటి శక్తిని సంపూర్ణంగా వినియోగించాలి. అలా వినియోగించుకున్నప్పుడు భవిష్యత్తులో చేపట్టబోయే పలు కార్యక్రమాలకు బలమైన పునాదిగా ఈ JAM ఉపయోగపడుతుంది. సామాన్యుల చెంతకు అధికంగా సాంకేతికతను చేరవేయడం, స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంకా దేశంలో చాలామంది ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో లేనందువల్ల తమ పొదుపులో ఏ కొద్దిగానైనా వారు దాచుకోలేకపోతున్నారు. ఆ రకంగా చిన్న మొత్తాల్లో అయినా బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టిన కొద్ది

కళలోనే అనేక మంది ప్రజల జీవితాల్లో ఇది పెనుమార్పులు తెచ్చిపెట్టింది. తరువాతది భారత ఔత్సాహిక పారిశ్రామిక శక్తిని వెలికితీత కార్యక్రమం. మన దేశంలో ఇంకా వెలికిరాని ఔత్సాహిక పారిశ్రామిక శక్తి ఉందని ప్రధాని బలంగా నమ్ముతున్నారు. దానిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, అలా చేస్తే మన దేశం అధికంగా ఉద్యోగ అవకాశాలను కల్పించే దేశంగా మారిపోతుంది. యువశక్తిలో అంతర్గతంగా దాగి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక శక్తిని వెలికితీయడమే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ఆంటర్ప్రినోర్షిప్కు అధిక ఉత్తేజం కలిగించేందుకే మేక్ ఇన్ ఇండియా 4 స్తంభాలపై ఆధారపడి నడుస్తోంది. తయారీ రంగంలోనే కాకుండా ఇతర రంగాలకు కూడా దీన్ని విస్తరించడం ప్రభుత్వ లక్ష్యం. వ్యాపారానుకూలత వాతావరణ కల్పన ఈ పారిశ్రామిక మంత్రిత్వ శాఖ అవసరాన్ని గుర్తించి అమలు చేస్తోంది. నూతన మౌలిక వసతులు చూసినట్లయితే పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఆధునికమైన, అందరికీ ఉపయోగకరమైన మౌలిక వసతులు ఉండటం వృద్ధికి ఎంతో అవసరమని ప్రభుత్వం భావించడం వల్ల వీటిని అభివృద్ధి పరచడానికి చాలా ప్రాముఖ్యతనిస్తోంది. తరువాత భారతదేశ అభివృద్ధికి విద్యుత్ రంగ వెలుగులు. ఇంకా విద్యుత్ సౌకర్యం పొందని గ్రామాలకు కూడా విద్యుత్తును అందించాలని బృహత్తర లక్ష్యంతో దేశంలోనే కరెంటు లేని గ్రామాలకు రాబోయే 1000 రోజుల కంటే కరెంటు అందజేస్తామని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పుడు దేశంలో గ్రామీణ విద్యుదీకరణ వేగవంతంగా కొనసాగుతోంది. ఏ గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందజేయాలో ఆ గ్రామాల వివరాలను మొబైల్ యాప్, వెబ్ డాష్ బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తరువాత భారతదేశ ఆర్థిక రంగ అభివృద్ధి పథంలో ఇప్పుడు మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్నటువంటి, అలాగే వృద్ధి రేటును సాధిస్తున్నటువంటి భారీ ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ప్రపంచ దేశాల మధ్య గుర్తింపు పొందింది. గడిచిన సంవత్సరం భారతదేశ ఆర్థిక రంగంలో చారిత్రాత్మక సంవత్సరంగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తక్కువ వృద్ధి రేటు, అధిక ద్రవ్యోల్బణం, ఉత్పత్తుల్లో భారీ తగ్గుదల ఇలా ఉండేది ఆర్థిక వ్యవస్థ. ఆ పరిస్థితి నుండి బయటపడడానికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. భారతదేశ జీడిపి వృద్ధి 7.4% ఎగబాకింది. ప్రపంచంలోనే భారీ ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశాలను తీసుకుంటే ఇది అత్యంత వేగవంతమైన పెరుగుదల. ఎన్డీఏ ప్రభుత్వ పాలన కింద రానున్న కొద్ది సంవత్సరాల కాలంలో భారతదేశ వృద్ధి గణనీయమైన ప్రగతి సాధిస్తుందని పలు రేటింగ్ ఏజెన్సీలు, ఈ రంగంలోని మేధావులు అంచనా వేస్తున్నారు. భాగ్యవంతమైన భారతదేశం కోసం రైతుల సాధికారత. మనది వ్యవసాయిక ప్రధాన దేశం. వ్యవసాయానికి ఊతమందించేందుకు తీసుకున్న పలు చర్యలు చూస్తే దేశానికి రైతులే వెన్నెముక. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం సవ్యమైన ఆలోచనలు, స్పష్టమైన ప్రమాణాలతో రైతులకు దన్నుగా నిలిచేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తోంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడి పంట ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పంట పండించే ప్రతి ఎకరాకు నీరు అందాలి. నీటిపారుదల వ్యవస్థ మెరుగవ్వాలన్నదే ఈ పథకం ముఖ్యోద్దేశం. ప్రతి చుక్కకు మరింత పంట, అంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ నినాదంతో రైతు నూతన నీటిపారుదల విధానాన్ని అర్థం చేసుకునేలా వారిని చైతన్యపరచడం చేస్తున్నారు. అన్నదాతలను సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇచ్చి వారిని చైతన్యపరిచేందుకు పరంపరాగతి కృషి వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతి కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు. పంటల ఉత్పత్తిని మరింత పెంచేందుకు భూసార ఆరోగ్య కార్డును ప్రవేశపెట్టారు. దేశంలోని 14 కోట్ల కమతాల్లో మునిపెన్నడూ లేని పారదర్శకతతో ఈ పని సాగుతోంది. తరువాత ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా అడుగులు. విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన బృహత్తరమైన కార్యక్రమాలు విద్యారంగంలో నాణ్యతను పెంచడానికి, అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి కార్యక్రమం ద్వారా అన్ని విద్యా సంబంధిత రుణాలు, ఉపకార వేతనాలు, వాటి

నిర్వహణ కోసం పర్యవేక్షణ కోసం ఒక పూర్తి స్థాయి ఐటీ ఆధారిత ఆర్థిక సహాయ అధికార సంస్థ పనిచేస్తోంది. ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాల ద్వారా విద్యలో నాణ్యత పెంచడానికి గాను పండిట్ మదన్మోహన్ మాలవీయ మిషన్ను ప్రారంభించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయి గురువులు భారతీయ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వీలుగా గ్లోబల్ ఇనిషియేటివ్ అకాడమిక్ నెట్వర్క్ గ్యాన్ అంటే జి గ్లోబల్ ఐ ఇనిషియేటివ్ ఏ అకాడమిక్ నెట్వర్క్ దీనిని

లో శిక్షణ ఉత్తేజకర ప్రసంగాలు అందజేయడం ద్వారా వారిలో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు మరి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి చూస్తే ఆర్థిక విజయాలు, ఆర్థిక వ్యవస్థ మెరుగుదల, మౌలిక సదుపాయాల పెరుగుదల, మధ్యతరగతి ప్రజల ఆదాయ పన్ను ఉపశమన చర్యలు వంటివి కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ప్రపంచంలోనే మన యూపీఐ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంది డిజిటల్ చెల్లింపుల ద్వారా. ఇక సంక్షేమ పథకాలు గురించి చూసినప్పుడు గృహ నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాల విస్తరణ, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం మొదలైనవి. అలాగే మనం మరొక ముఖ్యమైన విషయం జాతీయ భద్రత. ఉగ్రవాదం, నక్సలిజంపై అదుపు స్వదేశీ రక్షణ తయారీ రంగంలోనే రక్షణ దిగుమతులను ఆపి రక్షణ ఉత్పత్తులను ఎగుమతులుగా కూడా మార్చడం, ఇదిప్పుడు ఏర్పడిన గణనీయమైన వృద్ధి పెరుగుదల మార్పుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే భారతదేశ విదేశాంగ విధానం, అంటే గ్లోబల్ వేదికలపై భారత్ తన ప్రాధాన్యతను పెంపు చేసింది. ఇంతకుముందు ప్రధాని గాని, భారతీయ ప్రతినిధి గాని వెళ్లని దేశాలకు వెళ్లి వారికి అవసరమైన సహాయం చేయడం, వారితో దౌత్య సంబంధమైన సత్సంబంధాలను నెలకొల్పుకోవడం ద్వారా భారతదేశం ఒక నాయకత్వ బాధ్యత కలిగిన దేశంగా, తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశంగా, అభివృద్ధిలో వెనకబడిన దేశాలకు తన వంతు సహాయాన్ని, స్నేహహస్తాన్ని అందిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వ విజయాలు చూస్తే ప్రధానంగా జనధన్ బ్యాంకు ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ డిబిటి, అలాగే ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య బీమా, ప్రధాని ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్, ఇంకా పేదరిక నిర్మూలన కార్యక్రమాల గురించి చూసినప్పుడు 25 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య దిగువ రేఖ నుండి, ఆ దారిద్ర్యాన్ని నుంచి బయటపడి ఇప్పుడు ఆర్థికంగా స్వతంత్రంగా జనజీవితాన్ని గడపగలుగుతోంది. ఆర్థిక వృద్ధిని చూసుకున్నప్పుడు వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, అలాగే వందే భారత్ రైళ్లు, విమానాశ్రయాల విస్తరణ, మెట్రో రైలు ప్రాజెక్టులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇండియా, అదే యూపీఐ చెల్లింపుల్లో మనం ఇందాకే ప్రస్తావించుకున్నట్టు భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఇక ప్రభుత్వ సేవలు చూసినప్పుడు డిజిటల్ ఇండియా, యూపీఐ చెల్లింపులు వేగవంతం కావడం, ఆధార్ మొబైల్ బ్యాంక్ ఖాతాల అనుసంధానం ద్వారా ఈ సేవల పంపిణీ సులభమైంది. G20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహించడం ఇది తొలిసారే కాదు. గ్లోబల్ సౌత్ దేశాలకు భారతదేశం ఇప్పుడు నాయకత్వం వహించడం, అలాగే అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. తగిన సత్ఫలితాలను మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక జాతీయ భద్రత విషయంగా చూసినప్పుడు సరిహద్దు భద్రత, రక్షణ రంగాల ఆధునీకరణ, వీటి ద్వారా ఎలాంటి శత్రుదేశ దాడినైనా ఎదుర్కోవడానికి, ఏదైనా కవ్వింపు చర్య జరిగినప్పుడు తగిన విధంగా గుణపాఠం చెప్పడానికి, అసలు భారతదేశ సరిహద్దుల వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడే విధంగా మన రక్షణ దళాలని ఆధునీకరించడం జరుగుతోంది, వారిని సన్నద్ధం చేయడం జరుగుతోంది, వారికి కావలసినటువంటి అత్యాధునిక సదుపాయాలు, అత్యాధునిక ఆయుధాలని కూడా భారతదేశంలో తయారు చేసుకుంటూ దిగుమతులపై ఆధారపడడం అనేది ఎప్పుడైతే మనం తగ్గించామో, మనం స్వయం పోషకత్వాన్ని సాధించామో ఈ రక్షణ రంగంలో ఆయుధాల విషయంగా చూసినప్పుడు, ఆ విధంగా జాతీయ భద్రతకు సంపూర్ణమైనటువంటి అన్ని చర్యలను ప్రభుత్వం చేపట్టడం వల్ల మనం ఇవాళ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. ఈ ఎన్డీఏ ప్రభుత్వ చారిత్రక నిర్ణయాలుగా మనం చెప్పుకోవాలంటే అవి ఆర్టికల్ 370 రద్దు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సర్ లాంటివి, GST అమలు, ఇలాంటి వాటిని కూడా చెప్పుకోవాలి. మొత్తం మీద మన నరేంద్ర మోదీ ప్రస్తుత ప్రభుత్వం పాలన పారదర్శకతతో, అవినీతి రహితమైనటువంటి విధానాలతో పేదల నుంచి యువతరం వరకు కూడా సాంకేతికతకు అలవాటు పడేలా చేసి, ఆ విధంగా భారతదేశ

0: దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి దశలో నడిపించడం, 2047 నాటికి పూర్తి వికసిత్ భారత్గా ఆవిష్కరింపచేయటానికి నిరంతరంగా ప్రయత్నిస్తోంది. అందుకు ప్రజలు ఆ పథకాలని సద్వినియోగం చేసుకోవటం, వాటికి కావలసినటువంటి విషయాల్లో శ్రద్ధ వహించి ఆ పథకం విజయవంతం కావడంలో తమ వంతు కూడా నిర్వర్తించాల్సిన బాధ్యత భారతీయ పౌరులందరికీ ఉంది అని భావిస్తున్నాను.
1: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలన గురించి శ్రీ ఏ మల్లేశ్వరరావు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165 పెరిగిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశ అభివృద్ది ప్రయాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కీలక చోదక శక్తులుగా నిలిచాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్ యూరోపియన్ యూనియన్ల ఆర్థిక సంబంధాల్లో కీలక ఘట్టంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బ్రాటిస్లావ్లాలో స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి డిజిటల్ టెక్నాలజీ కీలకంగా ఉంటుందని, డిజిటల్ టెక్నాలజీపై కుదిరిన ఒప్పందం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణల ఆధారిత సహకారంలో కొత్త అవకాశాలను తెరుస్తుందని నరేంద్ర మోదీ వివరిస్తూ
1: भारत और स्लोवाकिया करीब ही सामंजस्य से आगे बढ़ रहे हैं. दोनों देशों के उद्योग, स्टार्टअप्स और ट्रेडर्स इसका अधिकतम लाभ उठा सके. टेक्नोलॉजी हमारी भावी साझेदारी का महत्वपूर्ण स्तंभ है. डिजिटल टेक्नोलॉजी पर आज किए गए MOU इंडिया चेयर स्थापित की जा रही. AI मानवता की सेवा और प्रगति का सशक्त माध्यम बने, यही हमारी साचा सोच है. हमारा मानना है
0: స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలన్నారు. భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని, డిజిటల్ పరివర్తనను, కృత్రిమ మేధస్సులో పురోగతిని ప్రశంసించిన ఆయన, కీలక రంగాల్లో భారతదేశం అనేక అభివృద్ది చెందిన దేశాలను అధిగమించిందన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం కోసం EU భారత్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్లోవేకియా స్వాగతిస్తోందని, రక్షణ పరిశ్రమ రంగంలో సహకారానికి తాము కూడా ఆసక్తిగా ఉన్నామని రాబర్ట్ ఫికో పేర్కొంటూ,
2: Congratulate India to fantastic results which you are achieving. A country, it has the ambition to be the third biggest economy in the world. Distinguished Prime Minister, I congratulate you to the results in all areas. It's the field of digitalization and the use of artificial intelligence. You're ahead of many other advanced countries in different parts of the world. I would like to congratulate you to economic

0: గ్రోత్.
1: గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉత్తరప్రదేశ్ జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ఈరోజు ప్రారంభమైన సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం దేశీయ అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నారు. గత దశాబ్ద కాలంలో విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం 140,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు. ప్రపంచస్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఫలితమే ఈ విమానాశ్రయం అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో ఆయన విండు టర్పైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, గత సంవత్సరంతో పోలిస్తే దేశంలో పవన విద్యుత్ 46% పెరుగుదలను నమోదు చేసిందన్నారు. దేశంలో పవన విద్యుత్ సామర్థ్యం 56.1 గిగావాట్లను అధిగమించడంతో ప్రపంచంలో 4వ అతిపెద్ద పవన విద్యుత్ మార్కెట్గా మన దేశం నిలిచిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పవన టర్బైన్లు సంబంధిత భాగాల ఎగుమతులు 12,000 కోట్ల రూపాయలను దాటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ మాట్లాడుతూ, స్వచ్ఛ ఇంధన సాంకేతికతలను మరింత అవలంబించడం ద్వారా ఖచ్చితమైన శూన్య కర్బన ఉద్గారాలను సాధించేందుకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ అభివృద్ది ప్రయాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కీలక చోదక శక్తులుగా నిలిచాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల శాస్త్ర విజ్ఞానం అనే అంశంపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాస్త్ర ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం దృష్టి సారించటం వల్ల ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో సాంకేతికత ఒక అంతర్భాగంగా మారిందన్నారు. గత దశాబ్ద కాలంలో దేశ బయో ఎకానమీ గణనీయంగా విస్తరించిందన్న ఆయన, అంతరిక్ష, జియోస్పేషియల్ అనురంగాల్లో చేపట్టిన సంస్కరణలు ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని విస్తరించి దేశ శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశాయని తెలిపారు. విధాన సంస్కరణలు, ఆవిష్కరణలు, సంస్థాగత మద్దతు కలయికతో దేశం సైన్స్ టెక్నాలజీలో కీలక ప్రపంచ శక్తిగా ఆవిర్భవించిందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణకు ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ అవగాహన అమలు చేయడం ద్వారా ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలు పునరుద్ధరించబడతాయని, అలాగే స్వేచ్ఛా నౌకాయానానికి, వాణిజ్యానికి భరోసా లభిస్తుందని భారత్ ఆశిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. మిగిలిన అంశాలపై చర్చించి ఒక సుస్థిరమైన తుది ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ముందుకు సాగాలని భారత్ ఆశిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన జాతీయ కార్యక్రమం ఈ నెల 21వ తేదీన కోల్కతాలో జరుగుతుందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సన్నాహక విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తారని చెప్పారు. వయసు పైబడే కొద్దీ ప్రజలు ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ది గల, మానసికంగా దృఢమైన జీవితాలను గడపడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు యోగాను తమ దైనందిన జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నారని తెలిపారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన మద్దతు లభించిందని కేంద్ర మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా న్యూఢిల్లీలో రేపు ప్రారంభించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య ప్రక్రియలతో యువత భాగస్వామ్యాన్ని పునఃసమీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే యువ పౌరులకు పరిపాలన, విధాన చర్చలు, పార్లమెంటరీ పనితీరుపై ప్రత్యక్ష అవగాహనను అందిస్తుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు అనేది దేశ యువత ఆలోచనలు, ఆకాంక్షలను జాతీయ చర్చలోకి తీసుకువచ్చే ఒక ఉద్యమం అని ఆ మంత్రిత్వ శాఖ వివరించింది.

ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కొత్త నేషనల్ క్యాడెట్ కాప్స్ ఎన్సీసీ రాష్ట డైరెక్టరేట్ల ఏర్పాటుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఎన్సీసీ రాష్ట డైరెక్టరేట్ల మొత్తం సంఖ్య 19కి పెరిగింది. ఈ కొత్త డైరెక్టరేట్ల వల్ల గణతంత్ర దినోత్సవ పరేడ్ శిబిరం, అఖిల భారత తల్ సైనిక్ శిబిరం వంటి శిబిరాల్లో ఎక్కువ మంది క్యాడెట్లు పాల్గొనేందుకు వీలు కలుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే పర్వతారోహణ, ట్రెక్కింగ్, పారాసైక్లింగ్ వంటి సైనిక శిక్షణ, సాహస కార్యకలాపాల్లో క్యాడెట్లకు మరింత విస్తృత అనుభవం లభిస్తుందని వివరించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 75,527 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి 737 పాయింట్ల లాభంతో 76,264 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 231 పాయింట్లు లాభపడి 23,853 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.71 రూపాయల పైసలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165 పెరిగిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు, సినీ గీతాలు.

0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట శివరామరాజు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత బృందం ఆలపించిన గీతమిది. సాహిత్యం చిర్రావూరి విజయ్ కుమార్, సంగీతం సమకూర్చిన వారు ఎస్ఏ రాజకుమార్.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి, ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
0: శ్రోతలు, ఈరోజు రాత్రి 9:30 ప్రసారం కానున్న కార్యక్రమంలో ఆపాత మధురలు సినీ గీతాలు ప్రసారమవుతాయి. అలాగే ఈరోజు రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో భాస్కర పట్ల కలం నుంచి జలవారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు సాగర్ హరిప్రియ, చిత్రం శివం.
1: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
2: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
1: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
2: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
1: వనితా లోకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి
2: వనితా లోకం స్త్రీల కార్యక్రమం.
0: శ్రోతలు, రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానున్న వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు ప్రసారమవుతాయి. సమర్పణ శ్రీమతి జయ నిర్మల.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట అర్జున్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ స్వర్ణలత ఆలపించిన గీతమిది సాహిత్యం. వేటూరు సుందరరామూర్తి సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ. చిత్రకుసుమాలు కార్యక్రమంలో చివరిగా విందాం జెంటిల్మెన్ చిత్రం కోసం సాహుల్ హమీద్ మాల్గాడి శుభ ఆలపించిన గీతమిది సాహిత్యం. రాజశ్రీ సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రెహమాన్.

0: ఆపాత మధురాలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఇళయరాజా సంగీత సారథ్యంలో ఆత్రేయ కలం నుంచి జాలివారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి చిత్రం. అభినందన.
1: దేశవ్యాప్తమైన మన ఆకాశవాణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది.
2: రేడియోల్లో, సెట్ టాప్ బాక్సుల ద్వారా టీవీలో, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా మొబైల్ ఫోన్లలో ఆకాశవాణిని వింటున్న మీరు
1: ఇప్పుడు ఇంటర్నెట్ లైవ్ స్ట్రీమింగ్ తో పాటు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మొబైల్ యాప్స్ ద్వారా కూడా వినవచ్చు.
2: ఎఫ్ఎం గోల్డ్, ఢిల్లీ ఎఫ్ఎం రెయిన్బో,
1: వివిధ భారతి, ఉర్దూ, మరాఠీ,
2: మలయాళం, గుజరాతీ, పంజాబీ
1: ఈ 8 ఛానళ్లను
2: ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.
1: వివరాలకు
2: ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ చూడండి.
1: అందరికీ అన్ని వేళలా అతి సులభంగా చౌకగా అందుబాటులో ఉండే ప్రజాసేవా ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
2: ప్రపంచవ్యాప్తమైన ఆకాశవాణి ప్రసారాల్ని ఆస్వాదించండి.
1: ఆరోగ్యకరమైన విషయ విజ్ఞాన సమాచారాల్ని, ఆనందప్రదమైన వినోదాన్ని
2: ఉచితంగా పొందండి.
3: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10. సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30. వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: ఆపాత మధురాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరు కలం నుంచి జాలవారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసుశిల చిత్రం, గోపాలకృష్ణుడు.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

0: ఆపాత మధురలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట చక్రవర్తి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతమిది. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
2: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
2: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
3: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
4: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
5: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

ఆపాత మధురలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట చదువుకున్న అమ్మాయిలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల అర్పించిన గీతమిది. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సమకూర్చిన వారు ఎస్ నాగేశ్వరరావు. ఇప్పుడు విందాం జమీందారు గారి అమ్మాయి చిత్రం కోసం పి సుశీల అర్పించిన గీతమిది. సాహిత్యం దాసరథి, సంగీతం సమకూర్చిన వారు జికె వెంకటేష్.

0: పాటల హరివిల్లులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశవాణి.

0: చేసే ఉంచండి. ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
1: శ్రోతలు, రేపు ఉదయం 8:35 ప్రసారం కానున్న వరదగుడి కార్యక్రమంలో సినీ నటి శారద నటించిన చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. ఆ తర్వాత రేపు ఉదయం 9:00 చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.

ఆపాద మధురలు కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట అభిమానం చిత్రం కోసం ఘంటసాల జిక్కీ బృందం ఆలపించిన గీతమిది. సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఘంటసాల. మీరింతవరకు ఆపాద మధురలు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ధూళిపాల వాసవి గారి గాత్రం వింటారు శ్రీమతి బీవీ దుర్గా భవానీ వయలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ముందుగా పరమేశ్వర నాటరాగం ఆదితాళం దీక్షితార్ వారి రచన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ధూళిపాల వాసవీ గారి గాత్రం వింటున్నారు. శ్రీమతి బీవీ దుర్గా భవానీ వయలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. కార్యక్రమంలో ఇప్పుడు ఉపచారములను భైరవిరాగం ఆదితాళం త్యాగరాజ స్వామివారి కీర్తన.

0: శ్రీ గారి గాత్రం విన్నారు. శ్రీమతి వివి దుర్గా భవాని వైలిన్ సహకారం, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగం. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం,
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతాలు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:45. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం.

వ్యక్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమై 103.2 మరియు 107.5 MHz రేపు ఉదయం 6 ప్రబోధ గీతంతో మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.